శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై మాసం 1వ తారీఖు బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 49 సెకండ్లు. శుభోదయం.

శ్రోతలంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం.

మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్రీ వై రామకృష్ణారావు గారు వినిపించే సూక్తులు విందాం. వినబోయే ముందుగా

0: గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్దృఢం అంటాడు భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో. ఈ మనస్సు బహు చంచలమైనది, సంక్లిష్టమైనది, దృఢమైనది. మనస్సులో స్మృతులు, ఆలోచనలు భూత భవిష్యత్ వర్తమానాలలో విశృంఖలంగా సంచరిస్తుంటాయి. వ్యక్తి అధీనాన్ని అధిగమించి విహరిస్తుంటాయి. వీటికి పగ్గాలు వేయగలవాడే దృఢచిత్తుడు. మనస్సులో చెలరేగే జ్ఞాపకాలు లేక స్మృతులకు, ఆలోచనలకు ఒక దారి తెన్ను ఉండని మాట వాస్తవం. జ్ఞాపకాలు అనగానే స్థూలంగా గుర్తుకు వచ్చేవి, గుర్తు తెచ్చుకునేవి అని చెప్పవచ్చు. ఈ జ్ఞాపకాల గురించి ప్రాచ్య పాశ్చాత్య తత్వవేత్తలు ఎంతగానో విశ్లేషించి సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఫ్రెంచి తత్వవేత్త హెన్రీ బెర్గ్సన్ ఈ జ్ఞాపకాలు లేక స్మృతులను విశ్లేషిస్తూ వాటిని అసంకల్ప స్మృతులు మెమాయర్ ఇన్వాలంటైర్ అని, ఐచ్ఛిక స్మృతులు మెమాయర్ వాలంటైర్ అని వింగడించాడు. వ్యక్తి సంకల్పానికి హేతు తర్కాలకి అధీనమైనవి ఐచ్ఛిక జ్ఞాపకాలు, అంటే ప్రయత్నపూర్వకంగా అవసరాన్ని బట్టి జ్ఞప్తికి తెచ్చుకోవటం. అసంకల్ప జ్ఞాపకాలు అంటే బాహిర జగత్తులోని వివిధ సన్నివేశాలలో తమంత తాముగా ప్రేరణ పొంది మనసు పొరలను దాటి స్మృతిపథంలోకి చొచ్చుకు వచ్చేవి. ఈ రెండు రకాల జ్ఞాపకాలలో బెర్గ్సను, మరొక తత్వవేత్త రచయిత మార్సెల్ ప్రోలు అసంకల్ప జ్ఞాపకాలకే పెద్దపీట వేశారు. బెర్గ్సన్ అసంకల్ప జ్ఞాపకాలకు మెమాయర్ ఫార్ ఎక్సలెన్స్ అని కితాబిచ్చాడు. అసంకల్ప జ్ఞాపకాలు చెట్టుకు పండిన ఫలం వంటివి, ఐచ్ఛిక జ్ఞాపకాలు కృత్రిమంగా పండేట్లు చేసిన పండు వంటివి. జ్ఞాపకాలు అనేవి వైయక్తిక సామాజిక చరిత్ర భాండాగారాలు. జ్ఞాపకాలే లేకపోతే వ్యక్తి చరిత్ర లేదు, సామాజిక చరిత్ర లేదు. తాంత్రికులు చెప్పిన 4 వాగ్దశలు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేవి గాని, మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్పిన 4 మానసిక విభాగాలు అవ్యక్తం, వ్యక్తావ్యక్తం, ప్రాక్చేతన, వ్యక్తం అనేవి గాని సూక్ష్మంగా పరిశీలిస్తూ విశ్లేషించుకుంటూ పోతే చివరకు జ్ఞాపకాల పరిధిలోకే చేరతాయి. ఈ జ్ఞాపకాలు కొన్ని మధురమైనవైతే కొన్ని చేదు జ్ఞాపకాలుంటాయి. వర్తమానంలో చేదుగా ఉన్నా కాలాంతరంలో మాధుర్యవంతంగా పరిణమించేవి ఉంటాయి. చదువుకునే రోజుల్లో విద్యార్థికి పాఠశాల, చదువు, పరీక్షలు, క్రమశిక్షణ వంటివన్నీ కష్టంగా చేదుగానే ఉంటాయి. కాలక్రమంలో అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత చిన్ననాటి పాఠశాల, అప్పటి సహాధ్యాయులు, ఉపాధ్యాయులు, వాళ్ల మందలింపులు, దండనలు ఇవన్నీ మధుర స్మృతులుగా ఆహ్లాదపరుస్తాయి. సాధారణంగా వర్తమానం కంటే గతమే మధురంగా అనిపిస్తుంటుంది. పీడకల వంటి కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ బాధిస్తూనే ఉంటాయి, భయపెడుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని మనసు పొరల మాటున మరుగుపడిపోయి విస్మృతమవుతాయి. మెదడుకు పదును పెట్టి శ్రమిస్తే అవి తిరిగి వెలుగులోకి వస్తాయి. కొన్ని ప్రధానమైన విషయాలను మర్చిపోవటానికి కారణం ఆ విషయంపై మనిషికి ఆసక్తి, అనురక్తి లేకపోవటమే అని మనస్తత్వజ్ఞులు చెబుతారు. భార్య పుట్టినరోజును మర్చిపోవడం ఆమెపై భర్త మనసులో పైకి కనబరిచేంత ప్రేమ లేదనటానికి నిదర్శనమని అంటారు. అలాగే తన పెళ్లి రోజును మర్చిపోవటం కూడా ఆ విషయమై అంత ఆసక్తి లేకపోవటమే కారణం అంటారు. అయితే దీన్ని ఒక సిద్ధాంతంగా అంగీకరించలేము. ఒక్కో సందర్భంలో జ్ఞాపకాలు బాధాకరమైనవైతే విస్మృతి, మర్చిపోవడం సుఖాన్నిస్తుంది. కొన్ని సాధనల ద్వారా, ప్రయత్నాల ద్వారా జ్ఞాపకం నిలుపుకోవచ్చు, కానీ మర్చిపోవడం అనేది మనం సాధించగలిగేది కాదు. అది తనంత తానుగా జరగవలసిందే. ఒక కుహనా వైద్యుడు ఒక దీర్ఘరోగికి చేతికందిన మాత్రను ఇచ్చి, ఈ మాత్ర వేసుకుంటే రోగం వెంటనే కుదురుతుందని చెబుతూ ఆ మాత్రను మింగే సమయంలో కోతిని జ్ఞాపకం చేసుకోకూడదు అని షరతు పెడతాడు. రోగి మాత్ర వేసుకునే ప్రతి సందర్భంలోనూ అనివార్యంగా కోతి అతనికి జ్ఞాపకం రాక మానదు. ఇది చమత్కారం. ఒక్కొక్కప్పుడు ఏదో పాత సినిమాలోని పాట వినగానే, ఒక పరిమళం సోకగానే మనస్సు ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆనాటి జ్ఞాపకాల చుట్టూ విహరించి వస్తుంది. ఈ అనుభూతి అందరికీ అనుభవంలో ఉన్నదే. మరి బలవంతంగా తెచ్చుకున్న జ్ఞాపకాలకు ఈ మాధుర్యం ఉంటుందా? మనందరికీ తరచూ అనుభవంలో ఉండే మరో విషయం, అంతకు మునిపే ఎక్కడో పెట్టిన కలమో, కాగితమో, కళ్ళజోడో ఎక్కడ పెట్టామో జ్ఞాపకం రాక వెతుకులాడతాం. కానీ ఎప్పటెప్పటివో చిన్ననాటి సంగతులు, ముచ్చట్లు మాత్రం స్పష్టంగా గుర్తుంటాయి. విలియం వర్డ్స్వర్త్ అనే ఆంగ్ల మహాకవి కవిత్వం అంటే ఇమోషన్స్ రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ అంటాడు. ప్రశాంత సమయంలో భావావేశాలను నెమరు వేసుకోవడమే కవిత్వం అని అతని ఉద్దేశం. సాహిత్య క్రీడ అయిన అవధానం

0: మనసులో కూడా ధారణ అనేది జ్ఞాపకానికి సంబంధించినదే. మనిషి పోయిన తర్వాత అతడు మిగిల్చిపోయేవి జ్ఞాపకాలే.
1: మీరు ఇంతవరకు శ్రీ వై రామకృష్ణారావు గారు వినిపించిన సూక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమం సమాప్తం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. పొలం కబుర్లు.
3: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో ఎర్ర పంటలు, సస్యరక్షణ, విత్తన శుద్ధి ఆవశ్యకత, అట్లే వేరుశనగలో కొన్ని సూచనలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

ఎర్ర పంటలు సస్యరక్షణ అన్న విషయానికి వస్తే, వివిధ రకాలైన పంటకు హాని కలిగించే పురుగులు కొన్ని రకాలైన పంటలను ఎక్కువగా ఇష్టపడతాయి. కావున ఈ పంటలను ప్రధాన పంటతో పాటు అక్కడక్కడ నాటుకున్నట్లయితే ఈ పంటలు హాని కలిగించే పురుగులను ఆశించడం వల్ల ప్రధాన పంటలో నష్టం తగ్గుతుంది. ఇటువంటి పురుగులు ఆకర్షించే పంటలనే ఎర్ర పంటలు అంటారు. ఈ ఎర్ర పంటలను ప్రధాన పంటలు అక్కడక్కడ కానీ లేదా పొలం చుట్టూ కంచెలాగా కానీ నాటుకోవచ్చు. అప్పుడు హాని కలిగించే పురుగులు ఈ ఎర్ర పంటను ఆశించిన వెంటనే సస్యరక్షణ చర్యల ద్వారా వీటిని నివారిస్తే ప్రధాన పంటకు హాని తగ్గుతుంది. పురుగుల యాజమాన్యంలో తోడ్పడే ఎర్ర పంటల గురించి తెలుసుకుందాం. వేరుశనగ విషయానికి వస్తే, వేరుశనగ పంటలో ఎర్ర పంటలుగా ఆముదం లేదా అలసంద పంటలను వేయాలి. ఇది ఎర్రగొంగలి పొగాకు లద్ది పురుగులను ఆకర్షిస్తాయి. దీనిలో 7 సార్లకు ఒకసాలు జొన్న లేదా సజ్జ పంటను వేసినట్లయితే ఇది రసం పీల్చు పురుగులను ఆకర్షించడం వల్ల వేరుకుళ్ళు కాండం కుళ్ళు వ్యాప్తి తగ్గుతుంది. వేరు పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది. వేరుశనగ పంట చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్న లేదా సజ్జ పంటను వేసినట్లయితే రసం పీల్చు పురుగుల ఉధృతి తగ్గుతుంది. వేరుశనగను బెట్ట పరిస్థితుల నుండి కూడా కాపాడుతుంది. కంది విషయానికి వస్తే, కందిలో పెసర మినుము వంటి పంటలను 1:2 నిష్పత్తిలో, అంటే 2 సార్లు కందికి 2 సార్లు పెసర లేదా ఆముదం వేసుకుంటే కాయతొలుచు పురుగు ఉధృతిని నివారించవచ్చు. మిరపలో పంట చుట్టూ లేదా 4 వరుసల్లో జొన్న లేదా మొక్కజొన్నను నాటితే ఆకుముడత ఉధృతి తగ్గించవచ్చు. టొమాటోలో బంతిపూల మొక్కలను ఎర్ర పంటగా నాటితే కాయతొలిచే శనగపచ్చ పురుగును నివారించవచ్చు. ఈ విధంగా రైతన్నలు ఎర్ర పంటలను వేయడం ద్వారా ముఖ్యంగా మెట్ట సేద్యంలో పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. ఇక విత్తన శుద్ధి ఆవశ్యకత విషయానికి వస్తే, రైతన్నలు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనం వాడడం అనేది ఎంత ముఖ్యమో, విత్తన శుద్ధి చేసుకొని విత్తనాన్ని వాడటం అనేది అంతే ముఖ్యం. విత్తు కొద్దీ పంట అనేది అందరికీ తెలిసిన విషయం. శిలీంద్రం ఆశించిన విత్తనాలైతే మనకు దిగుబడి శాతం తగ్గిపోతుంది. కావున విత్తన మొలక శాతం తెలుసుకోకుండా విత్తుకోకూడదు. రైతుమిత్రులు తమకు అందుబాటులో ఉన్న మట్టి పాత్రలో సన్నటి ఇసుక వేసి 100 గింజలు లెక్కించుకొని విత్తాలి. అదే వరి పంట తీసుకున్నట్లయితే 80% వేరుశనగ, ప్రొద్దుతిరుగుడుకు 70%, ఆముదం మినుము పెసర కందికి 75% మొలకలు ఉన్నట్లయితే విత్తనాలు మంచివిగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. రైతన్నలు నాణ్యమైన విత్తనాన్ని ఎన్నుకొని విత్తన శుద్ధి చేయడం శ్రేయస్కరం. విత్తనాల ద్వారా తెగుళ్ల వ్యాప్తి ఏ విధంగా అంటే, రైతన్నలు పలు రకాలైన విత్తనాలను వివిధ ప్రాంతాల నుండి విక్రయించడం వల్ల వివిధ రకాలైన శిలీంద్ర బీజాలు కీటకాలు వాటితో పాటు పంటకు అపార నష్టం కలిగిస్తాయి. శిలీంద్రాల నుండి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఎంతైనా అవసరం. సాధారణంగా పైరుకు తెగుళ్ళు ఆశించినప్పుడు మాత్రమే

చుట్టూ శిలీంధ్ర రసాయనాలను పిచికారీ చేస్తారు. అలా కాకుండా ప్రారంభ దశలోనే విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారానే కాక నేల ద్వారా వచ్చే తెగుళ్లను అరికట్టవచ్చు. రోగకారక శిలీంధ్రాలు విత్తనాలతో పాటు కలిసి పంటను ఆశిస్తాయి. విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలంటే, విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందుతో శుద్ధి చేసిన తర్వాత శిలీంధ్రనాశిని మందులతో శుద్ధి చేయాలి. మందమైన ప్లాస్టిక్ సంచి కానీ కుండ కానీ తీసుకొని విత్తన శుద్ధి చేయవచ్చు. జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలంటే, విత్తన శుద్ధి చేసే రసాయనాలు మనుషులకు పశువులకు దూరంగా ఉంచాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను ధాన్యంగా పశువులకు దానాగా వాడకూడదు. మోతాదును మించి విత్తన శుద్ధి చేయకూడదు. విత్తన శుద్ధికి సరైన మందుతోనే శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండకూడదు. విత్తనం పైపొర ఊడిపోకుండా విత్తన శుద్ధి చేయాలి. ప్రధానమైన పంటల్లో విత్తన శుద్ధికి వాడాల్సిన శిలీంధ్ర నాశనుల గురించి తెలుసుకుందాం. వరి విషయానికి వస్తే, కిలో విత్తనానికి 1 గ్రాము కార్బన్డిజం కలిపి 1 లీటర్ నీటిలో 1 రోజు నానబెట్టిన తర్వాత 1 రోజు మంటి కట్టి నారుమడిలో చల్లటం వల్ల అగ్గి తెగులు, ఆకుమచ్చ, పొడ తెగులు అదుపులో ఉంటాయి. అపరాలు అంటే పెసర మినుము విషయానికి వస్తే, తొలిదశలో ఆశించే రసం పీల్చు పురుగుల నివారణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందుతో కలిపి విత్తన శుద్ధి చేయాలి. 10 గంటల వ్యత్యాసం తర్వాత 3 గ్రాముల కాప్టాన్ లేదా థైరం కలిపి విత్తన శుద్ధి చేయాలి. రైబోజియం కల్చర్ను విత్తే ముందు రోజు విత్తన శుద్ధి చేసిన విత్తనానికి కల్చర్ పట్టించి వాడితే అధిక దిగుబడి పొందవచ్చు. ఇక కంది విషయానికి వస్తే, 70 గ్రాముల రైబోజియం కల్చర్ను 300 లీటర్ల నీరు, 30 గ్రాముల తుమ్మ జిగురు లేదా బెల్లం గల ద్రావణంలో కలిపి ఆ మిశ్రమాన్ని 25 కిలోల విత్తనానికి కలిపి నీడలో ఆరబెట్టాలి. ఇక వేరుశనగ విషయానికి వస్తే, కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకో జంపుతో శుద్ధి చేస్తే తిక్క ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, కాండం కుళ్ళు తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6 మిల్లీలీటరు క్లోరోపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొదట విత్తనాన్ని క్రిమి సంహారక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత అవసరమైతే రైజోబియంను కూడా విత్తనాలకు పట్టించవచ్చు. చీడపీడలు వ్యాప్తి చెందిన తర్వాత సస్యరక్షణ పద్ధతులు పాటించడం కన్నా వాటిని ముందుగానే విత్తన శుద్ధి ద్వారా అదుపులో ఉంచగలిగితే దిగుబడి, నాణ్యత పెరగడమే కాకుండా అధిక నికరాదాయం కూడా పొందవచ్చు. ఇక వేరుశనగలో కొన్ని సూచనలు పాటించాలి అన్న విషయానికి వస్తే, వర్షాధార వేరుశనగలో మంచి దిగుబడులు సాధించాలంటే ఇప్పుడు చెప్పే సూచనలు రైతన్నలు తప్పక పాటించాలి. విత్తన శుద్ధి విషయానికి వస్తే, విత్తనాలపై బీజామృతం, పంచగవ్య చల్లి నీడలో ఆరబెట్టాలి. జిగురు పూసిన పసుపు లేదా తెలుపు పళ్ళాలు, అంటే విత్తనాలు మొలకెత్తిన తర్వాత పసుపు రంగు, తెలుపు రంగు పళ్ళాలు గ్రీసు లేదా ఆముదం పూసి మొక్కల కన్నా కొంచెం ఎత్తులో పెట్టడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి తెలుసుకోవచ్చు. రక్షక లేదా కంచె పంటల విషయానికి వస్తే, ప్రధాన పంట చుట్టూ 3 లేదా 4 వరుసలలో జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి పంటలను వేసుకోవడం వల్ల మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. పురుగులు తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. పూత దశలో ఎకరాకు 10 నుండి 15 లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు ఉధృతి తెలుసుకోవచ్చు. విత్తనాలు మొలకెత్తిన 15 నుండి 20 రోజుల తర్వాత ఎకరానికి 15 నుండి 20 పక్షి స్థావరాలను పంటకు కొంచెం ఎత్తులో పెట్టడం వల్ల పక్షులు శత్రు పురుగులను ఏరుకొని తింటాయి. వేపగింజల కషాయం పిచికారితో పురుగుల గుడ్లు నాశనం చేసి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపటిలో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
1: महिला सतर्क सशक्ति का बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था के समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी वो दर्शाता है. इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं. ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482,200,000 రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద, నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 7 రకాలు వేస్తే కొనుగోలుతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తా. నేను నగదు జమ చేసిన మీకోసం అన్ని జమ చేసి పెట్టా.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దుబిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ

0: ఒక ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివిజి రామ్జీ.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారమవుతుంది.
1: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట ఐటీ మానవ వనరులు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యకులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా మౌలిక వస్తుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ పరిశోధన సంస్థలు పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్బంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం 1857 మొదటి స్వాతంత్ర సమరోద్యమం గురించిన విశేషాలు వింటారు. అనంతరం విద్య విజ్ఞానం శీర్షికన క్యాన్సర్ వ్యాధి అవగాహన నివారణ చర్యల గురించి తిరుపతి ఎస్వీఆర్ రుయా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ టి భారతి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ. 9:00 వాట్సప్ చిత్రమంజరి. శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఈరోజు 10:00 దేశవ్యాప్తంగా విబీజీ ర్యామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. పరిచయకర్త రావెల సాయి గిరీష్ గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:25 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. మధ్యాహ్న ప్రసారంలో 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 మరియు 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఈరోజు మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈ సాయం ప్రసారంలో 5:00 వనితాలోకం కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరే సినీ గీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 5:30 యువవాణి కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. అనంతరం వన మహోత్సవ వారోత్సవాల గురించిన విశేషాలు వింటారు. చివరగా వికసిత భారతం కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 అన్నమయ్య పదమంజరి కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ సాయంత్రం 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో ఖేత్ బచావో అభియాన్ రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఈరోజు రాత్రి 8:00 అలాగే 8:40 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం గారిచే వైలిన్ వాద్యం వింటారు. 10:40 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గం.

0: అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. బీబీ జీరాంజీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16 చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి, స్థిరత్వం, ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16 భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014 ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన, అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: జనజాతీయ విశ్వవిద్యాలయ విశేష రూప ఏ అపేక్షా ఈ జాతి హి వే జనజాతీయ భాషా బోలియా సంరక్షణ పర మిషన్ మోడ్ మే కామ కరేంగే. ముజే బతాయా గ్యా హై కి సంస్థా కే ట్రైబల్ స్టడీజ్ విభాగ ద్వారా కుయి ఔర్ సావరా సమేత అనేక జనజాతీయ బోలియో కే డాక్యుమెంటేషన్ కో లేకర్ కే ఇసి ప్రకార్ సే జమీని కార్య కియా జా రహా హై.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ, సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్, లిఖితబద్ధం, లిపి

0: అబద్ధం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపును ప్రభుత్వం జులై 15 వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలను ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకు ముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి విబిజీ రామ్జీ చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మంచు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారానూ, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానుపక్రం 10:00 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్లోను, 3వ మ్యాచ్ July 7 నాటింగ్హామ్లో జరుగుతాయి. July 11 చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 స్వీడన్ నుంచి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకువెళ్లింది. టెక్సస్లో జరిగిన మరొక మ్యాచ్లో నార్వే 2-1 ఐవరీ కోస్ట్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో నార్వే బ్రెజిల్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం 15 వరకు పొడిగించింది. విబిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరం 1857 మొదటి స్వాతంత్ర సమరోద్యమం గురించిన విశేషాలు, ఆ తర్వాత వైద్య విజ్ఞానం, ఇందులో క్యాన్సర్, ఈ క్యాన్సర్ వ్యాధి అవగాహన నివారణ చర్యల గురించి, తిరుపతి రుయా హాస్పిటల్లో రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ టి భారతి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం చేస్తాం. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ముందుగా భారత స్వాతంత్ర సమరం 1857 మొదటి స్వాతంత్ర సమరోద్యమం గురించిన విశేషాలు, ఇంకా మధ్య మధ్యలో దేశభక్తి గీతాలు కూడా విందాం. భారతదేశ చరిత్రలో 1857 సిపాయిల తిరుగుబాటు ఒక మహత్తర మలుపు. దీనినే భారత తొలి స్వాతంత్ర సంగ్రామం, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తాం. ఇది కేవలం కొంతమంది సిపాయిల తిరుగుబాటు మాత్రమే కాదు, బ్రిటిష్ పాలనపై భారతీయులలో పేరుకుపోయిన అసంతృప్తి, ఆగ్రహం, స్వాతంత్ర ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన మహోద్యమం. ఈ తిరుగుబాటు భారతీయులలో భారత చైతన్యాన్ని రగిలించి తరువాతి స్వాతంత్ర ఉద్యమాలకు బలమైన పునాది వేసింది. 1600 ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వాణిజ్యం కోసం వచ్చింది. మొదట వ్యాపారం చేసిన కంపెనీ కాలక్రమేణా భారతదేశంలోని అంతర్గత రాజకీయ పరిస్థితులను ఉపయోగించుకొని తన ఆధిపత్యాన్ని విస్తరించింది. 1757 ప్లాసీ యుద్ధం, ఆ తర్వాత 1764 బక్సర్ యుద్ధం, తర్వాత బెంగాల్పై ఆధిపత్యం సాధించింది. అనంతరం మైసూర్, మరాఠా, సిక్కు రాజ్యాలను ఓడించి భారతదేశంలోని విశాల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. తిరుగుబాటుకు దారితీసిన రాజకీయ కారణాలు, డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్, దీన్నే రాజ్య సంరక్షణ సిద్ధాంతం అంటారు, గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఈ విధానం, దీని ప్రకారం సహజ వారసుడు లేని రాజ్యాలకు బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ వచ్చింది. దత్తపుత్రులను వారసులుగా అంగీకరించలేదు. ఈ విధానంతో సతారా ఝాన్సీ, నాగ్పూర్, సంబల్పూర్ వంటి రాజ్యాలు బ్రిటిష్ పాలనలో కలిసిపోయాయి. దీనివల్ల అనేక మంది రాజులు, ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు ఒక చిన్న పల్లవి విందాం.

అన్నారు. ఇక ఆర్థిక కారణాల విషయానికి వస్తే, బ్రిటిష్ పాలన భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. రైతులపై అధిక భూమి శిస్తు విధించారు. పంటలు పండకపోయినా పన్నులు తప్పనిసరిగా వసూలు చేశారు. నేత చేనేత లోహ పరిశ్రమలు క్షీణించిపోయాయి. భారతదేశ ముడిసరుకు దీన్ని చౌకగా తీసుకెళ్లి తయారైన వస్తువులను అధిక ధరలకు విక్రయించారు. లక్షలాది మంది కళాకారులు ఉపాధి కోల్పోయారు. సామాజిక మతపరమైనటువంటి కారణాల విషయానికి వస్తే, బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేసినప్పటికీ భారతీయుల్లో అనుమానాలు పెరిగాయి. సతీ సహగమన నిషేధం, వితంతు పునర్వివాహ చట్టం, క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, ఈ చర్యల వెనుక మత మార్పిడి కుట్ర ఉందని చాలామంది భావించారు. తమ మతం ప్రమాదంలో పడిందని హిందువులు, ముస్లింలు ఇద్దరు కూడా అనుమానించారు. ఇవే కాకుండా సైనిక కారణాలను పరిశీలిస్తే గనక, తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించిన వారు భారతీయ సిపాయిలకు ఎదురైన సమస్యలు. బ్రిటిష్ సైనికుల కంటే తక్కువ జీతాలు, పదోన్నతులలో వివక్ష, విదేశాలకు వెళ్లాలని బలవంత పెట్టడం, కుల మత సాంప్రదాయాలకు గౌరవం లేకపోవడం, ఇవన్నీ అసంతృప్తిని పెంచాయి. తక్షణ కారణం, ఎన్ఫీల్డ్ తుపాకీ టూటాలు. 1857లో కొత్త ఎన్ఫీల్డ్ రిఫైల్ రైఫిల్స్ను ప్రవేశపెట్టారు. దాని తూటాలను ఉపయోగించే ముందు నోటితో కొరకాల్సి వచ్చేది. ఈ తూటాలకు జంతువుల కొవ్వు పూశారని వార్తలు వ్యాపించేశాయి. అందువల్ల రెండు మతాల సైనికులు తీవ్రంగా వ్యతిరేకించారు. 1857 మార్చి 29 మంగళ్ పాండే బెంగాల్లోని భారత్పూర్లోని బ్రిటిష్ అధికారులపై కాల్పులు జరిపాడు. ఆయనకు ఉరిశిక్ష విధించారండి. ఆయన ధైర్యం దిశవ్యాప్తంగా సైనికులకు ప్రేరేపించింది. 1857 మే 10 మీరట్లో భారతీయ సిపాయిలు తిరుగుబాటు చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుని మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ భారత చక్రవర్తిగా ప్రకటించారు. ఇది తిరుగుబాటుకు జాతీయ స్వరూపాన్ని ఇచ్చింది. ఉత్తర భారతదేశ పరిస్థితి గమనిస్తే గనక, తిరుగుబాటు అత్యంత తీవ్రంగా ఉత్తర భారతదేశంలో జరిగింది. ఇప్పుడు ఒక చిన్న పల్లవి విందాం.

తరువాత అవధ్ రాజ్యం ఆక్రమణ. 1856లో అవధ్ రాజ్యాన్ని పాలనా వైఫల్యం పేరుతో బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వేలాది మంది సైనికులు, ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. వారిలో చాలామంది తర్వాత తిరుగుబాటులో పాల్గొన్నారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఢిల్లీ తిరుగుబాటు కేంద్రంగా మారింది. కాన్పూర్లో నానాసాహెబ్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యానికి తీవ్ర ప్రతిఘటన జరిగింది. ఝాన్సీలో ఝాన్సీ లక్ష్మీబాయి అసాధారణ ధైర్య సాహసాలతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఆమె వీర మరణం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. లక్నో విషయంలో బేగం హజ్రత్ మహల్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. బీహార్లోనూ కున్వర్ సింగ్ 80 సంవత్సరాల వయసులో కూడా యుద్ధరంగంలో పాల్గొన్నారు. పశ్చిమ భారతదేశ పరిస్థితి విషయానికి వస్తే గనక రాజస్థాన్, మధ్య భారత ప్రాంతాలలో కూడా తిరుగుబాటు జరిగింది. గ్వాలియర్లో తిరుగుబాటు తీవ్రంగా జరిగింది. మరాఠా ప్రాంతాలలో కూడా బ్రిటిష్ పాలనపై వ్యతిరేకత కనిపించింది. తూర్పు భారతదేశ పరిస్థితి

0: జంలో బెంగాల్లో తిరుగుబాటు ప్రారంభమైనప్పటికీ అక్కడ బ్రిటిష్ సైన్యం బలంగా ఉండడంతో పెద్ద ఎత్తున విస్తరించలేదు. అయినప్పటికీ ప్రజల్లో అసంతృప్తి కొనసాగింది. దక్షిణ భారతదేశ పరిస్థితిని పరిశీలిస్తే 1857 తిరుగుబాటు దక్షిణ భారతదేశంలోని ఉత్తర భాగంలా అంతా కూడా విస్తరించలేదన్నమాట. అయితే దీనికి కారణాలు ఉన్నాయి. ఏంటంటే బ్రిటిష్ సైనిక నియంత్రణ బలంగా ఉండడం, పెద్ద సంస్థానాలు బ్రిటిష్కు మద్దతు ఇవ్వడం, సమాచార లోపం, భౌగోళిక దూరం. అయినప్పటికీ మద్రాస్ ప్రెసిడెన్సీలో కొంతమంది సైనికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో అప్పటికి 1806 వెల్లూరు తిరుగుబాటు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి తొలి సైనిక తిరుగుబాటుగా చరిత్రలో నిలిచిపోయింది. ఇది 1857 ఉద్యమానికి పరోక్ష ప్రేరణగా భావించబడుతుంది. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: తిరుగుబాటు ఎందుకు విఫలమైంది అని అధ్యయనం చేస్తే ఈ సంగ్రామానికి ఏకీకృత నాయకత్వం లేకపోవడం, దేశవ్యాప్తంగా ఒకేసారి జరగకపోవడం, ఆధునిక ఆయుధాల కొరత, అంతేకాకుండా అనేక సంస్థానాధీశులు బ్రిటిష్కు మద్దతు ఇవ్వడం, సమాచార వ్యవస్థ బలహీనంగా ఉండడం, బ్రిటిష్ సైన్యానికి మెరుగైన శిక్షణ, రైల్వే, టెలిగ్రాఫ్ సౌకర్యాలు ఉండడం. ఈ సంగ్రామాన్ని అసలు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని ఎందుకు అంటారు? ఈ ఉద్యమాన్ని మొదట బ్రిటిష్ చరిత్రకారులు దీన్ని సెపోయ్ ముటిని అని పిలిచారు. అయితే తర్వాత భారతీయ జాతీయవాదులు దీనిని భారత తొలి స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఇది కేవలం సైనికుల తిరుగుబాటు మాత్రమే కాదు, రైతులు, జమీందారులు, రాజులు, సాధారణ ప్రజలు పాల్గొన్నారు. హిందూ ముస్లింలు కలిసి పోరాడారు. విదేశీ పాలనను అంతమొందించాలనే లక్ష్యం ఇక్కడ కనిపించింది. జాతీయ ఐక్యతకు ఇది తొలి గొప్ప ప్రయత్నం. 1857 తిరుగుబాటు అణచివేయబడినప్పటికీ దాని ప్రభావం చాలా గొప్పది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసిపోయింది. 1858 నుంచి భారతదేశం నేరుగా బ్రిటిష్ రాణి పాలనలోకి వెళ్ళింది. భారత సైన్యంలో మార్పులు చేశారు. భారతీయ సంస్థానాల వీటి పట్ల బ్రిటిష్ విధానంలో కొంత మార్పు వచ్చింది. ఎలా అంటే భారతీయుల్లో జాతీయవాద భావనలు బలపడ్డాయి. ఆ తర్వాత ఏర్పడినటువంటి స్వాతంత్ర ఉద్యమాలకు ఇది స్ఫూర్తినిచ్చింది. 1857 సిపాయిల తిరుగుబాటు భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒక చారిత్రక మైలురాయి. ఇది తక్షణ విజయాన్ని సాధించకపోయినా భారతీయుల్లో స్వేచ్ఛా స్ఫూర్తిని మేల్కొల్పింది. ఉత్తర భారతదేశం నుంచి మధ్య భారతం వరకు ప్రజలు, రాజులు, సైనికులు ఒకే లక్ష్యంతో బ్రిటిష్ పాలనకు సవాలు విసిరారు. దక్షిణ తూర్పు ప్రాంతాల్లో ఉద్యమం పరిమితమైనప్పటికీ దేశవ్యాప్తంగా విదేశీ పాలనపై వ్యతిరేక భావన పెరిగింది. ఈ తిరుగుబాటు భారత జాతీయోద్యమానికి బలమైన పునాది వేసి చివరికి 1947 స్వాతంత్ర్యం సాధించే మార్గాన్ని సుగమం చేసింది. అందుకే 1857 ఈ ఉద్యమం భారత చరిత్రలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా శాశ్వత స్థానాన్ని సంపాదించింది. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
8: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని

0: మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇంతవరకు భారత స్వాతంత్ర సంగ్రామం, 1857 మొదటి స్వాతంత్ర సమరోద్యమం గురించిన విశేషాలు విన్నారు. ఇప్పుడు వైద్య విజ్ఞానం. ఈనాటి వైద్య విజ్ఞానంలో క్యాన్సర్ వ్యాధి అవగాహన, నివారణ చర్యలు, ఈ విషయం గురించి తిరుపతి రుయా హాస్పిటల్ రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ టి భారతి గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: శ్రోతలకు నమస్కారం. ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ మంది పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, వయోభేదం లేకుండా ఈ క్యాన్సర్ మహమ్మారితోటి బాధపడుతూ ఉన్నారు చాలామంది. అయితే ఈ క్యాన్సర్ని ఏ రకంగా, ఏ దశలో మనం గుర్తించవచ్చు, అలాగే ఎటువంటి క్యాన్సర్ టైపు, అంటే ఎన్ని విధాలుగా మనకి క్యాన్సర్, ఎన్ని భాగాలకు శరీరంలో క్యాన్సర్ రావచ్చు, ఈ క్యాన్సర్ని మనం ఏ రకంగా నివారించుకోవచ్చు అనే విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్గా చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆబ్స్టెట్రిక్స్ గైనకాలజిస్ట్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్న డాక్టర్ టి భారతి గారు మనకు అన్ని విషయాలు తెలియజేస్తారు. నమస్కారం అండి డాక్టర్ భారతి గారు.
4: నమస్కారం సార్.
3: మేడం, అసలు ప్రధానంగా చెప్పండి, అసలు ఈ క్యాన్సర్ అనేది ఎలా మరి గుర్తించవచ్చు, అసలు అంటే ఏమిటంటారు?
4: క్యాన్సరు మామూలు మన కణాలు విభజన చెందుతుంటాయి, అది ఒక క్రమంలో విభజన చెందితే మనకు శరీర భాగాలన్నీ నార్మల్గా ఉంటాయి. అన్కంట్రోల్డ్గా అంటే అన్డిసిప్లైన్డ్గా ఒక్క చోట ఎక్కువగా కనుక అవి డివైడ్ అవ్వడం మొదలు పెడితే మనకి జన్యుపరంగా డిఎన్ఏ అని ఉంటుంది, అది విపరీతంగా పెరగడం వల్ల అక్కడ ఎక్కువ కణ విభజన జరిగి అక్కడ ఒక పుండు రూపంలోనో లేదా ఒక కణితి రూపంలోనో గడ్డలాగానో ఏర్పడుతుంది. సో ఆ విధంగా మన శరీరంలోనే పుడుతుంది. ఇది అంటువ్యాధి అయితే కాదు.
3: అంటే ఇప్పుడు ఎవరెవరికి వస్తుంది అంటారు?
4: ఇది పురుషులకైనా స్త్రీలకైనా ఏ భాగంలో అయినా రావచ్చు. దీనికి ప్రత్యేకంగా ఒక స్పెసిఫిక్ కాజ్ అనేది ఇదివరకు అయితే లేదు, బట్ ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లకి కనుక్కున్నారు. అంటే గర్భసంచి క్యాన్సరు, నోటి క్యాన్సరు, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే వల్వా అని, వెజైనా, ఆ క్యాన్సర్లకు సంబంధించి మనకి హెచ్పివి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే దానివల్ల వస్తుంది అని కనుక్కున్నారు. ఇది కాకుండా కొన్ని ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతాయి క్యాన్సర్ అనేది.
3: అంటే
4: జన్యుపరంగా కూడా కోలన్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు అటువంటివి వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి కూడా రన్ అవుతుంటుంది.
3: మరి ప్రధానంగా ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయంటారు?
4: మనకి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, టెస్టికులర్ క్యాన్సరు, గొంతు క్యాన్సరు, ఇవి మనకి ఎక్కువగా ఉన్నాయి. గర్భసంచి క్యాన్సరు స్త్రీలలో, గర్భసంచి క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది నంబర్1గా ఉండేది. ఇప్పుడు మనకి గవర్నమెంట్ తరఫున అందరికీ అవగాహన వచ్చి ఈ పొగాకు పీల్చడము ప్లస్ పొగాకు నమలడం అవన్నీ కొంత తగ్గడం వల్ల లంగ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు సెకండ్ టైప్కి వచ్చింది. ప్రధానంగా ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సరు, గర్భసంచి క్యాన్సరు, ఓరల్ క్యాన్సరు అంటే నోటి క్యాన్సరు అవి ఎక్కువ ఉన్నాయి.
3: అంటే ఎట్లా మనం గుర్తించవచ్చు అంటారు వీటిని?
4: ఇవి అన్ని క్యాన్సర్లు గుర్తించలేమండి, కొన్ని క్యాన్సర్లు గుర్తించవచ్చు. గర్భసంచి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సరు, చర్మంకి వచ్చే క్యాన్సర్ ఇటువంటివి మనకి పైకి కనిపిస్తాయి అన్నమాట. సో ఈ కనిపించేటివి ఉన్నాయా లేవా అని మనం గుర్తించగలిగితే వాటిని తొలి దశల్లోనే నివారిస్తే కంప్లీట్గా ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా నార్మల్గా అందరిలాగే జీవిస్తారు. సో గుర్తించగలిగిన వాటిని మనం ఫస్ట్ నివారిస్తే, గుర్తించలేని వాటికి కొన్ని పరీక్షలు చేయాలి. ఇవి సింపుల్గానే మనము పరీక్షలు, పెద్ద పరీక్షలు ఏమీ లేకుండా మన మామూలు చూడడం వల్లనో లేదంటే తాకడం వల్లనో అటువంటి వాటితోనే

0: గుర్తించవచ్చు.
1: అంటే ఎలా సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు?
0: అంటే సాధారణంగా మనిషి ప్రాబ్లం వచ్చిన తర్వాత అయితే నీరసంగా ఉండడము, బరువు తగ్గిపోవడము, గడ్డలు రావడము, లేదా పుండు ఆరకుండా అలాగే ఉండడము, ఇక దగ్గు ఆయాసము వచ్చి అవి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా దానికి ట్రీట్మెంట్తో తగ్గకపోవడము, ఇటువంటివి సింప్టమ్స్ ఉంటాయి. మనం కొన్ని క్యాన్సర్లు రాకముందే గుర్తించవచ్చు, లైక్ గర్భసంచి క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్ కానీ, అవి రాకముందే మనము మామూలుగా పరీక్ష చేస్తేనే వాటిని గుర్తు, అంటే షుగరు బీపీ లాగా అనమాట, ఒక షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ చేస్తే ఉందా లేదా తెలుసుకున్నట్టే వీటిని గుర్తించవచ్చు.
1: ఇప్పుడు ఒక్కసారిగా గుర్తించినప్పుడు అది స్టేజెస్ అంటారు కదా, ఏ స్టేజెస్లోనే బయటపడుతుంది అంటారు ఎక్కువగా?
0: సాధారణంగా నొప్పి ఉండదు కనుక ఇది ఒకప్పుడైతే అడ్వాన్స్డ్ స్టేజ్, బాగా పెరిగిపోయిన తర్వాత థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో మా సాధారణంగా 4 స్టేజ్లు. దానిలో ఫస్ట్ స్టేజ్ అంటే జస్ట్ అది కనిపిస్తుంది, దానివల్ల పెద్దగా మనిషికి ఇబ్బంది ఉండదు. అటువంటి స్టేజ్లోనే గుర్తించేస్తే దానికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అంటే అడ్వాన్స్డ్, అంటే మిగతా పక్కన ఉన్న భాగాలు కూడా పాకడము, లేదా రక్తం ద్వారా వేరే భాగాలకి అంటే బ్రెయిన్, లంగ్ అట్లా ఒక చోటు నుంచి ఇంకో చోటికి కూడా ఈ కణాలు ప్రసరిస్తాయి. అటువంటి వచ్చేసినప్పుడు ఇంకా కంప్లీట్గా మన మామూలు చిన్న చిన్న ట్రీట్మెంట్లతో కుదరదు. ఇంకా కీమోథెరపీ అని, రేడియోథెరపీ అని, రాడికల్ సర్జరీ అని, వాటి వల్ల పెద్ద ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది.
1: మరి డాక్టర్ భారతి గారు, అసలు ఈ క్యాన్సర్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి అంటారు?
0: క్యాన్సరు ఇన్ జనరల్ 4 రకాలుగా ఉంటాయి సార్. ఒకటి కార్సినోమా అని ఉంటుంది, అంటే మన చర్మం పైన కానీ లేదా లోపల ఉన్న మన శరీర భాగాల్లో వాటి యొక్క పొరల్లో వచ్చేటివి కానీ కార్సినోమా అంటారు. అట్లా కాకుండా కనెక్టివ్ టిష్యూ అంటే కొన్ని బోన్ నుంచి, కార్టిలేజ్ నుంచి, మజిల్ నుంచి అటువంటి వచ్చే వాటిని సార్కోమా అంటారు. ఇంకొకటి మన బ్లడ్ క్యాన్సరు, అంటే మన రక్తంలోనే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఆ తెల్ల రక్త కణాల్లో వచ్చేదాన్ని లుకీమియా అంటాము. ఇంకోటి లింఫోమా, అంటే మనకి కొన్ని గ్రంథులు ఉంటాయి లింఫ్ నోడ్స్ అని, ఆ లింఫ్ నోడ్స్ పెరగడం వల్ల కూడా వస్తుంది. ఈ 4 రకాలు క్యాన్సర్ సంబంధించినవి.
1: అంటే మరి ఒక వ్యక్తికి కొంచెం క్యాన్సర్ ఉండొచ్చు అనే అనుమానం మనకి ఎప్పుడు కలుగుతుంది అంటారు?
0: వాళ్ళు సింప్టమ్స్ కలిగి మన దగ్గరకు వచ్చినప్పుడు దానికి మనం సాధారణంగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఒక దగ్గు వస్తుంది, లేదా తలనొప్పి వస్తుంది, లేదా తెల్లమైలు అవుతుంది, సాధారణంగా మనం అందరికీ ఇచ్చినట్లే జనరల్ ట్రీట్మెంట్ ఇస్తాం. బట్ ఆ ట్రీట్మెంట్కి అది తగ్గకుండా అట్లే పర్సిస్ట్ అవుతుంటే, అట్లా కంటిన్యూ అవుతుంటే అప్పుడు మనకి డౌట్ వస్తుంది. అప్పుడు బయాప్సీ అని లేదా ఎఫ్ఎన్ఏసీ అనేది పరీక్షలు చేస్తాం.
1: ఇప్పుడు బరువు తగ్గడం కూడా ఉంటుందా మేడం?
0: బరువు తగ్గడం కూడా ఉంటుంది సార్ కొన్ని క్యాన్సర్లో. అంటే ఈ బరువు తగ్గడం ఎందువల్ల వస్తుందంటే, ఈ క్యాన్సర్ కణాలు ఒకే చోట ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అది దానికి కావాల్సిన ఆహారం అంతా మామూలు నార్మల్ సెల్స్లో నుంచి లాగేసుకుంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే నార్మల్ సెల్స్ అన్నీ కుంచుకుపోతాయి, దాని ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది, అప్పుడు బరువు తగ్గడం ఉంటుంది. కొంతమంది బరువు పెరిగిపోతారు, అంటే ఒక గడ్డ వచ్చిందనుకోండి గర్భాశయం పక్కన అండాలని, అంటే దాని క్యాన్సర్ వచ్చిందంటే అది విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు బరువు అయితే పెరుగుతారు కానీ ఆ ఒక్క అండాశయం గడ్డే పెరుగుతుంది, మిగతా శరీర భాగాలన్నీ తగ్గిపోతాయి.
1: ఓకే, కాబట్టి ఆ ఒక్క పార్ట్ మాత్రం ఎక్కువ
0: పెరుగుతుంది.
1: అలాగే చర్మం మీద కూడా ఏమైనా మార్పులు వస్తాయి అంటారు?
0: చర్మం మీద కూడా కొంచెం కలర్ మారడం, ఎల్లో అది పసుపు రంగు కానీ డార్క్గా కానీ అట్లాంటివి మార్పు రావడము, లేదా రెడ్గా అయిపోవడము, ఎరుపు రంగు రావడము, ఇటువంటి మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చి అది కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు మనకి ఎందుకు ఇలా మనది అను, అంటే కారణం లేకుండా దెబ్బ తగలకుండా, చీము లేకుండా, ఏమీ లేకుండా మనకి ఎందుకు కలర్ మారుతూ ఉండేదనే తెలుస్తుంది. మెలనోమా అనేది అయితే నల్లగా తెలుస్తుంది, మన పుట్టుమచ్చ పెరగడము అటువంటి కలర్లో తెలుస్తుంది.
1: అంటే పుట్టుమచ్చలను పట్టి కూడా మనం అనుమానించవచ్చు?
0: ఒకసారి మనకి మచ్చ ఒక చోట ఉంటుంది, అది రాను రాను మామూలుగా చిన్నప్పటి నుంచి ఉంటే అది మనం పట్టించుకోము, రాను రాను అది సైజు పెరుగుతా దానికి నొప్పి వస్తుంటే అప్పుడు మనకి డౌట్ వస్తుంది, బయాప్సీ చేయాలి.
1: అయితే మరి మామూలుగా ఈ ఆహారం

0: మలమూత్ర విసర్జన ఆ టైప్లో ఆ అవయవాల్లో కూడా ఏమన్నా వచ్చే అవకాశం?
1: ఆ అవయవాల్లో కూడా వస్తుందండి. అటువంటప్పుడు ఏమవుతుందంటే మలంలో కానీ మూత్రంలో కానీ రక్తం రావడము, అంటే రక్తం వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఏమో అనుకుంటాం, ట్రీట్మెంట్ ఇస్తాం. దానికి అవి తగ్గకుండా అట్లే కంటిన్యూ అవుతుంటే మనము సిస్టోస్కోప్ అని కొలనోస్కోప్ అని పరీక్షలు చేస్తారు. చేసి దాని నుంచి బయాప్సీ చిన్న టెస్ట్ చేసి ఆ బయాప్సీలో దాంట్లో ఏమన్నా కణాల మార్పులు ఉన్నాయా, క్యాన్సర్ వచ్చే రకం ఉందా చూస్తామన్నమాట.
0: అయితే మరి ఇది జన్యుపరంగా వచ్చే అవకాశాలు, అట్లాగే మరి మన జీవన శైలిని బట్టి కూడా ఏమైనా వస్తాయి అంటారు అట్లాంటి?
1: జన్యుపరంగా కూడా వస్తుంది సార్. కొన్ని ఫ్యామిలీస్లో రన్ అయ్యేటివి ఇది కోలన్ క్యాన్సర్ అని, అంటే పెద్ద పేగు క్యాన్సరు, బ్రెస్ట్ రొమ్ము క్యాన్సరు, అటు టెస్టిస్ క్యాన్సర్ అటువంటివి మనకు ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతాయి. ఆ ఫ్యామిలీస్లో రన్ అయ్యేటివి ఈ జన్యుపరంగా వాళ్ళకి ఒకరి నుంచి ఒక జనరేషన్కి డిఎన్ఏ అనే జన్యు ఉంటుంది, అది మార్పు వల్ల కూడా వస్తుంది.
0: ఇప్పుడు తండ్రికి ఉందనుకోండి, అది కూతురికి వచ్చే అవకాశం ఉంటుందా, కొడుకు వచ్చే అవకాశం ఉంటుందా?
1: ఇద్దరికి ఎవరికైనా రావచ్చు సార్. కాదంటే వై క్రోమోజోమ్ వస్తుంది, వై క్రోమోజోమ్ రావడం వల్ల సాధారణంగా కొడుకు అని, బట్ కూతురు కూడా రావచ్చు. బట్ అది డామినెంట్, ఆటోజోమల్ డామినెంట్ రెసెసివ్ అని రెండు రకాలు ఉంటాయి. ఆటోజోమల్ డామినెంట్ అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ చిల్డ్రన్కి వస్తుంది. ఆటోజోమల్ రెసెసివ్ అని కొన్ని క్యాన్సర్లు వస్తాయి, అవి 1/4 25% లేదా 10% అంతవరకే వస్తాయి, అందరికీ రావు.
0: ఓకే, మరి ఇది హెచ్పివి అంటుంటారండి, అది ఏమిటి అంటారు అసలు?
1: అది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని, అది ఒక వైరస్ అండి, అంటే మన బ్యాక్టీరియా లాగే అది కూడా వైరస్, మైక్రో ఆర్గానిజము. ఈ మధ్య దానికి 2008లో ఒక సైంటిస్టు కనుక్కున్నారనమాట, మన గర్భసంచి క్యాన్సరు ఆ వైరస్ వల్ల వస్తుంది అని, హెచ్పివి వైరస్ వల్ల. దానికి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఆయనకి ఆయన ఏం కనుక్కున్నారంటే, గర్భసంచి క్యాన్సర్ ఎప్పుడైతే తెల్లమైలనేసి వస్తుందో అటువంటి స్టేజ్లోనే గుర్తించి ఈ హెచ్పివి టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఉమెన్కి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది ఉంటుంది, బట్ అన్ని క్యాన్సర్ కాదు.
0: ఓకే,
1: సో కొన్ని అంటే దాని రకాలు కూడా ఉంటాయి. ఇది పాజిటివ్ వచ్చిన తర్వాత దాన్ని 1 or 2 years అది ఆటోమేటిక్గా పోతుంది, బట్ కొన్ని కంటిన్యూ అవుతాయి, హై రిస్క్ రకాలు లైక్ 16, 18 అంటే అటువంటి ఉన్నాయా లేవని మనం మళ్ళీ టైపింగ్ చేపిస్తే దాంట్లో తెలుస్తుంది. ఇటు 16, 18 అటువంటి రకాలు ఉన్నాయి అంటే వాళ్ళని మనం ఫాలో చేయాలి, ఇయర్లీ రమ్మని. వాళ్ళకి తగ్గుతా ఉందా లేదా, అట్లే కంటిన్యూ అవుతుందా అనేది మనం చూడాలన్నమాట. బట్ ప్రస్తుతానికి ఈ టెస్ట్ కొంచెం కాస్ట్లీ కనుక అందరూ వాళ్ళు డబ్బులు పెట్టి చేసుకోలేరు. మనకి కొంచెం గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే దాన్ని తక్కువ కాస్ట్లోనే, మనకి రీసెర్చ్ ల్యాబ్ ఉంది అంటే ఇప్పుడు టీచింగ్ హాస్పిటల్స్లో అయితే రీసెర్చ్ ల్యాబ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ చేయొచ్చు. మిగతా చోట్ల అయితే వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళని పంపిస్తే ఇక్కడ చేస్తాం.
0: అయితే మరి ఎలా దీన్ని మనం నివారించుకోవచ్చు అంటారు ఈ క్యాన్సర్ని?
1: మనకి నివారించుకోవడానికి ముఖ్యంగా ఫస్ట్ ఈ పొగాకు పీల్చడమే కాకుండా పొగాకు నమలడం కూడా కొన్ని క్యాన్సర్లలో ప్రాబ్లం. అంటే ఇప్పుడు నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సర్ అని మగవాళ్ళకి వస్తుంది. అటువంటి వాటిల్లో ఈ నమలడం అంటే వాళ్ళు పొగ తాగకపోయినా ఇది ప్రాబ్లం, అటువంటివి నమిలినప్పుడు వాళ్ళకి అది రావచ్చు. పొగాకు తాగే వాళ్ళల్లో డెఫినెట్గా లంగ్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది, మిగతా ఇవన్నీ కూడా రావచ్చు. గర్భసంచి క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ది స్మోకింగ్ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్, సో వాళ్ళలో గర్భసంచి క్యాన్సర్ కూడా
0: రావచ్చు.
1: కొన్ని వచ్చి ఆహార పదార్థాలు, కొన్ని ఆహార పదార్థాలు అంటే యాక్చువల్గా చెప్పాలంటే షుగర్ అండ్ సాల్ట్ ఆర్ 2 white poisons అనేసి ఉందన్నమాట. మనం ఏ జబ్బు తీసుకున్నా ఏదర్ షుగర్ ఎక్కువ ఉండడమో లేదంటే సాల్ట్ ఎక్కువ ఉండడమో అనేటివి జనరల్గా ఉంటాయి. సో మనము కొన్ని ప్లాంట్ రిలేటెడ్ వెజిటబుల్స్ అంటే కూరగాయలు, ఆకుకూరలు అవి కొంచెం ఎక్కువ వాడితే మంచిది. అంటే ఆ మాంసాహారము కొంచెం తక్కువ వాడాలి. వెయిట్ ఒకటి, వెయిట్ మనకి బరువు అంటే హైట్కి తగినంత బరువు, ఎత్తుకు తగినంత బరువు ఉంటే నార్మల్ వెయిట్. సో అట్లా కాకుండా ఒబేసిటీ ఎక్కువ అధిక బరువు ఉండడం వల్ల వాటి వల్ల

0: కొన్ని క్యాన్సర్లు వస్తాయి.
1: అయితే మరి అంటే బరువు అంటే మనిషి ఎత్తుకు తగ్గ బరువు మీరు అన్నదాన్ని
0: ఎత్తుకు తగిన బరువు అంటే ఒక ఫార్ములా ఉంది సార్, అది బాడీ మాస్ ఇండెక్స్ అని. సో అది వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్, అది మామూలుగా క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. లేదంటే ఇన్ జనరల్ ఒక మనిషి 140 సెంటీమీటర్లు ఎత్తు ఉంటే మైనస్ 100 అంటే ఆల్మోస్ట్ 40, అంటే 40-45 వరకు
1: ఉండొచ్చు. ఓకే,
0: అది సింపుల్ క్యాలిక్యులేషన్
1: ఓకే. అంత అంటే బరువు కూడా మెయింటైన్ చేసుకుంటా ఉంటే ఈ షుగర్ బీపీలు కూడా రాకుండా
0: ఉంటాయి,
1: అధిక బరువు లేకుండా ఉంటాయి. అయితే మరి డాక్టర్ భారతి గారు, ఇప్పుడు కొంచెం ఈ ప్రస్తుత సమాజంలో ఎక్కువగా అంటే చిన్నపిల్లలు కూడా దురలవాట్లకి లోనవుతూ ఉన్నారు, దానివల్ల కూడా వచ్చే అవకాశం, పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుందా?
0: ఇప్పుడు పిల్లలు కొంచెం డ్రగ్స్ ఎక్కువ అలవాటు చేసుకున్న వాళ్ళు, సో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే ఈ అడోల్సెంట్ గ్రూప్లో ప్లస్ ఈవెన్ అడల్ట్స్లో కూడా అన్ప్రొటెక్టెడ్ సెక్స్కి గురైన వాళ్ళు, ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళల్లో ఈ ఇంజెక్షన్ రూపంలో నీడిల్స్ వాటి వల్ల కూడా లివర్ క్యాన్సరు, థ్రోట్ క్యాన్సర్ అటువంటివి వచ్చే అవకాశం ఉంది.
1: అయితే మరి డాక్టర్ గారు, మనం స్త్రీలకైతే మనం బ్రెస్ట్ క్యాన్సర్ అని అన్నారు, పురుషుల్లో వచ్చి ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా రావచ్చు అని అన్నారు. అయితే కొంత మనం ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఏమేమి మంచి ఆహారం తీసుకుంటే ఇటువంటివి రాకుండా ఉంటాయి అంటారు?
0: రాకుండా ఉండడం అనేది ఉండదు సార్, బట్ తక్కువ వచ్చే అవకాశం తక్కువ. అంటే ఇప్పుడు కొన్ని మనకి మనకున్న అవైలబుల్ ఆహార పదార్థాల్లో క్యారెట్టు, కొన్ని బెర్రీస్ నేరేడు పండ్లు, కొన్ని టమాటోస్, చిక్కుడు అంటే గింజల రూపంలోటివి ఏవైనా అలసందులు, పెసలు, ఈ చిక్కుడు గింజలు అటువంటివన్నీ కూడా మంచి ఆహారం అనమాట. అంటే వాటిల్లో యాంటాక్సిడెంట్ అనేసి ఉంటాయి సార్, అవి ఎక్కువ ఉంటాయి. సో వాటికి కొంచెం రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళు విస్టాండ్ చేసుకోగలుగుతారు ఏ జబ్బులు కూడా రాకుండా, ప్లస్ క్యాన్సర్ కూడా వాళ్ళల్లో తక్కువ వస్తుంది.
1: అయితే మరి డాక్టర్ గారు, మీరు సూపర్నెంట్గా చేశారు, మరి ఎంతోమంది పేషెంట్స్ని ఈ రకంగా మరి స్త్రీలని పర్టికులర్గా ఈ క్యాన్సర్స్తో వచ్చిన వాళ్ళని చూస్తుంటారు, ఎలా అనిపించింది అంటారు, అంటే వాళ్ళకి అవగాహన ఎంతవరకు ఉందంటారు వాళ్ళు?
0: అది అవగాహన అంటే సార్, అది చదువుకున్న వాళ్ళకి కొంచెం డెఫినెట్గా అవగాహన ఎక్కువే ఉంటుంది, కానీ చదువు రాని వాళ్ళు కూడా మన మీడియా ద్వారా రేడియో వినడము లేదా టీవీ చూడడము వాటి ద్వారా అవగాహన అయితే ఉంది. బట్ వాళ్ళు కొన్ని జబ్బులకైతే డెఫినెట్గా ముందుకెళ్ళి చేసుకోవాలంటే, ఇప్పుడు పోలియో అటువంటివి గవర్నమెంట్ డెఫినెట్గా ఇది చెయ్యాలి అని పట్టుబెట్టింది కాబట్టి చేసుకుంటున్నారు. బట్ వీటికి ఇంకా అటువంటి ప్రెషర్ లేదు, కొన్ని రోజులు పోతే వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కానీ లేదా యాంటీనేటల్ చెకప్స్, గర్భిణీ స్త్రీ చెకప్లు కానీ ఏఎన్ఎంస్ని బట్టి, ఆశాలను బట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చూసి పిలుచుకొచ్చే పరిస్థితి ఉండింది. ఇప్పుడు అటువంటి అవసరం లేదు, వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. ఇద్దరు పిల్లల తర్వాత ఆపరేషన్ అంటున్నారు, చెకప్స్కి వస్తున్నారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మధ్యలో వస్తున్నారు. అటువంటి అవగాహన రావాలంటే మనము ఈ క్యాన్సరు అనేది నివారించవచ్చు అని వాళ్ళకి బాగా బోధిస్తే కనుక వాళ్ళు కూడా ముందుకు వస్తారు.
1: మరి రాకుండా ఏమైనా వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయంటారు?
0: ఇప్పుడు కొన్ని క్యాన్సర్లకు ఉన్నాయి సార్, లివర్ క్యాన్సర్కి హెప్టైటిస్ బి వ్యాక్సిన్ అని ఉంది, మన గర్భసంచి క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్కి వ్యాక్సిన్ అని ఉంది. ఈ గర్భసంచి వ్యాక్సిన్కి అయితే హెప్టైటిస్ బి వ్యాక్సిన్ అయితే అన్ని గ్రూప్స్ వాళ్ళకి వేస్తాము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ముఖ్యంగా హై రిస్క్ వాళ్ళు, ఈ బ్లడ్ బ్యాంక్లో పనిచేసే వాళ్ళు, హాస్పిటల్స్లో స్టాఫ్ నర్సులు, వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, డాక్టర్స్కి వాళ్ళకి బ్లడ్తో సంబంధం ఉండే వాళ్ళకి. వీటికైతే గర్భసంచి క్యాన్సర్కి 9 నుంచి 14 సంవత్సరాల లోపల వాళ్ళకైతే సింగిల్ డోసు సరిపోతుంది అనేది ట్రయల్లో ఉంది. మామూలుగా అయితే 2 డోసెస్, అంటే 0 డోస్ ఒకటి, తర్వాత ఒక 1 మంత్ తర్వాత డోసు. అదే పెద్దవాళ్ళల్లో ఇంకొంచెం ఆఫ్టర్ 15 ఇయర్స్ అయితే 3 డోసెస్ ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు. సో 0 డోసు, 1 మంత్, 6 మంత్స్, అవి 2 రకాలు గార్డాసిల్లు, సర్వారిక్స్ అనే వ్యాక్సిన్ ఉన్నాయన్నమాట, వాటిని వేయచ్చు.
1: వేస్తారు. అయితే మరి డాక్టర్ గారు, మీరు ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనక్స్కి సొసైటీకి ప్రెసిడెంట్ కూడా ఉన్నారు కదా, ఈ క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి మీరు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏమన్నా

0: నిర్వహిస్తుంటారు.
1: ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్. యాక్చువల్గా అయితే మనము గవర్నమెంట్ ఏపీ శాక్స్ అని ఉంది, మన ఏపీ శాక్స్ ఎయిడ్స్ సొసైటీ, మన ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ సొసైటీ, వాళ్ళు షేర్ ఇండియా అనే వాళ్ళతో కలిసి ఇప్పుడు కొన్ని 5 స్టేషన్స్లో స్టార్ట్ చేస్తున్నాము. అగనంపూడి, అనకాపల్లి, రాజమండ్రి, పెద్దాపురం అండ్ మదనపల్లి, ఈ 5 ప్లేసెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ప్లస్ హెచ్ఐవి పాజిటివ్ ఉమెన్, వాళ్ళు అంటే హై రిస్క్ గ్రూప్, వాళ్ళల్లో ఈ గర్భసంచి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ ఎక్కువగా రావచ్చు. ప్లస్ వాళ్ళు బయటకు కూడా రారు, అంటే ఎంతో ప్రాబ్లం అయితే రారు. సో వాళ్ళకి వాటికి ఫండ్స్ వస్తున్నాయి కనుక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. సో ఇవి పైలట్ ప్రాజెక్ట్గా చేస్తున్నాము. గర్భసంచి క్యాన్సరు, ఓరల్ క్యాన్సరు, ప్లస్ రొమ్ము క్యాన్సరు, దాంతోపాటే వాళ్ళకి బీపీ, షుగరు, ప్లస్ హైట్కి తగిన వెయిట్ ఉన్నారా లేదా, ఈ 6 చెక్ చేస్తున్నాము. అది సక్సెస్ అయిందంటే కనుక మేము డెఫినెట్గా దాన్ని మిగతా జిల్లాలకు కూడా తీసుకెళ్లాలని ఉంది. వీళ్ళని మళ్ళీ కనుక్కున్న తర్వాత స్క్రీనింగు ఫాలో అప్ అన్నమాట. అంటే ఇప్పుడు అబ్నార్మల్ అని చెప్తాం, అబ్నార్మల్ అని చెప్పిన తర్వాత వాళ్ళకి బయాప్సీ తీయడము, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తే ఆపరేషన్లు జరుగుతాయి. ఈ క్యాంప్స్లోనే మేము ఇప్పటిదాకా సుమారు 8 క్యాన్సర్లు గుర్తించున్నాము. గర్భసంచి క్యాన్సర్ అయితే 7 మంది గుర్తించున్నాము, 3కి రొమ్ము క్యాన్సర్ గుర్తించున్నాము. సో వీటికి ఫాలోఅప్ చేస్తాం.
0: ఓకే, అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొంచెం ఆహారం నియమాలు, తర్వాత జీవన శైలి కూడా క్రమబద్ధంగా క్రమశిక్షణతో ఉంటే ఈ వచ్చిన తర్వాత చాలా భారం చాలా పేషెంట్కి, తర్వాత పేషెంట్ కుటుంబ సభ్యులకు కూడా అది రాకుండా నివారించుకోవచ్చు.
1: అవును సార్, అది అవగాహన ఉంటే అందరికీ టెస్ట్ చేసుకుంటే కనుక ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి తొందరగా గుర్తించి నివారించవచ్చు. ఇక ఆల్రెడీ ఒకరికి ఎవరికైనా పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ ఉంటే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటే మంచిది.
2: ఇంతవరకు వైద్య విజ్ఞానంలో క్యాన్సర్ వ్యాధి అవగాహన నివారణ చర్యల గురించి తిరుపతి రుయా హాస్పిటల్ రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ టి భారతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మీకోసం వినిపించబోతున్న పాట ఎందుకంటే ప్రేమంట సినిమా కోసం హేమచంద్ర, చిన్మయి కలిసి పాడిన పాటది. ఈ పాటకు గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం చివి ప్రకాష్ కుమార్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తర్వాత ఇంద్రా సినిమా నుంచి కృష్ణకుమార్ మహాలక్ష్మి పాడిన పాట. మణిశర్మ సంగీతానికి గీత రచన చేసిన వారు సీతారామ శాస్త్రి, సంగీత మణిశర్మ.

0: విన్న పాట జీవన్ చిత్రం కోసం అకోన్ అన్షిక అయ్యర్ పాడిన రాజశ్రీ గీతానికి సంగీతం విశాల్ శేఖర్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
2: స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఉదయరాగం కార్యక్రమంలో చివరగా విందాం

0: శ్రోతలు ఇంతవరకు ఉదయరాగం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15. మరి కాసేపటిలో
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ సునీల్ వర్మ. ద హెడ్లైన్స్: వికసిత్ భారత్ జీ రామ్జీ స్కీమ్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ అక్రాస్ ద కంట్రీ టుడే, replacing existing MG Nareka. Prime Minister Narendra Modi speaks to Iranian President, stressed need for continued efforts to secure lasting peace in West Asia and safeguarding freedom of navigation and commerce. Japanese Prime Minister Sanae Takai

0: and did not get an opportunity to escape. In football, Kylian Mbappe further enhanced his FIFA World Cup legacy to lead France to a comfortable win against Sweden. In the round of 32 clash, France defeated Sweden 3-0 at New York's New Jersey Stadium this morning to storm into round of 16. Mbappe struck twice to take his World Cup tally to 18 goals, now two clear of Miroslav Klose and only one behind Lionel Messi. Earlier, Norway beat Ivory Coast 2-1 in Texas, USA to advance to the round of 16. Antonio Nusa scored in the 39th minute to give Norway the lead, but Ivory Coast's Amad Diallo equalised in the 74th minute. However, Erling Haaland's 86th-minute goal secured Norway's spot in the round of 16. Norway will now face Brazil in the round of 16 on Sunday night. India's men's cricket team will begin their five-match 2020 international series against hosts England today. The opening match will be played at the Riverside Ground in Chesley Street, starting at 10 p.m. Indian time. And now, for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Sunil. In their first conversation after Iran-US MOU, Iran's President Pezeshkian briefs Prime Minister Modi on developments in West Asia and the way forward, reports the Indian Express. The Hindu quotes a Union Finance Ministry report that reveals that Gulf remittances rose in April despite West Asia crisis. The lead story in Hindustan Times is what the newspaper calls a grim forecast by India Meteorological Department, predicting that July is likely to be drier and hotter than normal across India. The special intensive revision of electoral rolls kicks off in Delhi, Jharkhand, Meghalaya, Maharashtra and Karnataka, reports the Asian Age. Niti Aayog has proposed a sweeping overhaul of India's tourism regulations as part of its latest report, Unlocking Growth in Tourism and Hospitality Sector, reports the Pioneer. In its editorial piece titled Safer Chats, the Tribune argues that WhatsApp's introduction of usernames is a long overdue privacy reform because it lets users communicate without exposing their phone numbers. And finally, work has begun on war footing on India's Rist Petroglyph Conservation Park at Sindhu Ghat in Leh with the relocation of centuries-old rock carvings, writes the Statesman. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Vikasit Bharat Ji Ramji scheme comes into force across the country today, replacing existing MG Narega. Prime Minister Narendra Modi speaks to Iranian President, stressed need for continued efforts to secure lasting peace in West Asia and safeguarding freedom of navigation and commerce. Japanese Prime Minister Sanae Takaichi to arrive in New Delhi this evening on a three-day visit to India. France beats Sweden 3-0 to enter round of 16 at FIFA World Cup football. And India's men's cricket team to begin their five-match 2020 international series against hosts England today. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎస్ జోగినాయుడు.
3: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద నియోజకవర్గంలోని 48 మంది లబ్ధిదారులకు 38,71,000 రూపాయల నగదు చెక్కులను ఇటీవల మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిదని, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ది, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి వెలుగులు నింపుతుందన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధికి టెక్కలి నియోజకవర్గం పరిధిలో 487 మంది దరఖాస్తులు చేసుకోగా 389 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, 3,76,40,307 రూపాయల నగదును చెక్కులు రూపేణా పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. సమగ్ర భూ సమస్యలు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో దంత కస్తూరిపాడు పంచాయతీ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేత

0: మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామాల్లో దశలవారీగా సమగ్ర రీసర్వే నిర్వహించి రైతుల ప్రధాన సమస్య అయిన భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు. భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు క్లీన్ టైటిల్స్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఏవైనా అభ్యంతరాలుంటే తక్షణమే పరిష్కరించి శాశ్వత రెవెన్యూ భూ సమస్యలు లేని విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 9వ తేదీన స్వయంగా భూ యజమానులతో మాట్లాడి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని వెల్లడించారు. భూ యజమానులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతూ సత్ఫలితాలు ఇస్తుంది. చెరువులన్నీ పూడికతీత పనులు చేపట్టి చెరువు లోతులు పెంచడం వల్ల వర్షాలు కురిసే వేళలో చెరువులు జలకలతో నిండుతున్నాయి. జిల్లాలో జలధార కార్యక్రమం కింద 5416 పనులు గుర్తించి అందులో 5399 పనులకు పరిపాలన ఆమోదం తెలిపారు. వీటిలో ఇంతవరకు 4765 పనులు ప్రారంభం కాగా 2708 పనులు పూర్తి చేశారు. చిన్న పెద్ద చెరువులు అనే తేడా లేకుండా అన్ని రకాల చెరువులు, కుంటలు, బావులు క్లీన్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు అన్నీ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలకు పనులు లభించాయి. పోలియోరహిత సమాజ స్థాపన మనందరి బాధ్యతగా గుర్తించాలని, తద్వారా పోలియో తరలికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. గత నెల 28న పల్స్ పోలియో 36వ విడత కార్యక్రమం జిల్లా అంతటా 3 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 1096 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 1,80,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాలు, 30 మండలాల పరిధిలో 2,358 మంది బూత్ లెవెల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతి ఓటరు వివరాలను కుటుంబ వివరాలతో అనుసంధానం చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 88% మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. జూన్ 15 నుండి జులై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నామని తెలిపారు. ఫిట్ శ్రీకాకుళం వైపు సిక్కోలు యువతను నిలిపే దిశగా ఎర్రన్న క్రీడా ఉత్సవం సత్ఫలితాలను సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జూన్ 27వ తేదీ నుండి జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం వెబ్సైట్ ద్వారా రిజిస్టేషన్ చేసుకున్న జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని, పురుషులు, మహిళా విభాగాల్లో ఓపెన్ కేటగిరీలో టోర్నీ జరగనుందని నిర్వాహక కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ ఎస్ జోగినాయుడు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రతరంగిణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మనం ఒక ప్రకటన విందాం.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జే నిర్మల.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హాయ్ శ్రోతలు, 107.5 103.2 మెగాహెడ్స్ పై బుధవారం స్పెషల్ ప్రోగ్రామ్ ఆల్బమ్ కోసం ఎదురుచూస్తున్న మా అభిమాన

మన శ్రోతల నిరీక్షణ తీరే సమయం వచ్చేసింది. వారం వారం ఓ సినీ సెలబ్రిటీ గురించిన ఈ ప్రోగ్రాం తిరుపతి ఆకాశవాణి ప్రసారం చేసే టాప్ 10 కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి అని మీ అపూర్వ ఆదరణ స్పందన బట్టి తెలుస్తోంది. ఇక ఈరోజు మనం ఒక దర్శకుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈయన సాదాసీదా డైరెక్టర్ కాదండి, తెలుగు సినిమాను అత్యున్నత శిఖరం మీద నిలబెట్టిన వ్యక్తి. సినిమా కళకు పాఠ్య పుస్తకంగా మిగిలిపోయారు. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే సినిమాలోని అన్ని రంగులను ఈయన చూపించారు. 1951లో తీసిన పాతాళ భైరవి సినిమా, ఈ మధ్య వచ్చిన హ్యారీ పొట్టర్ కంటే 10 మెట్లు పైనే ఉంటుంది. ఆ సినిమా రీరికార్డింగ్ వింటే నేటి డిటిఎస్ సిస్టంలు కూడా దిగజుడిపే. నేడు ల్యాప్టాప్ ఒక ప్రభంజనం, కానీ ఇలాంటి ల్యాప్టాప్లను 1951లోనే మాయాబజార్ సినిమాలో చూపించేశారు. దాని పేరు ప్రియదర్శిని. ఆ కాలంలోనే ఆయన అంత అడ్వాన్స్గా ఊహించేశారు. ఏమిటి శ్రోతలు, ఆ మహాదర్శకులు ఎవరా అని అనుకుంటున్నారా? అయితే ముందుగా ఈ పాట వినేద్దాం. మిగిలిన విశేషాలు ఆ తర్వాత తెలుసుకుందాం. పాట విందామా?

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఏమిటి శ్రోతలు, ఆ దర్శకులు ఎవరో ఊహించారా? ఆ దర్శకులు ఎవరో కాదు శ్రోతలు, కేవీ రెడ్డి గారు. ఈరోజు మనం దర్శకులు కేవీ రెడ్డి గారి గురించి తెలుసుకుంటూ ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల నుంచి పాటలు వినబోతున్నాం. కేవీ రెడ్డి గారి పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి. ఈయన 1912 జూలై 1 అనంతపురం జిల్లా తేలమిట్టపల్లి గ్రామంలో జన్మించారు. వెంకటరంగమ్మ, కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు. తాడిపత్రికి 5 మైళ్ల దూరంలో వీరి ఊరు ఉండేది. వీరి తండ్రి కొండారెడ్డి

ఆ గ్రామంకంతా విద్యావంతుడు, 150 ఎకరాల భూస్వామి. ఈయన తల్లి వెంకటరంగమ్మకు దైవచింతన అధికం. ఓసారి ఈమెకు కడుపులో పుండు వస్తే తాడిపత్రికి తీసుకెళ్లి కషాయం ఇప్పించారు. మళ్లీ కొన్నాళ్లకు కడుపులో సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెంటు అన్నారు. పుండు అనుకుని వెళితే పండులాంటి బిడ్డతో వచ్చారు. ఆ బిడ్డే మన కేవి రెడ్డి గారు. ఈయనకు 1 ఏడాది వయసు ఉన్నప్పుడు వీరి తల్లిగారు తమ ఊరిలోని హుండీలో ఆ బిడ్డని పడవేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ పాట తర్వాత తెలుసుకుందామా?

బిడ్డ అలా ఉండిలో పడేసి వచ్చిందని తెలియగానే ఇంట్లో వాళ్ళకి ఒకటే కంగారు, లబో దివోమంటూ ఇంట్లో వాళ్ళు పరిగెత్తుకుని వెళితే బిడ్డ గుళ్ళోనే హాయిగా ఉన్నాడు. కేవీ రెడ్డికి రెండేళ్లు ఉన్నప్పుడు తండ్రిగారు పోయారు. దాంతో ఆయన తల్లిగారు ఇంకా దైవచింతనలోకి కూరుకుపోయారు. దాంతో కేవీ రెడ్డి గారి మేనమామ ఆయన్ని తాడిపత్రికి తీసుకెళ్లి తండ్రి పోయాడనే చింత తప్ప కేవీ రెడ్డి బాల్యమంతా రంగుల హరివిల్లే. నదిలో ఈతలు, చేపలు పట్టడాలు, కొండలు ఎక్కడాలు, తోటలో పళ్ల దొంగతనాలు, శ్మశానంలో ఎముకలతో పరిశోధనలు, ఇలా అల్లరి చిల్లరిగా సాగిన చదువులో మాత్రం ఫస్టేనండోయ్. మ్యాథ్స్లో కేవీ రెడ్డిని కొట్టేవాడే లేడు. క్యాలిక్యులేటర్ గిలిక్యులేటర్ జాంతన్నాయి, ఏదైనా నోటి లెక్కలే. 15 × 13 ఎంత అంటే చిటికలో చెప్పేస్తాడు. 115 × 113 ఎంత అంటే కూడా అంతే స్పీడ్లో చెప్పేవాడు. అందుకే కేవీ రెడ్డికి లెక్కల్లో 100కి 100 వచ్చేవి. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఒక్క మ్యాథ్స్ లోనే కాదు, పెయింటింగ్ లో కూడా కేవీ రెడ్డి సూపర్బ్. బోర్డు మీద రంగులు బొమ్మ వేశాడు అంటే నిజంగా పోస్టర్ అంటించినట్టే ఉంటుంది. కేవీలో ఇంకా చాలా కళలున్నాయి. రన్నింగ్ రేస్లో ఫస్ట్, ఫుట్బాల్లో సూపర్, హాకీలో ఎక్స్పర్ట్. కేవీ రెడ్డికి చిన్నప్పటి నుంచి మూల నారాయణ స్వామి అనే దోస్తు ఉండేవాడు, చాలా మంచి ఫ్రెండ్. ఒకరోజు తాడిపత్రికి ఎలక్ట్రిక్ బయోస్కోప్ వచ్చింది. దోస్తులిద్దరూ సినిమా చూసొచ్చి ఒకటే కలలు, మనము ఇలా సినిమా తీద్దాం అనుకున్నారు. కేవీ రెడ్డి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బీఎస్సీ ఆనర్స్లో డిగ్రీ చేశారు. విక్టోరియా హాస్టల్లో మక్కాం. మద్రాస్ వచ్చాక అతని కాళ్ళు చేతులు కట్టేసినట్టుంది. శని ఆదివారాలు వచ్చాయంటే చాలు, 3 ఆటలు చూసేయాల్సిందే. ఆ సినిమాలోని తప్పప్పులను బేరీజ్ వేసేవారు కేవీ రెడ్డి. బీఎస్సీ డిగ్రీ చేతికొచ్చేసింది, ఉద్యోగాల వేట మొదలైపోయింది. నో రెస్పాన్స్. చివరకు టీచర్ ట్రైనింగ్కు వెళితే అక్కడ రిజెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? మరో ఫ్రెండ్ కృష్ణారావుతో కలిసి స్కూళ్లకు కాలేజీలకు కావలసిన శాస్త్రోపకరణాలు తయారు చేసే ఒక కంపెనీని 1936లో మొదలుపెట్టారు. ఇలా 7 గడిచిపోయిందండి. తన బాల్య స్నేహితుడు నారాయణస్వామి రోహిణి సంస్థలో భాగస్వామిగా చేరాడు. వాళ్లు గృహలక్ష్మి సినిమా తీస్తున్నారు. కేవీ రెడ్డి అక్కడ క్యాషియర్గా చేరారు. డబ్బులు లెక్క పెట్టడం కంటే మేకింగ్ మీదే మైండ్ ఎక్కువ పెట్టారు. తర్వాత రోహిణి నుంచి విడిపోయి నారాయణస్వామి, బిఎన్ రెడ్డి తదితరులు వాహిని సంస్థను ఏర్పాటు చేసి వందే మాత్రం, సుమంగళి, దేవత ఇలాంటి సినిమాలు నాగయ్య హీరోగా తీశారు. కానీ మనసంతా డైరెక్షన్ మీదే ఉండేది కేవీ రెడ్డికి. మొత్తానికి ఆయన ఎదురుచూపు ఫలించింది. భక్తపోతన అనే సినిమా ఈయనకు దర్శకుడుగా తొలి సినిమా. ఇందులోనూ నాగయ్య గారే హీరో. సినిమా 1943లో విడుదలై పెద్ద హిట్. ఆ తర్వాత నాగయ్యనే హీరోగా పెట్టి 1948లో యోగి వేమన సినిమా తీశారు. ఆ చిత్రం ఆడలేదు.

0: దాంతో కేవీ రెడ్డి ఇక మీదట జనరంజక సినిమాలను మాత్రమే తీయాలి అనుకున్నారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.
1: సుందరి ఓహో సుందరి ఆహా సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా.
2: దూరం దూరం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మాస్ సినిమాలతో జనాలలోకి వెళ్లాలనుకుని 1949 గుణసుందరి కథ అనే జానపదం సినిమా తీసి పేరు తెచ్చుకున్నారు. తర్వాత 1951 వచ్చిన పాతాళ భైరవి సినిమాతో మాస్ హీరోకి ఒక గ్రాఫ్, ఒక ఫార్ములా క్రియేట్ చేశారు. విజయా సంస్థను ఆ సినిమా విజయంతో మళ్లీ విజయాల బాటలో ప్రయాణించేటట్టు చేశారు. అరేబియన్ నైట్స్ కథల్లోని అల్లావుద్దీన్ అండ్ ద వండర్ఫుల్ ల్యాంప్ దీన్ని మన నేటివిటీకి అనుగుణంగా అందంగా మలచి గొప్ప కళాఖండాన్ని తీశారు. తెలుగు సినిమా వసూళ్ల సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచేశారండి. స్క్రిప్ట్ విషయంలోనే కాదు, షూటింగ్ లొకేషన్లో కూడా కేవీ రెడ్డి వర్కింగ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. లొకేషన్లో పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి. అంతా ఒకచోట కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవడం, పేక ఆడటం ఇవేవి ఆయనకు అస్సలు నచ్చవు. ఓసారి మాయాబజార్ షూటింగ్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గుమ్మడితో నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి గారు పిచ్చాపాటి మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటే నిర్మాతలని కూడా చూడకుండా కసుబుసుమన్నారు. చక్రపాణికి కూడా కేవీరెడ్డి గారి డిసిప్లిన్ గురించి తెలుసు కాబట్టి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. చాలామంది డైరెక్టర్లు యాక్ట్ చేసి చూపేవారు, కానీ కేవీరెడ్డి మాత్రం ఆర్టిస్టులనే యాక్ట్ చేయమని చెప్పి అందులో నుంచి బెస్ట్ తీసుకునేవారు. ఆయనకు టైం అంటే టైం, ఒక్క క్షణం ఆలస్యమైనా అగ్గి మీద గుగ్గిలమైపోయేవారు. ఎవరైనా ఆలస్యంగా లొకేషన్కు వచ్చారా, వాళ్ళ పని అయిపోయినట్లే అండి. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

మహాభారతంలోని పర్వాలు 18, పురాణాలు 18, శక్తిపీఠాలు 18, అట్లే కెవిరెడ్డి గారి సినిమాలు 18. చారిత్రకం, జానపదం, సాంఘికం, పౌరాణికం అన్నీ చేశారు. కెవిరెడ్డి సినిమాల్లో సాహసాలు బాగుంటాయి, పాటలు బాగుంటాయి. ఆ రోజుల్లోనే చక్కని రొమాన్స్ పండించారు. ఖాదీ పంచకట్టు, ఫ్రెంచ్ మీసకట్టు, చేతికి రిస్ట్ వాచ్, పొట్టి చేతుల చొక్క, మెడ చుట్టూ తెల్ల తువాలు. లాంగ్ అండ్ షార్ట్లో చూసినా, క్లోజప్లో చూసినా ఈయన ఫక్త్ మోతుబరి రైతులా కనిపించేసేవారు. అది నిజమే, తెలుగు సినిమా క్షేత్రంలో ఆయన చేసింది రైతు పని. కలుపు మొక్కలేని పంట, ఎరువు కోరలు తాకని పంట అంతా బంగారమే. పండిస్తే ఇలాగే పండించాలి, కళ్ళు చెదిరిపోవాలి, మనస్సు నిండిపోవాలి. ఈయన నిర్మాతల దర్శకుడు. ఇంత బడ్జెట్లో సినిమా తీస్తానని చెబితే దానికంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టనివ్వడు. తాను కూడా స్వయంగా జయంతి పిక్చర్స్ మీద పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం ఇలాంటి 3 సినిమాలు తీశారు. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యింది అంటే హరహర బ్రహ్మలొచ్చినా కూడా అందులో ఒక అక్షరం కూడా మార్చడానికి ఒప్పుకోరంటే ఒప్పుకోరండి ఆయన. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

కేవీ రెడ్డి గారికి 9 మంది సంతానం, 5 మంది కూతుళ్ళు, 4 కొడుకులు. భార్య శేషమ్ అంటే కేవీ రెడ్డికి అమితమైన ప్రేమ. కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించిన చివరి సినిమా శ్రీకృష్ణ సత్య. ఆ సమయంలోనే ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు, పైగా భార్యకు క్యాన్సర్. దాంతో ఆయన చాలా నీరసపడిపోయారు. 1972 సంవత్సరం సెప్టెంబర్ 17 గుండెపోటుతో మరణించారు. వారు మరణించిన 3 నెలలకే భార్య శేషమ్మ కూడా చనిపోయింది. చివరిలో ఒక మాట చెప్పనా, 7th సెన్స్ సినిమా చూశారా? అందులో మన పూర్వీకుడైన బోధిధర్మ డిఎన్ఏని మళ్ళీ రియాక్టివేట్ చేస్తాడు కదా, అలా కేవీ రెడ్డి గారి డిఎన్ఏని రియాక్టివేట్ చేస్తే మరలా తెలుగులో ఎన్నో కళాఖండాలు పుట్టుకొస్తాయేమో కదా. ఈ వారం ఈ పాట తిక్కడ ఆపి తిరిగి వచ్చే వారం మరో సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చేంతవరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవిప్పిస్తారు కదూ బా.

శ్రోతలంతవరకు ఆల్బం ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి జె. నిర్మల, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. వాట్సప్ చిత్రమంజరి శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. ముందుగా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరూ కోరుతున్న పాట జనతా గ్యారేజ్ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వీరందరి కోసం పాటను విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: అదిర్ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి వీరందరూ వాట్సాప్ ద్వారా పాటను వినిపించమని కోరుతున్నారు. మరి పాట రెడీగా ఉంది, వినేద్దాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటల కార్యక్రమం. తర్వాత వాట్సాప్ చేసిన వారు హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వీరికి చిక్కడు తొరకడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్నారు కోరుతున్న శ్రోతలు సోమనాథం, జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండార్ సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు వారి తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం ఈ పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్నారండి. మరి పాట వినబోయే ముందుగా ఈ వాణిజ్య ప్రకటన అనంతరం పాటను వినిపిస్తాను.
3: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ, పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
5: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: వాట్సాప్ ద్వారా తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, చిన్నగొట్టిగల్లు మండలం కోటబైల్ నుండి సుకన్య, దేవి, వనజ, శిరీష, సాయి, శిల్ప, నిఖిత, రేఖ వీరందరూ కోరుతున్న పాట ఖడ్గం నుండి వినిపించమని కోరుతున్నారు. మరి పాటను వినేద్దాం.

వాట్సప్ చిత్రమంజరిలో తర్వాతి వాట్సప్ చేస్తున్నవారు చదంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ కోరుతున్న పాట మగధీర చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మరి పాట రెడీగా ఉంది, వినేద్దాం.

0: ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నూట 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలలో వాట్సప్ చిత్రమంజరిని శ్రోతలు వింటున్నారు. తర్వాత వాట్సప్ చేసిన వారు, సుస్వాగతం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నవారు, చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, వీరందరి కోసం విందాం ఈ పాటను.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కట్ల కుటుంబ సభ్యులందరూ వాట్సాప్ ద్వారా వినిపించమని కోరుతున్న పాట నేను చిత్రంలోనిది. మరి పాట రెడీగా ఉంది, వినేద్దామండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: గుండమ్మ కథ చిత్రం నుండి వాట్సాప్ ద్వారా పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుండి నాగర్కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ గుండమ్మ కథ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మరి పాట సిద్ధంగా ఉంది, వినేద్దాం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

వాట్సాప్ ద్వారా చివరగా వింటున్న ఈ పాట శ్రీకాకుళం జిల్లా పెడసన గ్రామం నుండి నవీన్ కోరుతున్నారు. ఈ పాట అందరి కోసం వినిపించమని కోరుతున్నారు. చిత్రం కోరుకున్న ప్రియుడు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 9:45 కావస్తోంది. మరి కాసేపటిలో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రధాన స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు విజయవాడ కేంద్రం నుండి. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.

0: స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమరకంటక రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
1: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.
2: నిన్న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఛాన్సలర్ శ్రీ మదన్లాల్ మీనా స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించగా వైస్ ఛాన్సలర్ శ్రీ టి శ్రీనివాసన్ స్వాగతోపన్యాసం చేశారు.
3: ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు వెల్కమ్ యూ ఆల్ టు ది ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ డీప్లీ ఆనర్డ్ దట్ the honorable president of india has graciously consented to grace this historic occasion as the chief guest. Her august presence remarks a defining milestone in the journey of this university. My heartfelt congratulations to every graduate receiving a degree today. Your success reflects your perseverance, the sacrifices of your parents, and the dedication of your teachers. Today marks not the end of your education but the beginning of your responsibility towards the society. India's tribal communities are custodians of rich legacy of knowledge, biodiversity, sustainable living, and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges in the education, healthcare, nutrition.

0: education and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019.
1: Pratibha Kanabarchina 13 మంది విద్యార్థిని విద్యార్థులకు భారత రాష్ట్రపతి బంగారు పతకాలు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలిచ్చే సంస్థలు మాత్రమే కాదు అని, అవి బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాలని అన్నారు. ప్రతి ప్రాంతం పురోగమించి ప్రతి సమాజం భాగస్వామ్యం వహిస్తేనే వికసిత్ భారత్ 2047 సాధ్యమవుతుందని అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయం సాధించేలా యూనివర్సిటీలు కృషి చేయాలని మంత్రి సూచించారు.
2: అందరికీ నా నమస్కారం. ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎ నేషన్. ఎడ్యుకేషన్ డిటర్మైన్స్ వాట్ కైండ్ ఆఫ్ నేషన్ ఇట్ లీవ్స్ బిహైండ్. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders, and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research, and development empower every citizen while preserving our rich tribal heritage. Dear graduates, the true purpose of education is not just to earn a degree. It is to create solutions that improve people's lives. Today we are living in the age of artificial intelligence. AI can give answers, but it can never replace human values, curiosity, compassion, and character. Those qualities are nurtured in great universities and they shape great human beings. Through quality faculty, industry-linked skills, research and innovation, we are building future-ready universities that empower every student to succeed in the rapidly changing world.
1: Kendra Vidya Shaka Mantri Gauravaneelu Sri Dharmendra Pradhan Garu Matladutu, Vidyabhyasanni Poorthi Cheyadame Kakunda సమాజంలోకి ఒక కొత్త బాధ్యతతో అడుగుపెట్టాలని, ఆ బాధ్యత తీసుకుంటే లక్షలాది మంది హక్కులు రక్షించబడతాయని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని, ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. నేటి యువతరం ఉద్యోగం కోసం ప్రాకులాడకూడదు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, జాబ్ క్రియేటర్స్లా మారాలి అని కేంద్ర మంత్రి అన్నారు.
3: Not only they are completing their education by this convocation, they are entering to a new responsibility. If they took responsibility, then millions' right will be protected. And in those days, the great leader of Alluri Sitaram Raju, they fought with the Britishers to give freedom to this country. Today, we all are fortunate. As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri or any job. Try to become job creator. If your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create new innovation, new models. The university's name is Tribal University. What does it mean? Not merely understanding the language, not merely understanding the culture, you have to. The Indian medical knowledge system is coming from the tribal society of our country. They are the original inhabitants of this civilization. They know everything. They know nature, they know forest, they know agriculture, they know animal husbandry. They know how to tackle with the nature. They are master of their destiny. We have to repackage all this knowledge system in the present day context. You are residing over a

0: repository of knowledge. You ask responsibility how to create a bridge between the conventional knowledge, the India knowledge system, and the present day requirement.
1: Andhra Pradesh Rashtra Governor Gauravaneelu Justice S. Abdul Nazir garu matladutu, Andhra Pradesh Kendriya Girijana Viswavidyalayam 2019lo sthapinchabadindani, idi Andhra Pradesh tho paatu Odisha Chhattisgarh rashtralaku chendina girijanulu yokka చిరకాల కళలను నెరవేర్చిందని అన్నారు. భూ బదిలీ నియంత్రణ చట్టం గిరిజనుల భూమిని పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడింది అని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన యువతకు యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని గవర్నర్ అన్నారు.
2: ద ఫస్ట్ కాన్వొకేషన్ ఆఫ్ ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మార్క్స్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండ్ అన్ ఆస్పీషియస్ బిగినింగ్ in the annals of the university. The Central Tribal University of Andhra Pradesh was established in 2019 and it is one of the top central universities located in Vijayanagaram, Andhra Pradesh. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census. The tribal population of the state consists of 34 scheduled tribes. Particularly, the Land Transfer Regulation Act of 1959 made a remarkable progress in the restoration of land to the tribals. The government has designed and implemented a number of welfare schemes for the welfare of the tribal people, like giving them coaching under the pre-examination training to enable them to appear for competitive examinations. Special emphasis was laid on the education of tribal girls by starting ashram schools, residential schools, and industrial training institutes exclusively for the benefit of tribal youth. Andhra Pradesh introduced a new scheme called NTR Vidyonnati, which provides free coaching, boarding and lodging, supply of textbook and reference books, etc., for tribal students, and prepares them to appear for competitive examinations conducted by UPSC.
1: Karyakramamlo Bharat Rashtrapati Gauravaneelu Srimati Draupadi Murmu garu matladutu pratibha kanabarchina vidyardulandariki subhakankshalu telijesaru. Samajika nyayam anna uddeshyamto sthapinchabadina ee viswavidyalayam girijana samajam yokka vidya aarogyam naipunyabhivruddhi jeevanopadhi kosam kshetra sthayilo pani cheyalani annaru. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే బలమైన దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
3: ఆంధ్రప్రదేశ్కి ఇస్ ఐతిహాసిక నగర్మే ఇస్ కేంద్రీయ జనజాతీయ విశ్వవిద్యాలయ ప్రథమ దీక్షాంత సమారోహకు సంబోధిత కర్తే హుయే ముజే ప్రసన్నతా హో రహీ హై. ఆజ్ उपाधियां प्राप्त करने वाले तथा उत्कृष्ट प्रदर्शन के लिए पदक प्राप्त करने वाले विद्यार्थियों को मेरी शुभकामनाएं और बधाई. सामाजिक न्याय के उद्देश्य से स्थापित की गई ऐसी संस्थाओं का ये दायित्व भी होता है कि वे अपने क्षेत्र में जनजातीय समाज की शिक्षा, स्वास्थ्य, कौशल विकास, आजीविका और वनाधिकार के लिए जमीनी स्तर पर काम करें. मुझे विश्वास है कि आने वाले वर्षों में इस विश्वविद्यालय द्वारा वंचित एवं जनजातीय समुदाय के युवाओं के सर्वांगीण विकास के साथ ही इस क्षेत्र के समग्र विकास के लिए भी सार्थक प्रयास किया जाएगा. मैं आशा करती हूँ कि विश्वविद्यालय ने आपको इस तरह से सक्षम बनाया होगा और नवाचारी सोच तथा आत्मविश्वास के बल पर आप सफलता की ओर बढ़ सकेंगे. प्रिय विद्यार्थियों, पुस्तक और ज्ञान के साथ ही आप अपने परिवेश से भी सीखें और व्यवहारिक कौशल विकसित करें, यही सार्थक शिक्षा है. विद्यार्थियों को अपने समुदाय, संस्कृति और परंपराओं से जुड़े रहने हुए समाज

0: आज और देश के भविष्य को बेहतर बना रहे हैं। इस विश्वविद्यालय में और विशेषकर जनजातीय विश्वविद्यालय में जनजातीय समाज की आजीविका संवर्धन के लिए ऐसी नवाचारी व्यवस्था होनी चाहिए जिसके आधार पर वन उपज, हस्तशिल्प, मिलेट्स, औषधीय पौधे, इको टूरिज्म और स्थानीय उद्यमिता पर उपयोगी कार्य हो सके। तेजी से विकसित हो रही भारत में अपने विरासत से जुड़े रहने के साथ साथ आधुनिक विज्ञान के लाभ समाज के हर वर्ग तक ले जाने की आवश्यकता है। मुझे बताया गया है कि इसी उद्देश्य से विश्वविद्यालय द्वारा उत्तरी आंध्र प्रदेश के जनजातीय समुदाय के सशक्तिकरण के लिए साइंस एंड टेक्नोलॉजी हब संचालित किया जा रहा है। देवियों और सज्जनों, मुझे बताया गया है कि विश्वविद्यालय में जनजातीय कल्याण, सार्वजनिक स्वास्थ्य, जलवायु परिवर्तन, खाद्य एवं पोषण सुरक्षा और ऊर्जा संरक्षण पर एकेडमी और जमीनी कार्य करने पर अपना ध्यान केंद्रित किया गया है। ये आयाम समतामूलक विकसित भारत के निर्माण में अहम भूमिका निभाएंगे। इस सभागार में उपस्थित आप सभी विद्यार्थी हमारे भावी राष्ट्र निर्माता है। राष्ट्र निर्माण के यज्ञ में अपनी क्षमता भर योगदान करने का संकल्प अपने अडिंग बना रहे। इसी कामना के साथ मैं आपके उज्जवल भविष्य की कामना करती हूँ और बहुत बहुत शुभकामनाएं देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत।
1: ఈ విధంగా నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
2: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్.
3: మీరింతవరకు గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి దేశవ్యాప్తంగా విబీజీ ర్యామ్ జీపై పథకంపై అమలుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు, పరిచయకర్త శ్రీ రావుల సాయి గిరీష్.
4: ఆకాశవాణి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీవీజీ రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ పేదరిక నిర్మూలన, స్థిరమైన జీవనోపాధి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం, ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీను ప్రవేశపెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగ స్థానంలో తీసుకువచ్చిన ఈ కొత్త పథకం జూలై 1వ తారీఖు నుంచి అమలవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో వీబీజీ రామ్జీ లక్ష్యాలు, అమలు విధానం, గ్రామీణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు, యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు లభించే అవకాశాలు, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఈ పథకం చూపనున్న ప్రభావం వంటి అంశాలపై మరింత సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్,
5: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారం.
4: సార్, కార్యక్రమంలో ముందుగా వీబీజీ రామ్జీ అంటే ఏమిటి, దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్?
5: విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, దీని పూర్తి అబ్రి

0: ఇందులో వికసిత్ భారత్ అంటే ఏంటనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో వికసిత్ భారత్ 2047 అనేది మన స్లోగన్ ఉంది. భారతదేశంలో ఇప్పుడు వికసిత్ భారత్ 2047 అనేది ఒక ప్రధానమంత్రి గారు దీన్ని ప్రతి సందర్భంగా కూడా దీన్ని ప్రస్తావిస్తుంటారు. వికసిత్ భారత్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అయ్యే నాటికి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది ఒక సంకల్పం. ఈ మార్పును ఎలా సాధించాలి అంటే దానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. సో ఈ మార్పు రావడానికి ముఖ్యంగా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి చేయడం. దాదాపు 30 నుండి 40 ట్రిలియన్ డాలర్లకు మన దేశ జీడిపిని పెంచాలనేది ఒక గొప్ప లక్ష్యం. అదేవిధంగా జీరో పావర్టీని సాధించడం. జీరో పావర్టీ అంటే పేదరికం లేని దేశంగా 2040 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చేయడం. 100% నాణ్యత కలిగిన విద్యను అందరికీ అందించడం. అదేవిధంగా అత్యంత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరికి కల్పించడం అనేది ఇంకొక లక్ష్యం. నెట్ జీరో కార్బన్ 2047 నాటికి మన వాతావరణంలో ఈ ప్రమాదకరమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏదైతే ఉందో దాన్ని జీరో స్థాయికి తగ్గించాలనేది కూడా ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. 100% నైపుణ్యత కలిగినటువంటి శ్రామశక్తిని తయారు చేయడం అనేది కూడా మరొక లక్ష్యం. ఈ లక్ష్యాలతో మన దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది వికసిత్ భారత్ 2047. అయితే ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి విబిజి రామ్జీ, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో వికసిత్ భారత్ సాధించే దాంట్లో విబిజి రామ్జీ కూడా ఒక చట్టం. అది ఎలాగంటే ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల నైపుణ్యత లేనటువంటి ఉపాధిని కల్పించడం. అంటే ఈ 125 రోజుల నైపుణ్యంలోని ఉపాధి కల్పించడం అంటే దీని ద్వారా జీరో పావర్టీని సాధించడం. ఈ విబిజి రామ్జీ చట్టం ద్వారా 2047 నాటికి జీరో పావర్టీని సాధించడం అనేది ఒక లక్ష్యం. అదేవిధంగా సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా విబిజి రామ్జీ ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ కొత్త చట్టాన్ని 21 డిసెంబర్ 2025 నాడు భారత ప్రభుత్వం చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో 5 జూన్ 2026 నాడు ఈ చట్టాన్ని మనము నోటిఫై చేయడం జరిగింది. ఈ కొత్త చట్టము 1 జూలై 2026 నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తుంది. ఇది మున్ముందు ఎన్నో మార్పులకు దారితీస్తుంది.
1: సరి, ఈ పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించడానికి కారణాలేమంటారు, అంటే దీనిలో మన రాష్ట్ర ప్రత్యేకత ఏమన్నా ఉందంటారా?
0: కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు స్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకం ఉంది. పారదర్శకతకు పెద్ద పీట వేసే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చొరవ కారణంగా కూడా ఈ పథకాన్ని మన రాష్ట్రంలోనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అంతేకాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో 2006 నాడు ప్రారంభించారు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం అనేది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.
1: సార్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంచి నరేగా స్థానంలో విబిజి రామ్జీను తీసుకురావాల్సిన అవసరం అసలు ఎందుకు ఏర్పడిందంటారు?
0: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకి 100 రోజులు పని కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అది ప్రథమమైన ఉద్దేశం అన్నమాట. తర్వాత అందులో ఏది మన ఆస్తులు, గ్రామానికి సంబంధించిన ఆస్తులు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ దానికి అధిక ప్రాధాన్యత లేదు. ఇక్కడ ప్రత్యేకంగా విబిజి రామ్జీలో ఏంటంటే గ్రామీణ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలో 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి భారతదేశాన్ని అత్యంత ధనిక దేశంగా ప్రపంచంలోనే తయారు చేయాలనే లక్ష్యం.

0: ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధించడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అట్లాగే గ్రామీణ ప్రాంత అభివృద్ధి అంతటిని కూడా సంఘటితం చేసి ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఇందులో ప్యారలల్గా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
1: సార్, ఎంజి నరేగాకు అండ్ విబిజి రామ్జీకు మధ్య ఉన్న ప్రధాన డిఫరెన్సెస్ ఏంటి సార్
0: ఎంజీఎన్ఆర్ఈజీకు విబిజి రామ్జీలో కొత్త చట్టానికి ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటే, అందులో కుటుంబానికి 1 సంవత్సరానికి 100 రోజుల పని అనేది ఎన్ఆర్ఈజీలో ఉంది. ఆ 100 రోజుల నుంచి కుటుంబానికి 125 రోజులు పని అనేది పెంచడం జరిగింది ఈ కొత్త చట్టంలో. అది ముఖ్యమైనటువంటి మార్పు. రెండో ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఎంజీఎన్ఆర్ఈజీఏ కుటుంబానికి 100 రోజుల పని అయితే, విబిజి రామ్జీ చట్టంలో కుటుంబానికి 125 రోజుల పని అనేది ముఖ్యమైన తేడా. అంటే 25 రోజులు అదనంగా ఒక కుటుంబానికి పని దినాలు పెంచారు. రెండో ముఖ్యమైన తేడా అంటే, గతంలో పాత చట్టంలో 365 రోజులు ఈ పథకాన్ని అమలు చేసే ఫెసిలిటీ ఉంది. కానీ ఈ కొత్త చట్టంలో ఏం చేశారనంటే, 60 రోజులు పని విరామ కాలం అనేది, అంటే అగ్రికల్చర్ పీక్ సీజన్లో 60 రోజులు సంవత్సరంలో మొత్తంగా 60 రోజులు మన ఈ చట్టంలో పనులు చేపట్టకుండా గైడ్లైన్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ పీక్ అగ్రికల్చర్ సీజన్లో ఈ రైతులకు శ్రామిక శక్తి అందుబాటులో ఉండడానికి ఈ 60 రోజుల పని విరామ కాలాన్ని ప్రకటించారు. ఇది రెండో ముఖ్యమైనటువంటి. మరొక తేడా ఏంటంటే, గతంలో 100% కూలీలకు సంబంధించినటువంటి నిధులని 100% కేంద్ర ప్రభుత్వము భరించేది. కాకపోతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిధులని పంచుకోవాలి. ఎలా అంటే, కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 40% నిధులని దానికి అనుసంధానించుకోవాలి. సో ఓవరాల్ గా ఉపాధి హామీ పథకంలో 90% కేంద్ర ప్రభుత్వం భరించేది ఉంటే, రాష్ట్ర ప్రభుత్వము 10% భరించేది ఇంతకు ముందు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 60% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. ఇది ముఖ్యమైన మార్పులు ఆ చట్టానికి ఈ చట్టానికి.
1: సార్, ఈ యొక్క కొత్త పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు లభించనున్నాయంటారు?
0: గ్రామీణ కుటుంబాలకి అదనపు ప్రయోజనం ముఖ్యంగా, అంటే 100 రోజుల నుంచి 25 రోజుల ఎక్కువ పని దినాలను పెంచడం ద్వారా, అంటే 125 రోజులు మొత్తంగా పెంచడం ద్వారా వాళ్ళకి 1 సంవత్సరంలో దాదాపు 8,000 వరకు, ఒక కుటుంబానికి 8,000 వరకు అదనంగా ఆదాయం వస్తుంది. అది ముఖ్యమైనటువంటి అదనపు ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు కూడా ఈ 60 రోజుల పాటు మన ఉపాధి శ్రామికులు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకు కూడా వ్యవసాయ పనులు వారికి లాభదాయకంగా కూడా ఉంటుంది. ఈ రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త చట్టం ద్వారా ఉనగొరుతుంది అన్నమాట.
1: సార్, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితమవుతుందంటారా, లేక స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టిపైన కూడా ఇది దృష్టి సారిస్తుందంటారా?
0: ఉపాధి హామీ చట్టంలో కుటుంబానికి 100 రోజులు పనివ్వడం అనేది అధిక ప్రాధాన్యత ఉండేది. మనము గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అసెట్స్ మౌలిక వసతులు దానికి అంత ప్రాధాన్యత లేదనమాట అప్పుడు. కాకపోతే ఈ కొత్త చట్టంలో కుటుంబానికి 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులు, అంటే మనము ఇప్పుడు కూడా చేస్తున్నాం, అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు కానీ అభివృద్ధి చేయడం అలాంటివి చేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, అంటే ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడము, అట్లాగే హెల్త్ క్లినిక్స్ నిర్మించడము, స్కూల్ బిల్డింగ్స్కి అదనపు తరగతులు నిర్మించడము, ఇలాంటి కొత్త పనులు చేర్చడం ద్వారా, అంటే గ్రామంలో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అన్ని పనులను ఈ కొత్త చట్టం ద్వారా చేసుకుని ఆ గ్రామాలని బలోపేతం చేయడానికి ఈ కొత్త చట్టము ఎంతో సహకరిస్తుంది.
1: సార్, గ్రామీణ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఈ మిషన్ ఏ విధంగా సహాయం అందిస్తుంది, అంటే ఏ విధంగా అవకాశాలు వాళ్ళకి లభించనున్నాయంటారు?
0: స్వయం సహాయక బృందాలకు కానీ లేదంటే రైతులకు కానీ ఉపయోగపడే చాలా పనులు, కొత్త పనులు ఇందులో చేకూర్చడం జరిగింది. అంటే ఇప్పుడు పశువుల షెడ్లు కానీ, గొర్రెల షెడ్లు కానీ, ఈవెన్ ట్రైనింగ్ సెంటర్స్,

0: ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ నిర్మించి వాటిలో స్కిల్ని పెంచి గ్రామీణ యువతని పూర్తి స్థాయిలో ఒక నాణ్యత 100% స్కిల్డ్ లేబర్గా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ఉపాధిని వాళ్లే పొందేలాగా వాళ్ళు అభివృద్ధి చేయడం అనేది కూడా ఇందులో దానికి సంబంధించినటువంటి కూడా పనులు ఇందులో ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది.
1: సార్, ఇందాక మీరు ప్రస్తావించారు అగ్రికల్చర్కి సంబంధించి అండ్ దాని యొక్క అనుబంధ రంగాలకు. సార్, మరి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగాలు గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలతో ఈ పథకం ఎలా అనుసంధానించడం జరిగిందంటారు?
0: వ్యవసాయము అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి పనులు ఎక్కువ శాతము విబీజీ రామ్జీ పథకంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే భూముల్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా పండ్ల మొక్కల్ని పండ్ల తోటల్ని పెంచడం ద్వారా వారి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా సెరికల్చర్కు సంబంధించినటువంటి ఈ సెరికల్చర్ మల్బరీ తర్వాత సెరికల్చర్ సెట్స్ నిర్మాణం ద్వారా సెరికల్చర్కు సంబంధించిన అనుసంధానం చేయడం, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అంటే ఇప్పుడు గొర్రెల పెంపకానికి కానీ తర్వాత కోళ్ల పెంపకానికి కానీ లేదంటే డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ కార్యక్రమాలు, ఈ దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అంటే క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్, పౌల్ట్రీ షెడ్స్ నిర్మాణానికి కూడా ఇందులో పొందుపరచడం ద్వారా వ్యవసాయము ఆ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ పథకంలో వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నది.
1: సార్, ఎంజీ నరేగా కింద పనిచేస్తున్న శ్రామికులకు సంబంధించి విబీజీ రామ్జీలో ఎలాంటి భరోసా కల్పించనున్నారు?
0: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి శ్రామికులకు చాలా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే ముందుగా వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి. జాబ్ కార్డు అంటే వయోజనులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డు పొందే హక్కు ఉంది. సో జాబ్ కార్డు అడిగిన 15 రోజుల లోపల పంచాయతీ వారు వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో జాబ్ కార్డు పొందడం అనేది ఒక హక్కు. తర్వాత జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిని డిమాండ్ చేయొచ్చు, దే కెన్ డిమాండ్ వర్క్ ఫ్రమ్ ది స్కీమ్. సో పని కోరే హక్కు, పనికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపల వాళ్లకు పని చూయించాలి. పని 15 రోజుల లోపల చూయించకపోతే 16వ రోజు నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలి. 15 రోజుల తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి పొందే హక్కు కూడా ఉంది, అది ఒక హక్కు. తర్వాత పని చేసిన చివరి అంటే వారం రోజులు ఒక మాస్టర్ ఉంటుంది, మాస్టర్ చివరి తేదీ నుండి 15 రోజుల లోపల వాళ్లకు వేతనాలు చెల్లింపు చేయాలి. 15 రోజుల తర్వాత వేతనాల చెల్లింపులో ఆలస్యం అయితే వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, డిలే కాంపెన్సేషన్ అంటారు అది. ఇవన్నీ చట్టంలో చాలా క్లియర్ గా ఉండే, డిలే కాంపెన్సేషన్ పొందే హక్కు కూడా వాళ్లకు ఉంది, అది ఒక ముఖ్యమైన హక్కు. తర్వాత పని ప్రదేశంలో ఈ శ్రామికులకు అందరికీ కూడా నీడ వసతి కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా వాళ్లకు అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ఉపాధి శ్రామికులు వాళ్ల గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరం తర్వాత పని కల్పించే పక్షంలో వాళ్ళకి 10% అదనంగా కూలి చెల్లించాలి. సో ఇలాంటి చాలా హక్కులు ఉన్నాయి విబీజీ రామ్జీలో కూడా, ఈ శ్రామికులకి చాలా హక్కులు ఉన్నాయి. సో ఇది చాలా సమర్థవంతమైన శక్తివంతమైనటువంటి ఒక చట్టం ఉపాధి శ్రామికులకి.
1: సార్, ఈ పథకంలో శ్రామికులకు వేతనాలు చెల్లింపుల విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయంటారా?
0: ఉన్నాయి. ఈ కొత్త చట్టాలు ఏంటంటే గతంలో 100% ఈ శ్రామికులకు సంబంధించినటువంటి వేతనాల చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ నుంచి వాళ్ళు ఎంత పని చేశారో ఆ పని చేసిన కూలీ ఆధారంగా వాళ్లకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈ నిధుల్ని ఇప్పుడు ఆ 100% కూలీకి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% రెండు కలిపి ఇక స్పర్శ అని డిబిటి స్పర్శ అనే ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సో ఆ డిబిటి స్పర్శ ద్వారా ఈ వేతనాల చెల్లింపులు ఇప్పుడు శ్రామికులకు చెల్లించబడతాయి. సో ఆ తేడా గతంకి ఇప్పటికి కొంత వ్యవస్థలో తేడా ఉంది.
1: సార్, ఈ పథకం అమలులో పంచాయతీ వ్యవస్థల పాత్ర ఎలా ఉంటుందంటారు?
0: ఈ పంచాయతీ వ్యవస్థల పాత్ర చాలా ఉంటుంది. గతంలో అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు ఈ పంచాయతీ వ్యవస్థలకు పాత్ర చాలా ఉంది. ఈ పంచాయతీ దీంట్లో ఏంటంటే ఫస్ట్ గ్రామ సభ అంటే పంచాయతీలు గ్రామ సభని ఏర్పాటు చేస్తాయి. ఈ పనులకు అమలు చేసే ప్రతి పని కూడా గ్రామ సభ నిర్ణయించాలి, గ్రామ సభ రికమెండ్ చేయాలి. అంటే గ్రామ సభ ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వయోజనుడు ఆ గ్రామ

సభలో ఒక సభ్యుడు. సో వీళ్ళందరూ ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సంవత్సరము ఈ పథకం కింద ఎలాంటి పనులు చేయాలనేది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత గ్రామ సభ దాన్ని తీర్మానం చేస్తుంది, ఈ సంవత్సరం విబిజి రామజీ పథకంలో ఈ పనులు చేపట్టాలి అని గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం కాపీ గ్రామ పంచాయతీకి వెళ్తుంది. ఆ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచు తర్వాత సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు దాన్ని ఆమోదం చేసి వాళ్ళు మళ్ళీ తీర్మానం చేయాలి. వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనేది వాళ్ళు తయారు చేయాలి గ్రామ పంచాయతీలో. గ్రామ సభ తీర్మానం ఆధారంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనే దాన్ని తయారు చేసి వాళ్ళు ఆమోదం చేయాలి. ఈ ఆమోదం కూడా ఏంటంటే 14 రోజుల లోపల దానికి ఆమోదం తెలపాలి. కాల పరిమితిని నిర్దేశించడం జరిగింది. సో ఈ 14 రోజుల లోపల వాళ్ళు నెక్స్ట్ మండల పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్, గ్రామ పంచాయతీ నుంచి మండల పంచాయతీకి వెళ్తుంది. సో మండల పంచాయతీలో కూడా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్లు వస్తాయి. ఈ గ్రామ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ మండల వికసిత ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి 14 రోజుల లోపు

0: గ్రామ సర్పంచు, తర్వాత సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు దాన్ని ఆమోదం చేసి వాళ్ళు మళ్ళీ తీర్మానం చేయాలి. వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనేది వాళ్ళు తయారు చేయాలి. గ్రామ పంచాయతీలో గ్రామ సభ తీర్మానం ఆధారంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనే దాన్ని తయారు చేసి వాళ్ళు ఆమోదం చేయాలి. ఈ ఆమోదం కూడా ఏంటంటే 14 రోజుల లోపల దానికి ఆమోదం తెలపాలి. కాల పరిమితిని నిర్దేశించడం జరిగింది. సో ఈ 14 రోజుల లోపల వాళ్ళు నెక్స్ట్ మండల పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్, గ్రామ పంచాయతీ నుంచి మండల పంచాయతీకి వెళ్తుంది. సో మండల పంచాయతీలో కూడా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్లు వస్తాయి. ఈ గ్రామ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ మండల వికసిత ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి 14 రోజుల లోపల మళ్ళా జిల్లా పరిషత్కు పంపిస్తారు. జిల్లా పరిషత్లో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వికసిత పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళా జిల్లా స్థాయిలో ఒక ప్లాన్ తయారు చేస్తారు. జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్ వాళ్ళు దీన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఈ జిల్లా పరిషత్ వాళ్ళు ఏదైతే ఆమోదం చేస్తారో, ఆమోదం చేసిన దాంట్లో ఉన్నటువంటి పనులకు జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోదం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటాం, ప్రతి పనికి కూడా జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత పనులన్నింటినీ కూడా మళ్ళా గ్రామ స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ వ్యవస్థ అన్నమాట. ఈ ఇందులో 3-tier పంచాయతీ గాని, మండల పంచాయతీ గాని, జిల్లా పంచాయతీ గాని వాళ్ళందరికీ కూడా పాత్ర ఉంటుంది.
1: సరే, సాంకేతికతకి సంబంధించి మనం మాట్లాడితే కనుక, సరే సాంకేతికత, డిజిటల్ మానిటరింగ్ కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ, సో వీటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు సార్?
0: ఉపాధి హామీ 2006లో మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సాంకేతిక మార్పులు చూస్తే చాలా మార్పులు ఈ పథకం అమలులో అమలు చేయడం, అందులో క్రోడీకరించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏంటంటే అటెండెన్స్ తీసుకునేటప్పుడు కేవలం ఒక కాగితం మీద అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, మాస్టర్ కాగితం మీద. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఉపాధి శ్రామికుడికి పని ప్రదేశంలో ఫేషియల్ అటెండెన్స్ ఖచ్చితంగా, ఆ పని ఎవరైతే ఆ జాబ్ కార్డ్ హోల్డర్ ఉన్నాడో అతను ఖచ్చితంగా పని ప్రదేశానికి వస్తేనే ఆ మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అవుతాయనే అది ఫోటో మ్యాచ్ అయితేనే అతనికి అటెండెన్స్ పడుతుంది. గతంలో అలా లేదు, ఫేషియల్ అటెండెన్స్ లేదు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అటెండెన్స్ పడిపోయేది, అలా లేదు. సో ఈ బోగస్ మాస్టర్లు, ఫాల్స్ మాస్టర్లు ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ ఫేషియల్ అటెండెన్స్ అనేది అమల్లోకి వచ్చింది. దానివల్ల ఇదంతా పారదర్శకత దీంతో కూడా పెద్ద ఎత్తున అమల్లోకి వస్తుంది. అట్లాగే ఈ శాంక్షన్స్ కూడా, ఎస్టిమేట్స్, పనుల సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ తయారు చేయడము, దానికి సంబంధించిన పరిపాలన ఆమోదం చేయడం, ఇవన్నీ కూడా ఆన్లైన్, ఇదంతా కూడా పేపర్ ఎక్కడ ఉండదు. సెక్యూర్ అనే ఒక సాఫ్ట్వేర్, సెక్యూర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఉన్న కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫీసర్ అంటాడో అతనికి లాగిన్స్ ఉంటాయి. సో ఆ సెక్యూర్ సాఫ్ట్వేర్ లో ఆయన ఎస్టిమేట్స్ తయారు చేసి ఆ మండల పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పంపిస్తాడు. అక్కడి నుంచి అతను ముందుకి కలెక్టర్ గారు పంపిస్తారు, కలెక్టర్ గారు ఆన్లైన్ లోనే శాంక్షన్. ఈ ప్రాసెస్ అంతా కూడా అన్ని కూడా పకడ్బందీగా జరుగుతాయి, దాన్ని అంతా కూడా ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంది. తర్వాత కొత్తగా ఈ ఎంబుక్, ఎలక్ట్రానిక్ ఎంబుక్, ఫిజికల్, మనం డిపార్ట్మెంట్ లో ఫిజికల్ ఎంబుక్ అని ఉంటుంది. ఆ ఫిజికల్ ఎంబుక్ అంటే మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు గతము ఒక 1 ఇయర్ కింద జరిగిన పనిని ఈ రోజు మనం రికార్డ్ చేసి పాత డేట్ వేయచ్చు. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంబుక్ అనమాట. సో అది ఇంత డేట్ తో సహా అది రికార్డ్ చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ ఎంబుక్ కూడా వ్యవస్థను కూడా ఇప్పుడు పథకంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే డిబిటి పేమెంట్, ఈ డిబిటి పేమెంట్ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. మన శ్రామికులకు డైరెక్ట్ గా మనము వాళ్ళ వేతనాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ మెటీరియల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ గా అమౌంట్ వాళ్ళకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా సాంకేతికత. తర్వాత పనుల పర్యవేక్షణలో కూడా వివిధ స్థాయిలో ఉన్న అధికారులకు ఏరియా ఆఫీసర్ శాప్ అని ఉంటుంది, అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ ఈవెన్ కమిషనర్ గారు కానీ వాళ్ళకి వాళ్ళ లాగిన్ లో ఈ పనులను పరిశీలించండి అని ఒక వర్క్స్ వాళ్ళకి లాగిన్ కి వెళ్తాయి. సో వాళ్లకు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఆ వర్క్స్ ని ఆన్లైన్ ద్వారా వాళ్ళు వెరిఫై చేసి పంపించడానికి ఈ ఏరియా ఆఫీసర్ శాప్ అనే వ్యవస్థ, ఇలాంటి చాలా సాంకేతికతతో ఈ కొత్త పథకము ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
1: సార్, ఈ పథకం అమలుతో గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలో ఎలాంటి మార్పులు ఆశిస్తూ ఉన్నారు?
0: ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామ స్థాయిలో మౌలిక వసతులన్నీ కల్పించి, అట్లాగే సాంకేతికత నైపుణ్యతను పెంచి 2047 నాటికి మన గ్రామాలని దీటుగా తయారు చేసి వికసిత్ భారత్ సాధించే దిశగా కొత్త పథకంలో మార్గదర్శకాలని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో చాలా రకాల పనులు నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేసి

0: గ్రామాలను అభివృద్ధి చేయడం అది ఇందులో ముఖ్యమైనటువంటి మార్పు.
1: సరే, కార్యక్రమంలో చివరిగా వీబీజీ రామ్జీ, ఈ పథకంపై గ్రామీణ ప్రజలకు మీరు అందించే సందేశం సార్.
0: సో ఇది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వస్తుంది. సో ఇందులో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఉపాధి హామీని తీసేసి ఇది కొత్త చట్టం తెచ్చారు, దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనే ఒక అపోహలు ఉన్నాయి. వీబీజీ రామ్జీ సమర్థవంతమైనటువంటి పథకం, ఇందులో 100 రోజులు కాకుండా 125 రోజుల వరకు పనిచేసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి అంటే రైతులు గాని, వ్యవసాయ రంగం సంబంధించి గాని, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇందాక అంటే హార్టికల్చర్, తర్వాత పౌల్ట్రీ, తర్వాత అనిమల్ హస్బెండరీ, సెరికల్చరు, ఈవెన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈవెన్ వాటర్ హెల్త్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని కూడా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులను ఇందులో డెవలప్ చేసుకోవడానికి కొత్త పనులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం మన ఉపాధి శ్రామికులకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి అంటే రైతు కావచ్చు, శ్రమశక్తి సంఘం సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, తర్వాత నిరుద్యోగ యువకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఉపాధి పొందడమే కాకుండా వాళ్ళు ఈ పనులను చేసుకుని ఆదాయం పొందడానికి, ఆ విధంగా స్కిల్ పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీబీజీ రామ్జీ పథకాన్ని మీరు ప్రతి ఒక్క కుటుంబము 125 రోజులు పని చేసుకోవాలి, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్లో పండ్ల మొక్కలు పెంచుకోవాలి, దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలి, నిరుద్యోగ యువకులు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఇందులో చేసుకొని వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకొని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ముందుకు సాగాలి. కాబట్టి వీబీజీ రామ్జీ రాబోయే కాలంలో గ్రామంలో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో పాలు పంచుకొని లబ్ధి పొందాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని వీబీజీ రామ్జీ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావులు సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఏజెంట్ భైరవ మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. సో 10:27 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే సాంప్రదాయ యుద్ధ కళలో విశిష్ట సేవలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్న కే పజనివేల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? మరి మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి అన్నాను కదా 8662438144 నెంబర్ కి. మరి నేనైతే

అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరు పంపించారు, టక్క టక్క వచ్చేసేయండి, చూద్దాం ఆన్సర్స్ కరెక్టా కదా. హాయ్ తేజు గారు అంటూ బీహార్ మరియు న్యూఢిల్లీలో జరిగే అని అంటున్నారు. ఏంటో సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, కానీ అర్థం కాల మీ ఆన్సర్ ఏంటో, అండ్ రాంగ్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ వీరమ్మ మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి సునీత పూర్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చెల్లపండి అండ్ మోనిషా మధురై తమిళనాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెదపర్మి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. శ్రీరామారావు మరియు అపరాజిత పెనంలూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇక ఆన్సర్స్ అయితే ఇవన్నమాట వచ్చేసాయి నాకు ఇప్పటిదాకా. ఇంతకీ ఆ ప్లేస్ ఆ రాష్ట్రం పేరు, ఐ మీన్ ఆ కేంద్ర పాలిత ప్రాంతం, సో అది యూనియన్ టెరిటరీ అనమాట. సో పుదుచ్చేరి, పుదుచ్చేరి ఇస్ ద ఆన్సర్. కే పజనివేల్ సాంప్రదాయ యుద్ధ కళలో విశిష్ట సేవలు అందించారు కాబట్టి ఆయనకి పద్మశ్రీ అవార్డు అంది లభించడం జరిగింది. మరి పుదుచ్చేరికి చెందిన వాళ్ళు అనమాట, అది విషయం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, సో ఏంటంటే ఇండియాలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మొదటి మెనోపాజ్ క్లినిక్స్ ని స్టార్ట్ చేసిన స్టేట్ ఒకటి ఉంది. సో విన్నారు కదా, ఇండియాలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మొదటి మెనోపాజ్ క్లినిక్స్ ని స్టార్ట్ చేసిన క్లినిక్ స్టార్ట్ చేసిన స్టేట్ ఏది, సో ఆ రాష్ట్రం పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని. సో వింటూ స్టేట్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
7: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
8: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎస్, అల్లుడు శ్రీను సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, జావేద్ అలీ పాడిన పాట డిఎస్పీ మ్యూజిక్ కంపిటీషన్ లో. ఇక 10:40 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే హరివెల్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై వింటున్నారు. నేను మీ ఆర్జే తేజు. ఇండియాలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మొదటి మెనోపాజ్ క్లినిక్ ని స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అని అడిగాను కదా, చాలా మంది ఆన్సర్స్ పంపించేశారండి. సో ఇంతకీ ప్రీవియస్ క్వశ్చన్ కి శ్రీరామారావు గారు కూడా పంపించారు, అపరాజిత ఫ్రమ్ పెనమలూర్ పుదుచ్చేరి అని చెప్పేస్తూ. తర్వాత ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చక్రధర్ మహిధర్ అండ్ శ్రీధర్ శశిధర్ పెనమలూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి, నా పేరు సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్, శ్రీకాకుళం డిస్టిక్ అంటూ మెసేజ్ పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ కి పుదుచ్చేరి అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ గారు ఫ్రమ్ పెడన ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. తర్వాత పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పుట్టపాక నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక కడప నుంచి శ్రీదేవి, శైలజ, వినయ్, ప్రవీణ, గుడ్ మార్నింగ్ తేజు అక్క అంటూ మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చెల్లపండి అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి అంటూ విఖ్యాత్ ఫ్రమ్ చిత్తూర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక రాఘవ గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి ఆన్సర్. కోటేశ్వరి గారు హైదరాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత హాయ్ అండి, ఐఎమ్ శ్రావణి ఫ్రమ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ అనంతపూర్ అంటూ ఆన్సర్ అయితే రాంగ్ అండి. ఇక అనంతపూర్ నుంచి మెకానిక్ వెంకట చలపతి గారు పంపించారు, అలాగే రమేష్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్స్ అయితే కరెక్ట్గా వచ్చాయి. మొత్తానికి మన ఇండియాలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మొదటి మెనోపాజ్ క్లినిక్ని స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అని అంటే అది వచ్చేసి మహారాష్ట్ర అన్నమాట. సో మహారాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే తొలిసారిగా

ఒక ప్రత్యేకమైన మెనోపాజ్ క్లినిక్ స్టార్ట్ చేసింది. మెయిన్గా ఏంటంటే ఇవి మహిళలకు మెడికల్ కన్సల్టేషన్, మానసిక ఆరోగ్య సలహా, ఎముకలు, గుండె, హార్మోన్ స్క్రీనింగ్, మందులు ఇవన్నీ కూడా ఒకే చోట అందేలాగా చేస్తున్నాయి ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మెనోపాజ్ సమయంలో మెయిన్గా శారీరక మానసిక మార్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ హాస్పిటల్స్ వల్ల, ఈ క్లినిక్ వల్ల మహిళలకు చాలా యూజ్ ఉంటుందన్నమాట. అది మ్యాటర్. ఇక మహారాష్ట్ర ఇస్ ద ఫస్ట్ స్టేట్. నెక్స్ట్ ఇక ఈరోజు హరివిల్లలో నేను అడగబోయే క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్, కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అది ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది? విన్నారు కదా, కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ స్టేట్లో ఉంది? మీరు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని. మరి వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్?

0: పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వింటూ హే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక హరివిల్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం కదా, కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏ స్టేట్ లో ఉంది తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. మరి ఆన్సర్స్ పంపించేశారు ఎవరెవరు, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపర్మి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి వెంకటాచలపతి గారు, అలాగే రమేష్ గారు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్స్. ఇక మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నవ్యాచరిత ఫ్రమ్ గుంటూరు కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ మార్నింగ్. పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రీహరి గారు హిందూపూర్ నుంచి పంపించారు, ప్రశ్న సరిగా వినలేదండి అంటున్నారు. కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండి, అది ఏ స్టేట్ లో ఉంది అని అడిగాను. నెక్స్ట్ అక్తర్ గారు, అలాగే వలిప్షా రాజా అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి వచ్చిందనమాట మెసేజ్ ఇది. సో అక్తర్ రాజా వాలిప్షా అదేనా పేరు, ఓకే. అనంతపురం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. చల్లపండి అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. సో అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు. ఇక 10:55 అయిపోయిందండి, ఇది ఇవాళ మన ప్రోగ్రామ్ హరివిల్లు. మళ్ళీ రేపు మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? సో అంతవరకు వింటూ హ్యాపీగా ఎఫ్ఎంని ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు సైనింగ్ ఆఫ్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ మీ. వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరుసగా 9వ త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ రేట్లు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికానికి వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు సుకన్య సమృద్ది పథకంలో డిపాజిట్లపై 8.2% వడ్డీ రేటు, 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్పై 7.1%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేటు వరుసగా 7.1%, 4% లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్, వీబీజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లను పెంచారు. రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులకు మంత్రులు, అధికారులు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పాత పెద్దిరెడ్డి వారి వీధిలో హోంమంత్రి అనిత పెన్షన్లను పంపిణీ చేశారు. పాయకరావుపేట వార్డులో పర్యటించిన అనిత పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీసు శాఖ అందించే వివిధ రకాల పౌరసేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు వీలుగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ పోర్టల్తో ఆధార్ ఐడెంటిఫికేషన్ అనుసంధానిస్తూ రాష్ట ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు శాఖ నుంచి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్, ఫిర్యాదులు, పోలీస్ పిటిషనర్ల రిజిస్టేషన్, యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్, పోగొట్టుకున్న పత్రాల నివేదిక వంటి వివిధ పౌరసేవలను పొందేవారి గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ ఐడెంటిఫికేషన్ వినియోగించేందుకు దీని ద్వారా అవకాశం కల్పించింది. అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల

కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగ దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర రేపు ప్రారంభం కానుంది. 2025 అక్టోబర్లో వచ్చిన మోందా తుపాను బాధితులకు వివిధ రూపాల్లో అందాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలోనే వీటిని బాధితుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై విత్యోరాజే సమత. మరి సమయం చూసుకుంటే 11:06 అయిపోయింది అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో కొన్ని డిఫరెంట్ టాపిక్స్, అంటే కొన్ని డిఫరెంట్ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే ఒక్కసారి మనం ఆ సినిమాల్లోకి, అండ్ సినిమా పేర్లు చెప్పగానే మీరు ఆ సినిమా చూసినటువంటి రోజులను గుర్తు తెచ్చేసుకుంటారనమాట. మరి ఏంటి ఆ సినిమాలు, ఆ సినిమా కబుర్లు ఏంటి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి మాట్లాడుకోవాలంటే స్టేట్ యూనియన్ కి లిసనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి ట్రాక్ అయితే వచ్చేసింది అండ్ ఆ సాంగ్ తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. స్టేట్ యూనియన్ కి లిసనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం కదా. సో మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ జోక్ డే కూడా ఉంది ఈ రోజు. అయితే ఈ ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా 90 దశకంలో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి కాలక్రమంలో కొంతమేర మరుగుపడిపోయినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి తెలుగు కామెడీ సినిమాల గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అండ్ 90s దశకం అంటేనే తెలుగు సినిమాల్లో హాస్యానికి ఒక స్వర్ణయుగం అని చెప్పచ్చు. హీరోనే కాదండి, హీరో పాటు, ప్రత్యేకమైన కామెడీ ట్రాక్స్, అద్భుతమైన టైమింగ్, కుటుంబం అంతా కలిసి చూసే వినోదం ఆ కాలానికి ప్రత్యేకత అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా లిస్ట్ లో ఫస్ట్ గా చెప్పుకోవాల్సిన సినిమా అయితే అప్పుల అప్పారావు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి అద్భుతమైన కామెడీ టైమింగ్, చమత్కారమైన సంభాషణలు, అప్పుల చుట్టూ తిరిగేటువంటి వినోద భరితమైన కథ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అండ్ ఇప్పటికి కూడా ఈ సినిమా చూస్తే అసలు నవ్వాగదంటే నమ్మండి. మరి ఇలాంటి మరికొన్ని సినిమాల గురించి అయితే నేను మీతో షేర్ చేస్తుంటాను. మరి ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా మరి మీ అందరి కోసం అయితే అప్పుల అప్పారావు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.
1: అప్పు తప్పు కాదు చిప్ప పట్టుట తప్పు.

అంధకార మలమినప్పుడు అప్పుల కై వెతుకు, అప్పులతో వైభవంగా వందేళ్ళు బతుకు. ఈ అప్పు వలన చెడిపోదు పరువు, కలికాలమందు ఇదే బ్రతుకు తెరువు.

నెక్కి వెంకటేశుడు గోవిందా. అందుకని అప్పే చేయని వాడు గాడిదా, సస్తే తీర్థకు వెయ్యి వాయిదా. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది క్షౌర కారణం, నరజాతి చరిత్ర సమస్తం రుణతోరణ పరాయణత్వం. రుణ ప్రపంచం తృణ ప్రపంచం పణ ప్రపంచం పిలిచింది దారి పొడుగున సిగ్గుబిడియములు తర్పణ చేస్తూ. పదండి ముందుకు, పదండి కాసుకు, పదండి సోసుకు, ప్రపంచ బ్యాంకుకి పరిగెడదాం.

APJ Dana. He is a very important person. Appe cheyani vaadu gadida satya teerthaku veyvaida runagita. అప్పుల అప్పారావు అప్పులు చేయుట తెలియని అల్పులకు ఉపదేశించిన రుణగ్రహణ రుణ సూక్ష్మ రుణ సన్యాస యోగములు సమాప్తము రుణ

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

ఈ సినిమా కవర్లు ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి 90వ దశకంలో వచ్చినటువంటి కొన్ని అద్భుతమైన కామెడీ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ దీంట్లో లిస్ట్లో చెప్పాలి అంటే మహిళలు పురుషులుగా, వాళ్ళు వీళ్ళుగా, వీళ్ళు వాళ్ళుగా మారిపోతే ఎలా ఉంటుంది, ఊహించుకోవడానికి చాలా ఫన్నీగా ఉంది కదా. సో మరి ఇలాంటి ఒక మంచి వినూత్న కథాంశంతో రూపొందించినటువంటి చిత్రం జంబలకడి పంబ. అండ్ ఈ చిత్రం నవ్వులతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని కూడా అందించిందనే చెప్పచ్చు. అండ్ ఎవరికైనా కాస్త లోగా ఫీల్ అయినా, లేకపోతే ఏదన్నా కాస్త వెరైటీగా చూడాలనిపించినా కూడా ఇలాంటి సినిమా, అంటే జంబలకడి పంబ ఇలాంటి సినిమా చూసారనుకోండి, ఒక్క అంటే ఆ సినిమా చూసేంతసేపు అయినా సరే మీరు ఈ బయట ప్రపంచంతో కాస్త బాధ్యతల నుంచి, బాధల నుంచి బయటపడి మనస్ఫూర్తిగా అయితే నవ్వుకోవచ్చు అనమాట. అలాగే అండ్ ఇంకా చెప్పాలి అంటే హలో బ్రదర్ ఈ సినిమాలో కూడా, అంటే హీరో హీరోయిన్ అండ్ సినిమా కథ ఏదైతే ఉందో అది ప్యారలల్గా నడుస్తున్నా కూడా అందులో ఉన్నటువంటి కామెడీ సన్నివేశాలు ఉంటాయి కదా, ముఖ్యంగా బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, ఆలీ, సో ఇట్లాంటి మంచి కమెడియన్స్, సో వీరందరూ కలిసి పండించినటువంటి ఒక వినోదం ఏదైతే ఉందో ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది ఇలాంటి కొన్ని సినిమాల ద్వారా. సో హలో బ్రదర్ ఈ సినిమా కూడా ఎంత పెద్ద విజయం సాధించినా అందులో కామెడీ సన్నివేశాలు, అంటే ఆ కామెడీ పాత్ర అనేది చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి మరికొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక్కసారి. ఈ సినిమాల పేర్లు వింటుంటేనే మళ్ళీ ఒక్కసారి కాస్త వీకెండ్లో ఒక్కసారి మళ్ళీ చూస్తే బాగుండు అనిపిస్తుంది కదా మీకు కూడా. మరి నెక్స్ట్ వీకెండ్ ఏ సినిమాలో చూడాలనేది ప్లాన్ అయితే చేసేసుకోండి. చక్కగా మరొక్కసారి ఆ 90s మూవీస్ అయితే అలా చూసి మనస్ఫూర్తిగా నవ్వుకోండి. అండ్ ఇప్పుడు ఇది మీ అందరి కోసం మరొక చక్కటి పాట వచ్చేస్తుంది, మరి వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా మరి ఇలాంటి మంచి మంచి జోక్స్ ఉన్నటువంటి అంటే హాస్య భరితమైనటువంటి సన్నివేశాలు ఉన్న సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఈ లిస్ట్ లో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీకి మరో చిరునామా అని చెప్పచ్చు, మాయలుడు సినిమా. సో చిన్న చిన్న మోసాల చుట్టూ తిరిగేటువంటి కథ, ఊహించని మలుపులు, పంచ్ డైలాగ్స్ ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేస్తాయి. అలాగే పూర్తిగా వినోదాన్ని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కినటువంటి చిత్రాల్లో అలీబాబా అరటజందొంగలు, సో ఈ చిత్రం కూడా ఒక మంచి పాత్ర అంటే ఒక స్థానం అనేది ఉంది ఈ సినిమాకి కూడా. అండ్ ఈ చిత్రంలో పరిస్థితుల వల్ల వచ్చేటువంటి కామెడీ అంటే సిచ్యుయేషనల్ కామెడీ అనేది ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మరిన్ని సినిమాల గురించి అయితే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఘటోత్కచుడు అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ సినిమాలో కూడా మరి మనమైతే చూడొచ్చు ఇక్కడ ఘటోత్కచుడు ఈ చిత్రంలో కూడా బ్రహ్మానందం గారి కామెడీ ముఖ్యంగా, సో మనం చెప్పుకోవాల్సినటువంటిది.

పైట చదితే మూడవ ప్రపంచ యుద్ధమే ఐ బాంబోయ్ డౌట్ ఉంటే రుజువిచ్చేందుకు సిద్ధమే ఎవర్ రెడీ

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్, 90స్లో వచ్చినటువంటి కొన్ని హిట్ కామెడీ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే వినూత్నమైనటువంటి కథతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సినిమాల్లో మేడం కూడా ఒకటి అని చెప్పచ్చు. అండ్ ఇందులో స్త్రీ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారి నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది, అండ్ ఆ కామెడీ సీన్స్ కూడా. సో ఇలా 90స్లో వచ్చినటువంటి సినిమాల్లో హాస్యం అసభ్యతకు దూరంగా ఉండేవి, అలాగే చిన్న చిన్న సంఘటనల నుంచి పుట్టేటువంటి సహజమైనటువంటి కామెడీ ఎలా ఉంటుంది, ఆ నవ్వులు, ఆ సంభాషణలు, సో ఇవన్నీ కూడా మనకి అలా గుర్తుండిపోతాయి అన్నమాట. అండ్ వీటితో పాటు గొప్ప నటీనటుల అభినయం ఈ సినిమాలను నేటికి కుటుంబ సమేతంగా చూసేలా చేస్తుంది అన్నమాట. అందుకే కొత్త సినిమాలతో పాటు ఇలాంటి పాత కామెడీ రత్నాలను కూడా అప్పుడప్పుడు చూసి ఆ స్వచ్ఛమైన నవ్వులను మరొకసారి మనం ఆస్వాదించవచ్చు. సో మరి మీరు కూడా ఆ 90స్ చిత్రాల్లో మీ ఫేవరెట్

ఫేవరెట్ అయినటువంటి కామెడీ సినిమాలు ఏదన్నా ఉంటే, ఎప్పుడైనా మీ మనసు బాగాలేనప్పుడు కానివ్వండి, లేకపోతే మీరు డల్గా మూడీగా ఉన్నప్పుడు అలా ఒక్కసారి మళ్ళీ చూసారనుకోండి, అండ్ కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ కామెడీ అంటే, కామెడీ అనేది సినిమాల్లో కేవలం జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పసే కాదండి. మనం ఆ సీన్స్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు, అప్పుడు ఎవరెవరితో ఉన్నాం, ఏంటి, ఇవన్నీ కూడా మన మెమరీస్ని ఒక్కసారి మళ్ళీ ఫ్లాష్ చేస్తుంది అన్నమాట. అలా మనం మరొక్కసారి ఆ హ్యాపీ అటాక్ అయితే వెళ్ళొచ్చేయచ్చు. సో ఇది ఇవాళ మన సినిమా కపుల్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ మరి మీకు తెలుసా ప్రోగ్రాంలో కూడా మంచి విషయాలు మీతో అయితే షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో వింటూ ఉండండి మరి వివిధ్ భారతి ఎఫ్ఎం, వ్యతిరేక ఆర్జీ సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో ముస్తాన్ బే. రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులకు మంత్రులు అధికారులు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం పాచలవలస గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్ఆర్ఎస్ అధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని వృద్దులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జూలై నెలకు రాష్ట వ్యాప్తంగా 62.19 లక్షల మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందిస్తోందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో ఆమె పేదలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు అందించారు. ప్రతి నెలా 6 కోట్ల రూపాయలను లబ్దిదారులకు పింఛన్ల కింద పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. సత్యవేడు మండలం మాధవపాలెంలో ఏర్పాటు చేసిన మోటార్ కార్ప్ సంస్థ వారి 2వ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఈ సంస్థ ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. నంద్యాల్లో రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ 3 బాధితులకు 5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడిన వారు ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహించవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, పేదలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అత్యవసర శస్త్రచికిత్సలకు డబ్బులు లేనప్పుడు తమ దృష్టికి తెస్తే వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేయిస్తామని తెలిపారు. క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతం జూలైలో 280.4 మిల్లీమీటర్లు కాగా, ఇందులో 94% మేరకే వర్షాలు కురిసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి

0: BFM 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: at the age of 92. She was one of the pioneers of experimental Marathi theatre. Fondly known as Bai, Vijaya Mehta introduced a new theatrical language, fresh perspectives and a globally informed approach to Marathi stagecraft through the theatre group Rangayan. Her landmark productions include Barrister, Sakharam Binder, Hamida Baichi Koti, among others. As a teacher and a mentor, she trained several generations of actors and theatre practitioners. Vijaya Mehta was honoured with the Sangeet Natak Academy Award in 1975. Prime Minister Narendra Modi has expressed grief over the passing of the veteran theatre director and remembered her creativity and commitment to artistic excellence. The latest passport application height fee has been implemented under the Passports Amendment Rules 2026 from today. Under the revised fee structure, a 36-page fresh passport or reissue of a passport will now cost ₹2,500. The fee for a 60-page ordinary passport or its reissue has now been fixed at ₹3,500, while under the Tatkal scheme, it will cost ₹6,000. Union Minister Shivraj Singh Chauhan and Kiran Rijiju arrived in Itanagar today to assess the flood situation and the damage caused by the recent calamity. Home Minister Amit Shah spoke with Chief Minister Pema Khandu yesterday. During the interaction, Mr. Khandu briefed the Union Home Minister on the evolving situation and the ongoing relief, rescue and rehabilitation efforts. Chief Minister Pema Khandu thanked Prime Minister Modi for his prompt concern and support in deputing the two Union Ministers to personally assess the situation. And that is the end of this news bulletin.
1: ఏంటంటే పూర్తిగా డిగ్రేడ్ అవ్వవు. ఇవి డిగ్రేడ్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందన్నమాట. అండ్ అంతేకాదు, వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు నీటిలో కలిసి ప్రకృతికి హాని చేస్తాయి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైనటువంటి బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ వైపు ఫ్యాషన్ పరిశ్రమ కూడా అడుగులు వేస్తుంది. ఆర్గానిక్ కాటన్, లినెన్, జూట్ ఇవన్నీ కూడా ప్రకృతికి మేలు చేసేటువంటి కొన్ని ఫైబర్స్ అన్నమాట. మరి ఇలాంటి బయోడిగ్రేడబుల్ ఫైబర్స్తో ఉన్నటువంటి బట్టలు ఏంటి, అసలు అలాంటి దుస్తులు ఎలా తయారు చేస్తారు, అండ్ ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు అయితే మనం అయితే తెలుసుకుందాం. ఈరోజు మన మీకు తెలుసా ప్రోగ్రాంలో ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

అవశేషాలు ఇలాంటి అన్ని పదార్థాల నుంచి కూడా కొత్త తరహా వస్త్రాలను తయారు చేస్తున్నారు. సో ఇలాంటి మరికొన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ జీన్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

ఎస్, బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. అండ్ ఆర్గానిక్ కాటన్, లినెన్, జూట్ ఇవన్నీ కూడా ప్రకృతికి మేలు చేసేటువంటి ఫైబర్స్ అన్నమాట. వీటితో పాటు బ్యాంబో ఫైబర్స్ కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంటే వెదురు మొక్క నుంచి తీస్తారన్నమాట ఈ ఫైబర్ని. అండ్ వెదురు మొక్క మనకు బాగా తెలుసు చాలా వేగంగా పెరుగుతుందని. సో దానితో తయారైనటువంటి వస్త్రాలు కూడా మృదువుగా ఉండడమే కాకుండా చెమటను కూడా త్వరగా పీల్చుకునేటువంటి గుణం కలిగి ఉంటాయన్నమాట. అలాగే వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి అరటి మొక్కల కాండం, అనాస ఆకులు, కొబ్బరి పీచు, జనపనార, జొన్న, గోధుమ

ఎదురుగా హుషారమణి. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖాభివృద్దిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పర్శించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్దిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేసిందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశం ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరో బ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్ లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎం కేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27

0: మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యకుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్బంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వడి ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సునే తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్ లో ఆమెకి ఇది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమాపేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకితభావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors' Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism, and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives, and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా ప్రవహించి రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమస్తాద్ లో భాగంగా వెనెజువేలాలో సేవలు అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువేలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీపీజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి బీబీజీ రామ్జీ కింద రోజుకు 325.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్ లో భాగంగా ఈ రోజు చెస్టర్లీ స్ట్రీట్ లోని రివర్ సైడ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో టీ20 మ్యాచ్ శనివారం మంచి

మాంచెస్టర్లో, మూడో మ్యాచ్ జులై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 ఎక్వడార్ నోడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 ఐవరీ కోస్ట్ నోడించి రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీపీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: BFM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మీకు తెలిసే ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ తయారీ గురించి. అండ్ వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి అరటి మొక్కల కాండం, అనాస ఆకులు, కొబ్బరి పీచు, జనపనార, జొన్న, గోధుమ అవశేషాలు ఇలాంటి పదార్థాల నుంచి కొత్త తరహా వస్త్రాలను తయారు చేస్తున్నారని చెప్పుకున్నాం. అలాగే ఇవన్నీ ఏంటంటే రైతులకు అదనపు ఆదాయం రావడంతో పాటు వ్యర్థాలు కూడా చాలా తగ్గుతున్నాయన్నమాట. అలాగే మష్రూమ్స్ మిసీలియంతో తోళ్ళ కనిపించేటువంటి ఫ్యాబ్రిక్ని తయారు చేస్తుందన్నమాట. సో దీన్నే వీగన్ లెదర్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇది జంతువులకు హాని చేయదు, ప్రకృతిలో కూడా త్వరగా కలిసిపోతుంది. అండ్ వీటన్నిటి గురించి మనకు తెలుసు, బట్ సీడ్ ఫ్యాబ్రిక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే సముద్రపు ఆల్గే ఉంటుంది కదా, సో దాని నుంచి తయారు చేసేటువంటి వస్త్రాలు అన్నమాట. అండ్ ఈ వస్త్రాలు తేలిగ్గా ఉండడమే కాదండి, పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటాయి. అండ్ ఇంకా మరిన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ వర్షం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్, సో వాటి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం మీకు తెలుసాలో. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నాలజీస్లో అంటే 3D నిట్టింగ్ టెక్నాలజీ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం మామూలుగా మనకి ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే దుస్తులు అల్లుతున్నారు అంటే. సో దీనివల్ల ఏంటంటే బట్టల వృధా అనేది తగ్గుతుంది. అలాగే ఎంజైమ్ ఆధారిత ప్రాసెసింగ్ ద్వారా హానికర రసాయనాలు ఏవైతే వినియోగిస్తారో బట్టలు తయారీలో కానివ్వండి, స్టిచ్చింగ్ అప్పుడు కానీ ఇలా వీటన్ని వినియోగం కూడా తగ్గుతుంది. అండ్

నీటి కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. అండ్ మనం కొనుగోలు చేసేటువంటి ప్రతి దుస్తులు కూడా మన వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదండి, పర్యావరణంపై కూడా మన బాధ్యతను తెలియజేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సహజ నారాలతో తయారైనటువంటి బయోడీగ్రేడబుల్ దుస్తులను ఎంచుకోండి. సో దీని ద్వారా ఏంటంటే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన భూమిని అందించడంలో మనము భాగస్వామ్యంలో అవుతాం అన్నమాట. అండ్ ఇది ఇవాళ మనం మీకు తెలుసా. నెక్స్ట్ దీనా ప్రోగ్రాంలో మనం అయితే కలుసుకుందాం. స్టిల్ దెన్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు

0: టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బే. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని రాష్టపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా జంతులూరులో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టపతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 2020 నుంచి 2026 వరకు విశ్వవిద్యాలయం డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 56 మందికి స్వర్ణ పతకాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య ఉపకులపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ విద్యార్థులు వికసిత భారత్ వైపుకు అడుగులు వేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. అదేవిధంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయం నందు నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు చదువుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పేదలు వృద్దులు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పల్నాడు జిల్లా బోయిపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పొగాకు రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరంజనేస్వామి అన్నారు. టంగుటూరులో పొగాకు వేలం కేంద్రాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వేలం ప్రక్రియను, పొగాకు బేళ్లను పరిశీలించి రైతులు వ్యాపారులతో మాట్లాడారు. వ్యాపారులంతా అన్ని వేలం కేంద్రాల్లో పాల్గొని రైతులకు సహకరించాలని కోరారు. రైతుల నుంచి చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించి ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లకు అందాల్సిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని 100% పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ఎస్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. సో మరి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం. ఒక మహిళ సాధికారత సాధిస్తే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయి. ఈ ఆలోచనతోనే గత 12 సంవత్సరాలు

కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం, మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసింది. మరి అవేంటో ఈరోజు మన ధీరా ప్రోగ్రాంలో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలి అంటే 2015లో ప్రారంభమైన పథకం బేటీ బచావో బేటీ పఢావో. సో ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే బాలికలను రక్షించడం, వారికి నాణ్యమైన విద్య అందించడం, సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, బాలికల జనన నిష్పత్తి మెరుగుపరచడం కోసం, అలాగే వారిని చదువులో ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ పథకం ద్వారా ఇప్పటికీ ఎంతో మంది బాలికలు రక్షింపబడుతున్నారు, అలాగే ఎంతో మంది చక్కగా చదువుకోగలుగుతున్నారు కూడా. మరి ఇలాంటి మరిన్ని పథకాల గురించి అయితే మనం తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ అంతఃపురం.

తీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, మరి దేశాభివృద్ధిలో మహిళల పాత్రను కీలకం చేసేందుకు ఉన్నటువంటి మరికొన్ని స్కీమ్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో పీఎం మాతృవందన యోజన అన్నమాట, అంటే మొదటి సంతానం పొందినటువంటి గర్భిణులకు బాలింతలకు ఆర్థిక సహాయం అందించేటువంటి పథకం ఈ పీఎం మాతృవందన యోజన. సో ఈ పథకం ద్వారా ఏంటంటే గర్భధారణ సమయంలో సరైన పోషక ఆహారం వైద్య సేవలు పొందేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. అలాగే పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్స్ ను అందించడం ద్వారా ఉజ్వల యోజన పథకం కూడా మహిళలను పొగతో కూడినటువంటి వంటగదుల నుండి విముక్తి కల్పించింది అని చెప్పచ్చు. అలాగే హింసకు గురైన మహిళలు ఒకే చోట వైద్య సహాయం, న్యాయ సలహా, మానసిక కౌన్సిలింగ్, సో ఇలాంటి తాత్కాలిక ఆశ్రయం వంటి ఎన్నో సేవలను అందించేటువంటి కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి సఖి అనేటువంటి పథకం ద్వారా. సో సఖీ కేంద్రాలైతే దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఏర్పాటు చేయబడ్డాయన్నమాట. మరి ఇలాంటి మరికొన్ని పథకాలు ముఖ్యంగా ఆడవారి కోసం, అందులోనూ మహిళలను సాధికారతకు చేసేటువంటి పథకాలు, అలాగే బాలికలను మహిళల సంక్షేమం కోసం అమలు చేసినటువంటి పథకాల గురించి అయితే మరికొన్ని పథకాల గురించి తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్టపతి ద్రౌపది ముర్ము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు: అనంతపురం జిల్లా జంతులూరులో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రాష్టపతి డిగ్రీ పట్టాలను అందజేయడంతో పాటు ప్రతిభ కనబర్చిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ భవిష్యత్తుకు సిద్దమైన సంస్థగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఎదిగి 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొంటూ,
1: I am pleased to know that this university has developed a long-term vision to become a future-ready institution. Its commitment to the sustainable development goals, especially to those on quality education, reflects a sense of responsibility towards inclusive and equitable development. I am confident that this university will emerge as a center of excellence and contribute significantly to the realization of vision of Viksit Bharat by 2047.
0: అంతకుముందు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం అమలుతో విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పింఛన్ అందజేస్తారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్తివేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడి భాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదును అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లా పాచలవలసలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్ల నగదు పంపిణీ చేస్తూ, ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 62,19,000 మంది లబ్దిదారులకు 2,711 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి లబ్దిదారులకు ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. నర్సాపురం పరిధిలో ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా సేవలు అందించనుందని, ఇందుకు సంబంధించి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన

0: పాక్షిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతం నుంచి నర్సాపురం అరుణాచలం రైలు సేవలను శాశ్వతంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొలి రెగ్యులర్ సర్వీసు ప్రారంభోత్సవం ఈ రోజు మధ్యాహ్నం భీమవరం రైల్వే స్టేషన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణించనుందని చెప్పారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. బాపట్ల జిల్లా టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. వేలం ప్రక్రియను, పొగాకు బెళ్లను పరిశీలించిన మంత్రి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేలం కేంద్రాలను గమనించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అత్యంత తక్కువ ధరలు ఇచ్చే పరిస్థితులకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ
1: బోర్డు అధికారులు కూడా సెలక్షన్ ఆఫరింగ్స్ తీసుకునే విధంగా, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులకు మేలు చేరే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ బిడ్ కూడా 250 రూపీస్ యావరేజ్ ప్రైస్ రావడం జరిగింది. ఇది తగ్గకుండా కూడా చేయాల్సిన ఉంది. మళ్ళీ అవసరం అయితే ప్రభుత్వం ట్రేడర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇవి ఏదైనా కానీ మన ప్రభుత్వం రైతుల కోసం ఉంది. రేట్లు పోకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధానంలో అవసరం అయితే అన్ని సహాయ విషయాల్లోనూ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. జిల్లాలోని బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారి వద్ద 2 లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని, రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో 4 మృతి చెందారని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు సూచికలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ బీబీజీ రామ్జీ చట్టం ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమల్లోకి వచ్చింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్బంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఏ గ్రామీణ కార్మికుడు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరం 125 రోజుల వేతన ఉపాధికి హామీ కల్పించే ఈ చట్టం గ్రామీణాభివృద్దికి దోహదపడుతుందని చెప్పారు. కొత్త విధానం అమలుకు అవసరమైన పరిపాలనా ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్టంలో చట్టపరమైన పాలన లేదని, పోలీస్ స్టేషన్లలో ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని జగన్ రెడ్డి పేర్కొంటూ,
2: మే 28న విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశ పెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా?
0: దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావనతో జూలై 1, 2017 నుండి దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీని అమలు చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై 1న జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పన్నుల సరళీకరణ, సులభతర వ్యాపారం వంటి అంశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడమే ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన గణన పత్రాల డిజిటలీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం

ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్టపతి ద్రౌపది ముర్ము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఇంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం అలాగే మహిళల సంక్షేమ కోసం ఏర్పాటు చేసినటువంటి అమలు చేసినటువంటి పథకాల గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా మన ధీర ప్రోగ్రాంలో. అండ్ అలాగే మిషన్ శక్తి, సో ఈ శక్తి అంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటి అంటే మహిళల భద్రత, సాధికారత, సంక్షేమాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించినటువంటి కార్యక్రమం ఇది. అండ్ ఇందులో భద్రత, నైపుణ్య అభివృద్ధి, అవగాహన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం అలాగే ఆరోగ్యకరమైన తల్లిని, శిశు సంరక్షణను ప్రోత్సహించడం కోసం పోషణ్ అభియాన్ ఈ కార్యక్రమం లక్ష్యంగా చేపట్టారు. అలాగే మరిన్ని పథకాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసు, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మీల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

హీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, అలాగే మరికొన్ని స్కీమ్స్ గురించి, పథకాల గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మహిళలకు శాసనసభలు, లోక్సభలో 33% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించినటువంటి చట్టం నారీ శక్తి వందన చట్టం. సో ఈ చట్టం కూడా ఆమోదం పొందింది. అమలు అండ్ అలాగే జనాభా లెక్కలు, నియోజకవర్గ పునర్విభజన వంటి ప్రక్రియలపై కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ ఈ పథకాలన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఒకటే, మహిళల విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబన అలాగే సామాజిక సాధికారతను పెంపొందించడం. అయితే ప్రతి పథకానికి కూడా అర్హత ప్రమాణాలు, అమలు విధానం అనేది వేర్వేరుగా ఉంటాయి. వాటి ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా మీరు మీ సమీపంలో ఉన్నటువంటి సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని కానీ, బ్యాంకులను కానీ, లేదా అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా కూడా తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాటితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రాంలో మనమున్నాం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం ప్రతి ఒక్క ఆర్జే సమత అండ్ సందడి సందడి ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అన్నమాట. మరి 2:32 అయిపోయింది. మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. అండ్ అలాగే మన లిజినర్స్ అందరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పెట్టేస్తున్నారు. సో బట్ మీ మెసేజెస్తో పాటు మరి నేను అడగబోయే క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ని మీరు జత చేసి వాట్సప్ చేస్తూ ఉండండి. మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు? మరి మీ ఆన్సర్ని వాట్సప్ చేస్తూ ఉండండి. 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి ఓ లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఒకటో నెంబర్ కుర్రాడు.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు అని అడిగాను. ఎస్, పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు సో సినిమా కబుర్లు బాగుంది అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. సూపర్బ్. అలాగే రమణమూర్తి గారు, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే. అలాగే శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ అయితే పంపించారు. అలాగే కమర్తి శంకర్ గారు రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అండ్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారు. సో సందడి సందడికి స్వాగతం అంటూ. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ.

గారు. కరెక్ట్ ఆన్సర్ సులోచన గారు కరీంనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ గారు రెడ్డిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హాయ్ చెప్పండి అంటున్నారు శరత్ బాబు రవి పనమలూరు విజయవాడ నుంచి. అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆవుల అజయ్ అరోరా గారు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట. కల్వ ఒర్వకల్ మండల్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దామర్ల పెద్దమస్తానరావు గారు అలాగే చిన్నమస్తానరావు గారు పంపించారు మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా చాలా అయితే ఉన్నాయి ఆన్సర్స్, అవన్నీ కూడా చూసేద్దాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఔషధాల రాణి అని ఏ మొక్కను అంటారు అని అడిగాను. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అలాగే శ్యామల గారు, అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే మలన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి పంపించారు కానీ కాదండి, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే అయ్యవార్ రెడ్డి బద్వేల్ నుంచి రైట్ ఆన్సర్, ఇస్మాయిల్ గారు నంద్యాల నుంచి శుభ మధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి, అలాగే అనంతపురం నుండి జాను భాష మస్తాన్ పంపించారు కానీ కాదండి, అండ్ ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవాను గారు పంపించారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని గారు శుభ మధ్యాహ్నం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య గారు రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి గారు శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు, ఆదోని మండల్ పంపించారనమాట. ఓకే, నాన్స్ తెలీదు అంటున్నారు, ఓకే నో ప్రాబ్లం. అలాగే గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత గారు పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ శరత్ బాబు రవి గారు పెనమలూరు నుంచి సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నూనె నుండి శుభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాన్స్, రుత్విక రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే పడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్, నంద్యాల జిల్లా నుండి భానుముక్కల నుండి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు,

అండ్ మలన్ బి కర్నూల్ నుంచి, సో ఇందాక పంపించిన ఆన్సర్ సో ఇప్పుడు కూడా కాదండి ఆన్సర్ అయితే. నో ప్రాబ్లం, నేను రివీల్ చేసేస్తాను. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఓకే ష్యూర్ తప్పకుండా రాజు అండ్ శ్రీవత్స కొనప్పటి నుండి పంపించారు. అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రేణుకా గోపరాజ్ గారు కడప నుంచి, సో ష్యూర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా చెప్పేస్తాను. మంగళగిరి నుండి యశోద గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో మరి ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఔషధాల రాణి అని తులసి మొక్కను అంటారు. సో అదనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. మరి మన సందడి సందడిలో సో మనకి అంటే షర్ట్స్ కి కానీ ప్యాంట్ కి కానీ పాకెట్స్ ఉంటాయి కదండి. అయితే ఈ షర్ట్ కానీ ప్యాంట్ కానీ పాకెట్స్ లో పెట్టుకునే వస్తువులలో ఎక్కువగా ఏ వస్తువుల్ని పెట్టుకుంటారు? మరి ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ పంపించేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. షర్ట్ కానీ ప్యాంట్ పాకెట్స్ లో కానీ ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువులు ఏవి? మరి మీ ఆన్సర్ వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు లేక నేను లేను ఈ చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ కౌసల్ని వాయిస్ లో కులశేఖర్ గారి లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, మరి షర్ట్ ఆర్ ప్యాంట్ పాకెట్స్ లో ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువులు ఏంటి అని అడిగాను. అండ్ శాంతి గారి నుండి ఒకే ఒకటి గారు పంపించారు, ఓకే. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానంద్రోకల్ నుండి అప్పల్ రాజ్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి, రైట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే వేటపాలెం రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రేణుకా గోపరాజ్ గారు కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ చిన్న కాకా నుంచి సుమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రెడ్డిగూడెం నుండి రాజశేఖర్ గారు అండ్ బోరేనాథ్ అండ్ పంపించారు ఆన్సర్స్, ఓకే. అండ్ అలాగే దామర్ల చిదమస్తానరావు అలాగే పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అనంతపురం నుండి ఇమామ్ బి గారు, ఓకే పంపించారు ఆన్సర్స్, ఓకే. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గోర్లఖాన్ దొడ్డి నుంచి పత్తింటి ఎల్లప్ప గారు, అలాగే జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా లిఖిత, రక్షిత, అనురాధ, బాలరాజు గారు అనంతపూర్ పాపంపేట నుంచి పంపించారనమాట ఆన్సర్, ఓకే. అలాగే మలాన్ బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. సో ఒకప్పుడైతే ఇవన్నీ పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడైతే ఫోనే అంటున్నారు అనమాట, ఓకే. అలాగే మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుంచి పంపించారు, ఓకే. అలాగే ఆవుల అజయ్ అరోరా కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఓకే. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గడ్డ మంకయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స నిజామాబాద్ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్. అలాగే అయ్యవార్ రెడ్డి బద్వేల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అలాగే శ్రీరామ్ నాయుడు గారు బొడ్డుచెర్ల మార్కాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు సర్దార్ తులసి గారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు. అండ్ ఇంకా సో మెసేజెస్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట, మరి ఆ మెసేజెస్ అన్ని కూడా చూసేద్దాం మన న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. స్టే ట్యూన్ టు కీప్ లిస్నింగ్ అండ్ విద్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె పంచాయతీ వద్ద రేపు నిర్వహించనున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ కార్యక్రమానికి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్ మరియు రాష్ట మంత్రులు పాల్గొనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నంలో త్వరలోనే ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు కానుందని, రామాయపట్నం పోర్టు వద్ద 100 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలు రాష్టాల పోస్టల్ సర్కిళ్ల పనితీరును సమీక్షించారు. పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతాల నమోదును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకంలో రోజువారీ వేతనాన్ని కనిష్టంగా 300 రూపాయల నుంచి గరిష్టంగా 409 రూపాయలు చెల్లించేలా నిర్ణయించిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందన పథకం కింద అందించే నగదు పంపిణీ తేదీని త్వరలో నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని అమరావతిలో సింగపూర్ బృందం ఈ రోజు పర్యటించింది. సింగపూర్ బృందానికి ఏపీ సీఆర్డీఏ అధికారులు ఆయా ప్రాజెక్టుల పురోగతి, అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఎస్ఐపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మావిగన్ అజెండాతోనే ముందుకు వెళ్తామని, ఈ విధానానికి కట్టుబడి ఉంటామని ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయల పింఛన్ను ఇంటి వద్దకే అందిస్తున్నామని, ప్రతి పైసా అవినీతి లేకుండా లబ్దిదారుడి చేతికి చేరడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్ల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస ఈ రోజు విడుదల చేశారు. రాష్టంలో విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ఎఫ్ కింద బాధితులకు పెద్ద ఎత్తున సాయం అందిస్తోందని అన్నారు. పేదలకు పంపిణీ చేసే రేషన్ సరుకుల తూకాల్లో తేడాలు, పంపిణీలో నిర్లక్ష్యం కార్డుదారులకు ఇబ్బందులు కలిగించినట్లు తేలితే సంబంధిత డీలర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఆర్డీఓ కె మాధురి హెచ్చరించారు. రాజమండ్రి పార్లమెంటు బీజేపీ జిల్లా ఇన్ఛార్జిగా బుద్దా లక్ష్మీనారాయణ ఈ రోజు నియమితులయ్యారు. మహాత్మా జ్యోతిబాపులే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తుని, పెద్దాపురం, కరప, పిఠాపురం గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 6న సంబంధిత పాఠశాలలో ఆధార్ కార్డుతో ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని ప్రిన్సిపల్ యజ్ఞ విశ్వశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ పంపించారు, అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామ్లా గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నొన్న నుండి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు సిరిగిరి హరికృష్ణ గారు. నంద్యాల నుంచి అలాగే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి స్నాతసన్న శివగంగా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మహమ్మద్ వినాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్, ఉమ్మడి నుండి మహమ్మద్ జనదిన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, జగ్గపేట నుంచి మస్తాన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొండారెడ్డి గారు. సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ వెంకటేష్ గారు, కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే గణేష్ గారు బెల్జియం నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. చాలా వరకు కూడా షర్ట్ లేదా ప్యాంట్ పాకెట్స్ లో ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువుల్లో పెన్ను, పర్సు, కీస్, తర్వాత దేవుడి ఫోటో పెట్టుకుంటారు, అంటే పర్స్ లో పెట్టుకొని ఇలా పెట్టుకుంటారు. బట్ ఇప్పుడైతే చాలా మంది ఫోన్, స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు కదా, బట్ అది అయితే అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే మనకు తెలుసు కదా, సో మరి స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో అది మనం షర్ట్ పాకెట్లో పెట్టుకున్నా, ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నా అది మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో మీతో పాటు వెళ్ళేటప్పుడు లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమన్నా క్యారీ చేయండి, అండ్ జెంట్స్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ జాప భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు వెలుల నుంచి పంపించిన ఆన్సర్ ఓకే. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం మన సందడి సందడిలో. ఎండలో ముదురు రంగులో అలాగే నీడలో లేత రంగుల్లోకి మారేటువంటి లెన్సెస్ ను ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎండలో ముదురుగా నీడలో లేత రంగులోకి మారేటువంటి లెన్సెస్ ను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ ఆలోచించి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్ కి. అండ్ ఈలోపు మీ అందరి కోసం అయితే స్నేహం కోసం ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, కవిత, కృష్ణమూర్తి, సో వీర్ వాయిస్ లో ఒక అద్భుతమైన పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. పెళ్లి చిత్రం నుంచి ఎస్పి బాలుగారు, అలాగే చిత్రగారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాట అయితే వినేసాం. అండ్ అలాగే మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి అనమాట. మరి మన లిజినెస్ పంపించినటువంటివి చూసేద్దాం. జాపా భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు సో ఇంత క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు, ఓకే. అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ పేరు పెట్టలేదండి, మీ పేరు కూడా పంపించండి. సో ఖచ్చితంగా సర్దార్ గారు, ఓకే సర్దార్ గారు ఉత్తరాఖండ్ నుంచి. అండ్ అలాగే రాజుల నుంచి జయన్న గారు పంపించారు ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. మలాన్బి గారు కర్నూల్ బాలాజీ నగర్ నుంచి పంపించారు, ఓకే. అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రేణుకా గోపరాజు గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రామన్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే చీమల్పండి జ్యోతుల రాజారావు గారు పంపించారు ఆన్సర్, ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ నైతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. అలాగే గోర్లకాన్ దొడ్డి నుంచి ఎల్లప్ప జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి స్వప్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కుంకునూరు దేవనకొండ కర్నూలు జిల్లా నుంచి వీరేంద్రనాథ్ పటేల్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ బీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్. దామర్ల చిన్నమస్తాన్ రావు పెద్దమస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

అండ్ ఈరోజు మంచి మంచి సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, అభినందనలు పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగరం నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే ఆత్మకూరు నుండి ఆశేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

ఎండలో ముదురు రంగులో అలాగే నీడలో లేత రంగులోకి మారేటువంటి లెన్సెస్ ని ఫోటోక్రోమిక్ లెన్సెస్ అని అంటారనమాట. సో వాటినే ట్రాన్సిషన్ లెన్సెస్ అని కూడా పిలుస్తారు. సో ఈ రెండిట్లో ఏది పంపించినా కూడా కరెక్ట్ ఆన్సరే. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ సూర్యబాబు గారు అండ్ కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి పంపించారు. సందడి సందడికి స్వాగతం అంటున్నారు. అలాగే పూజారి ధనంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి నుండి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నార ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నార ఏది? మరి మీ ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24888 14 ఈ వాట్సాప్ నంబర్కి. బొంబాయి ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే చిత్రగారి వాయిస్లో వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాట అయితే వింటూ

0: Shakti FM 101.3.
1: Veena veenu veena sarigama vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చూసేద్దాం. మురళీ గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను గారు సోయింద క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అపల్రాజ్ గారు పెడన జోగానందరావు కాలేజ్ నుండి సూపర్ పాటల సెలక్షన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే వీరేంద్రనాథ్ పటేల్ గారు కుంకునూరు కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జేఎన్ గారు కరెక్ట్ ఆన్సర్. జేఎం బాషా గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు కానీ కాదండి. శ్రీ వైష్ణవ్ చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అందాధ గారు కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోర్లకాన్ దొడ్డి నుంచి ఎల్లప్ప జయమ్మ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వరరావు గారు ఓకే వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమార్ అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వివేక్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొదుమూరు ముల్లగుర్తి విలేజ్ నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అలాగే దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుండి.

అలాగే సూరిబాబు గారు కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. భాష గారు మైదుకూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గణేష్ గారు బెల్జియం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి గారు, శైలజ, ప్రవీణ కరెక్ట్ ఆన్సర్. అలాగే చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు హలో అంటూ. అండ్ ఇంకా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. నొన్న నుండి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆత్మకూరు నుండి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. పెడ నుండి ప్రభాకర్ రావు, గంగా భవానీ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాఘవేంద్ర కాలనీ నుండి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేది జనపనార, అది జూట్ అన్నమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం. దేవతల గురువు ఎవరు, అలాగే అసురుల గురువు ఎవరు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. దేవతల గురువు ఎవరు, అలాగే అసురుల గురువు ఎవరు? సో మరి ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ వాట్సప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం కోరుకున్న ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలు గారు, అలాగే చిత్ర గారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
3: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
2: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
3: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
2: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
3: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
2: నిజమేరా. ఓకే అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
4: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

ఎస్ మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఆన్సర్ ఎవరు కరెక్ట్ గా పంపించారంటే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, పడన్ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, రాజుల నుంచి జయనగర్ కరెక్ట్ ఆన్సర్, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, బృహస్పతి ఓకే అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కూర్నతల్ సునీల్ లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వీరేంద్రనాథ్ పటేల్ గారు కుంకునూర్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, ఆత్మకు నుండి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్, జేఎం భాష గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్.

అలాగే కర్నూలు జిల్లా గోనెండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్టిక్ట్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం నుంచి కలికిరి మండలం, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మురహరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎస్ఎం బాషా గారు మైదుకూర్ నుంచి రైట్ ఆన్సర్. పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోర్లకాందొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. పడ నుంచి ప్రభాకర్ రావు గంగా భవానీ గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి గారు, సో కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ గారు కరెక్ట్ ఆన్సర్. దామర్ల చిన్నమస్తాన్ రావు అలాగే పెద్ద మస్తాన్ రావు గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. వీరభద్రాపురం నుండి వీర కనకారావు గారు, పార్వతి గారు కరెక్ట్ ఆన్సర్. విఖ్యాత్ గారు చిట్టూరు నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి. అలాగే రైట్ ఆన్సర్ పంపించారు తలారి స్వామి గారు, సో కరెక్ట్ ఆన్సర్. అలాగే సూరిబాబు గారు అలాగే కళ్యాణి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయిపల్లి నుంచి రైట్ ఆన్సర్. మురళి గారు ట్రై చేస్తానండి, ఎందుకంటే వాయిస్ సరిగా లేదు. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి నుంచి. అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజ్ గారు, సో ఎప్పట్లానే ఈరోజు సందడి సందడి సూపర్ సాంగ్స్ తో సూపర్ సక్సెస్ అయింది అంటూ పంపించారు. ఓకే, అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. అసురుల గురువు శుక్రాచార్యుడు, అలాగే దేవతల గురువు బృహస్పతి, సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. అండ్ ఇంకా కడప సుబ్రహ్మణ్యం రామ్ప్రసాద్ గారు, సో రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి ఇది ఇవాల్టి మన సందడి సందడి ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఎస్పీ బాలుగారు అలాగే చిత్ర గారు వాయిస్ లో రాజ్ కోటి గారు మ్యూజిక్ అందించిన, వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి బంగారు బుల్లుడు ఈ చిత్రం నుంచి మరొక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలో 6 లైన్ల ద్వారకా సొరంగం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,970 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ నుంచి కబ్రాయి వరకు 4 లైన్

యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం లభించింది. దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరులో ఏర్పాటు చేయనున్నట్లు, దీని ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ఇకపై అన్ని ఏసీ బస్సులు వస్తాయని, వాటిలోనూ స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో కొత్తగా అభివృద్ది చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ మధ్యాహ్నం విడుదలైన ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాల్లో క్వాలిఫై అయిన విద్యార్థులకు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రధానంగా బాలికలు 71% ఉత్తీర్ణత సాధించినందుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పామర్రి మండలం కనుమూరులో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఈరోజు 1,53,00,000 వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నెల 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా 2026 విద్యా సంవత్సరానికి యూజీ పీజీ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 15 వరకు చివరి తేదీ కాగా, మరిన్ని వివరాలకు 0891844162844161 సంప్రదించాలని సంచాలకులు ప్రొఫెసర్ డి అప్పలనాయుడు సూచించారు. భారతీయ రైల్వేల్లో 32,438 గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు సంబంధించిన పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆర్ఆర్బీ స్కోర్ కార్డులను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపట్టడం జరిగిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రాంలో మనమైతే వినబోతున్నాం వన్ సింగర్ సాంగ్స్ అన్నమాట. సో మరి ఈ రోజు మనం ఎవరి పాటలు వినబోతున్నాం అంటే స్వర్ణలత గారు. సో స్వర్ణలత గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాటలన్నీ అందరికోసం అయితే వచ్చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ ఆన్ వివిధ ప్రోగ్రామ్. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: BFM 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు వరకైతే మీరైతే విన్నారు కదా మరి వివిధ ప్రోగ్రామ్ లో స్వర్ణలత గారి వాయిస్ లో అద్భుతమైనటువంటి పాటల్ని. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయింది అనమాట. అండ్ మరికొద్ది సేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా. అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో మళ్ళీ మంచి టాపిక్స్ తో మళ్ళీ అయితే కలుద్దాం. Stay happy, stay healthy, and this is your Rajya Samata signing off.

Hello, dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. మనందరికి తెలిసిన విషయమే, మన కల్చర్, మన హెరిటేజ్, మన ట్రెడిషన్ ఎంత గొప్పదని. కానీ మనం ఇవన్నిటి గురించి మర్చిపోయి మానేసి టాక్ ఎక్కువ అవుతుంది, వర్క్ తక్కువ అవుతుంది. ఏదో ట్రెడిషన్ కదా, దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నామే కానీ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయటం లేదు, అవలంబించట్లేదు. భారతీయ సమాజం యొక్క సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి, ఆధునిక భారతీయ సామాజిక నిర్మాణం యొక్క కారణాలు, ఆధారాలను అర్థం చేసుకోవడానికి, ప్రాచీన భారతదేశంలోని వ్యక్తుల జీవిత చక్రం అర్థం చేసుకోవడానికి, ఈ వైవిధ్యం ఏమిటి, డైవర్సిటీ ఏంటి, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మన ఇండియా, మన కంట్రీ చాలా విస్తారమైన సంస్కృతికి, సామాజిక వైవిధ్యం అంటే డైవర్సిటీ, యూనిటీ కలిగిన ఒక భారీ దేశం.

0: చారిత్రక దృక్కోణం నుండి భారతదేశం ఏషియా యూరోప్ లోని వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన వారి కేంద్రంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా వారు ఒక సంస్కృతికి వైవిధ్యాన్ని ఏర్పరుస్తారు. ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క సామాజిక నిర్మాణం ఆ నిర్దిష్ట ప్రాంతం యొక్క సంస్కృతికి నిబంధనలు మరియు విలువల ద్వారా ప్రభావితమవుతుంది. ఒక తెగ అనేది ఒక సాధారణ పేరును కలిగి ఉన్న ఒక సాధారణ మాండలికాన్ని మాట్లాడే ఒక సాధారణ భూభాగాన్ని ఆక్రమించే లేదా అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో కల్చర్స్ ఉన్నాయి, మనకు ట్రెడిషన్స్ ఉన్నాయి. ఆ డైవర్సిటీలో చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఒకే తెలుగు మనము డిఫరెంట్ సిటీలో డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది కదా, ఇంత డైవర్సిటీని మనము ఎంజాయ్ చేయాలి. అసలు ఫస్ట్ మన ట్రెడిషన్ ఏంటి, మన కల్చర్ ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ అనేది ఒక గ్రేట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ లైఫ్. దాదాపు అందరూ భారతీయులకు కుటుంబం అత్యంత ముఖ్యమైన సామాజిక యూనిట్. వేరే వాళ్ళకు లేదని కానివ్వండి, బట్ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ourselves, విల్ రెస్ట్రిక్ట్ ఇట్ టు దట్. ఆధునీకరణ పట్టణీకరణతో ఇప్పుడు చిన్న చిన్న గృహాలు అయిపోయాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసి ఉండేవారు. మన కంట్రీలో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. అలాంటి కల్చర్ ఏంటి, ఆ ట్రెడిషన్స్ ఏంటి, మనం ఈ ప్రోగ్రాంలో తెలుసుకోబోతున్నాము మీ చేతంతో ఇన్ టుడేస్ వెనల.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆచారాలు సంప్రదాయాలను మీకు చూపించడానికి, ఈ అద్భుతమైన దేశం గురించి మీకు ఒక అనుభూతిని కలిగించడానికి మీరు సందర్శించాల్సిన ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ తెలుసుకోవడానికి మేము గైడ్ చేస్తాం మిమ్మల్ని వెనెల ప్రోగ్రాంలో, సో దట్ యుల్ అండర్స్టాండ్ ద ట్రెడిషన్ కల్చర్స్ బెటర్. భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆచారాలు సాంప్రదాయాల్లో ఒకటి నమస్తే అని గ్రీటింగ్ చెప్పడం. మనం ఫస్ట్ దీన్ని కొన్నిసార్లు నమస్కార్ అంటారు, నమస్కార అని కన్నడలో అంటారు. ప్రాంత ప్రాంతానికి కొంచెం మారుతూ ఉంటుంది, బట్ మన లోపలున్న అఫెక్షన్ రిమైన్స్ ద సేమ్. దీని అర్థం నీలోని దైవానికి నేను నమస్కరిస్తున్నాను అనే అర్థం వస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో హ్యాండ్ షేక్స్ మనము ఎక్కువగా ఇచ్చుకోలేదు. అసలు చాలా మటుకు ఏంటంటే మనం మర్చిపోయాం కూడా, ఒకరినొకరు పట్టుకోవడం హగ్ చేసుకోవడం కూడా జనరల్గా చేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ పొందింది మన నమస్తే నమస్కార్ మాత్రమే. ఛాతి ముందు ప్రార్థన భంగిమలో అరచేతులను కలిపి ఉంచి వేళ్లు పైకి చూపిస్తూ కొద్దిగా నమస్కరించడం ద్వారా ఈ సంజ్ఞను మనము వేరే వాళ్లకు డిస్ప్లే చేయొచ్చు. మరో ప్రసిద్ధ సామెత ఏంటంటే అతిథి దేవోభవ. ఇది మన గ్రంథాల నుండి వచ్చిన సంస్కృత శ్లోకం. దీని అర్థం అతిథి దేవుడితో సమానం. భారతీయ సంస్కృతిలో అతిథులకు ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాముఖ్యత ఇవ్వబడింది. సంభాషణ సందర్భాన్ని బట్టి అవును ధన్యవాదాలు లేదా అర్థం చేసుకున్నట్లు సూచించే భారతీయుల తల వణుకు కూడా మీరు ఎదుర్కోవచ్చు. మన ట్రెడిషన్లో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన ఫ్యామిలీ యూనిట్. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఒకప్పుడు ఉండే, అంటే ఒక్క జనరేషన్ ముందుకెళ్ళినట్టయితే కూడా ఉమ్మడి కుటుంబాలు చాలా ఉండేవి. నాన్నమ్మ, తాతయ్య, బాబాయ్ ఇలా అందరూ కలిసి ఒక దగ్గర ఉండేవాళ్ళు అన్నమాట. ఇంకా ది ఆల్ హ్యాడ్ వన్ కామన్ కిచెన్. దీంట్లో ఏంటంటే ఇంట్లో లేడీస్ అందరూ ఒక్కొక్కరు వారాలకు, మనకు ఇప్పుడు ఆఫీస్లో రోస్టర్ వేస్తారు కదా ఈ టైం నుంచి ఈ టైం వరకు అని షిఫ్ట్ అని కొత్త కొత్త మనం పదాలు పెట్టుకున్నాం కదా, ఇలా ఆడవాళ్ళకు ఒకరు బట్టలు చూసుకుంటే ఇంకొకరు పిల్లల్ని చూసుకోవాలి, ఒకరు వంట చేసుకోవాలని ఇలా కోడళ్ళకంతా ఒక్కొక్క పని అప్పచెప్పేవాళ్ళు. ఇంకా అది రొటేషన్లో ఉండేది, ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని పనులు నేర్చుకోవాలని. ది యూస్ టు కీప్ చేంజింగ్ దట్ సిస్టమ్ ఆఫ్ అన్ వారానికో లేదా మంత్కి ఒకసారో అలా చేంజ్ చేసేవారు. మొత్తం కుటుంబం తరపున ఆర్థిక సామాజిక నిర్ణయాలు తీసుకునే సీనియర్ వాళ్ళు, అంటే అందరికంటే ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటారు. అండ్ దే వేర్ వెరీ వైజ్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. ఆదాయం ఉమ్మడి సమూహంలోకి వెళ్తుంది. ఇది అన్ని సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆల్ ద పీపుల్ విల్ ఎర్న్ అండ్ దే విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. అప్పట్లో ఏంటంటే డైలీ వేజెస్ కాబట్టి వచ్చేసి ఇంట్లో ఎవరైతే ఎల్డర్ ఉంటారో వారి చేతులకు ఇస్తే వాళ్ళు ఆ డబ్బుని వ్యర్థం కాకుండా, వృధా ఖర్చులకు కాకుండా అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా సేవ్ చేసేవాళ్ళు. ఇలా ఎమర్జెన్సీ

సి ఫండ్ ఇప్పుడు కొత్త కొత్త టర్మ్స్ వచ్చాయి, టర్మినాలజీ యూజ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ లిటరసీ అంటున్నారు. ట్రెడిషనల్గా భారతదేశంలో ఏంటంటే స్పెషల్ కోర్సెస్ ఎవ్వరూ వెళ్ళలేదు, ఫైనాన్షియల్ లిటరసీ అని, లేకపోతే మ్యారేజెస్లో ఎలా ఉండాలని కౌన్సిలర్ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేదు, అంతా ఫ్యామిలీనో అయిపోయేది. ఇప్పటికీ కూడా పెద్దలు కుదిర్చిన వివాహం బలమైన సాంప్రదాయం, ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది, ఇంకా ఎంతో కాలానికి కూడా ఇది మాత్రమే స్టాండర్డ్గా ఉంటుందని ఒక అంచనా. ఈ మధ్య ఆన్లైన్లో చూసి చేసుకుంటున్నారు, అది వేరే విషయం అండి. అంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ పేరెంట్స్ అప్రూవల్, పేరెంట్స్ డిసిషన్ ఒకవేళ తీసుకున్నట్టయితే మ్యాట్రిమోనియల్ సైట్స్ కానీ, ఇంకోటి ఇన్స్టెడ్ ఆఫ్ ద చైల్డ్ టేకింగ్ అ డిసిషన్, ఇన్స్టెడ్ ఆఫ్ ద యంగ్స్టర్ ఆర్ ద పర్సన్ టేకింగ్ అ డిసిషన్, పెద్దవాళ్ళు డిసిషన్ తీసుకుంటే చాలా మటుకు దాంట్లో తప్పులు ఉండవని తెలుస్తుంది. మన సంస్కృతిలో మనకి ఇష్టమైన ఆచారాలు మరి సాంప్రదాయాల్లో ఒకటి మన ఫుడ్. మన ఇండియాలో ప్రతి ప్రాంతానికి దాని సొంత ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి, వాటిలో ఒక సిగ్నేచర్ డిష్ లేదా పదార్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకోండి, ఇక్కడ సిగ్నేచర్ డిష్ ఏంటి అంటే మనం హైదరాబాద్ బిర్యానీ అని చెప్తాము. దానికి ఏంటంటే ఇంకా ఒక్కసారి మనకున్న ట్రంప్ కార్డ్ ఏంటి అంటే హైదరాబాద్ ఇండియా మొత్తంలోనే కాకుండా వరల్డ్ మొత్తంలో కూడా దీన్ని మించిన డిష్ అంటూ ఇంకా ఏది ఉండదు. ఒక్కసారి హైదరాబాద్ బిర్యానీ అంటే కాలర్ ఎగిరేసుకొని మనం తలం పైకి పెట్టుకొని కాన్ఫిడెంట్గా పోయినట్టు వాళ్ళమే అవుతుంది. దీనికి సరిసాటి ఇప్పటి వరకు ఏ డిష్ రాలేదండి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హైదరాబాది. ఒకవేళ శాకాహార వంటకాలకు ఉత్తమమైన దేశాల్లో ఒకటి కూడా మన ఇండియన్ ఫుడే అండి. దీన్ని మీరు ప్రధానంగా గుజరాత్, నార్త్ ఇండియాలో చూడొచ్చు. అంతేకాకుండా రాజస్థాన్లో కూడా కొన్ని పాపులర్ డిషెస్ ఉన్నాయి. అదే మనము ఇట్లా బెంగాల్ సైడ్ వెళ్తే ఫిష్ కర్రీ, దీస్ ఆర్ వెరీ పాపులర్. ఇవన్నిటికీ మనము హైదరాబాద్ ఎందుకంటాము అంటే ఈస్ట్ మీట్స్ వెస్ట్, నార్త్ మీట్స్ సౌత్ అన్నట్టు నార్త్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్స్ ఎక్కువగా తినలేరు. ఛోలే భటూరే, రోటీ, పరాఠా డైలీ పెడితే సౌత్ ఇండియన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. అలాగే టిప్పికల్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినలేరు. దానికి బ్యాలెన్స్డ్గా వచ్చింది ఏంటంటే హైదరాబాద్ ఫుడ్ వచ్చింది. అటు నార్త్ వాళ్ళకు ఇటు సౌత్ వాళ్ళకు ఇద్దరికీ నచ్చుతుంది. సో విత్ ఆల్ దీస్ ట్రెడిషన్స్, మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్స్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి, మీ ఫ్యూచర్ జనరేషన్కి కూడా నేర్పిస్తున్నారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మీ ఆర్జే చైతన్. Call or messages on 0951522709. That's 0951522709. Or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.vanilla. That's spice.lamhe.vanilla. This program is produced and sponsored by Adventist Media Center.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు. ఇప్పుడు వినండి

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: అమ్మలారా, అయ్యలారా, సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. అహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి. డబ్బు

0: పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా
5: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతాలు వింటారు. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0877224666, మరొక నంబర్ 0877224665. గమనించగలరు, మహిళా శ్రోతలు మాత్రమే. హలో.
7: హలో,
6: నమస్తే అండి. వనితా లోకం స్త్రీల కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
7: నా పేరు మంజుల మేడం, 35 ఎల్లంపల్లి.
6: మంజుల గారు నమస్తే అండి.
7: నమస్తే మేడం.
6: ఏ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటారండి?
7: జస్టిస్ చౌదరి నుంచి. నీ తొలి చూపులోనే ఆ పాట కావాలి మేడం.
6: జస్టిస్ చౌదరి నుంచి తొలి చూపులోనే ఆ పాటనా?
7: అవును మేడం.
6: తప్పకుండా ప్రసారం చేస్తాం మంజుల గారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు?
7: హౌస్ వైఫ్ మేడం.
6: హౌస్ వైఫా? పిల్లలు ఎంతమంది?
7: నాకు ఇద్దరు బాబులు మేడం.
6: అవునా, మా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఉంటారా?
7: వింటూ ఉంటాం మేడం.
6: మరి ఏ కార్యక్రమం ఎక్కువ ఇష్టం అండి మీకు?
7: సాయంత్రం మీద కథలు వస్తా చూడు మేడం, అవంటే ఇష్టం మేడం నాకు. సాయంత్రం 5 గంటలు పైన వస్తారు కదా.
6: అవునా, ఓకే ఓకే. అంటే వనితాలోకం, యువవాణి, ఉద్యోగ సమాచారాలు అన్ని కూడా వేస్తూ ఉంటారు. అది కూడా అదే అదే, అందుకే అది వింటే మీకు ఇంకా బాగా రాసుకొని మీరు అప్లై కూడా చేసుకోవచ్చు బాగా. ఓకే అండి. మంచుల గారు, మీరు అడిగిన పాట కూడా రెడీగా ఉంది, విందామా?
7: ఓకే మేడం.

వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు, మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు మరొకసారి 0877-22-24-665, మరొక నెంబర్ 0877-22-24-666. మరొక కాలర్ ఎవరో లైన్లో ఉన్నారు, చూద్దాం.

0: हेलो हेलो హలో వనితా లోకం కార్యక్రమానికి స్వాగతం అండి.
1: ఎక్కడ దగ్గర ఇస్తాను మేడం, చూడండి మేడం.
0: ఇవ్వండి.
1: సినిమా పాట ఉంది, కేళ్ళు హలో
0: హలో వంటలోకం స్త్రీల కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా ఊర్లో అంతా అందరి కోసం ప్రేమాభిషేకం అంట ఒకటి.
0: ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాటను వేయమంటారా? తప్పకుండా అండి. మీ పేరు?
2: చిన్నమ్మ.
0: చిన్నమ్మ. ఓకే చిన్నమ్మ గారు, ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఏ పాటను ప్రసారం చేయమంటారు? తప్పకుండా అండి. నా పేరు నా కళ్ళు చెబుతున్నాయి, అదేనా?
2: అదే.
0: ఆ పాట లేదు కదండి, నీకు నాకు ఆ పాట ఉంది, నా పేరు ఆ పాట ఉంది. ఒక్క నిమిషం అండి. నా కళ్ళు చెబుతున్నాయి ఆ పాటను ప్రసారం చేయమంటారా?
2: అదే.
0: తప్పకుండా అండి, ప్రసారం చేస్తాం. పాట కూడా రెడీగా ఉంది, విందామా?
2: ఓకే.

0: వనితలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కొరే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరొక కాలర్ ఎవరో లైన్లో ఉన్నారండి, చూద్దాం. హలో, హలో, వనితాలోకం స్త్రీల కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: అంజలి అండి.
0: అంజలి గారు, ఏ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటారండి?
1: నాకు ఏ వీలో పెట్టి కాల్ చేస్తాను పాట.
0: అది చిత్రం పేరు?

0: అతని పేరు విజయ రావడం లేదు, సన్ని వయసు అనుకుంటాం.
1: ఏదండి?
0: సన్ని వయసు.
1: కన్నె వయసునా?
0: అవునండి.
1: ఓకే, ఏం చేస్తూ ఉంటారండి?
0: నేను చదువుకుంటూ ఉంటానండి, చదువుతుంది, డిగ్రీ చేస్తున్నాను.
1: డిగ్రీ ఏ గ్రూపు?
0: బీకామ్ అండి.
1: బీకామా? బీకామ్ కంప్యూటర్స్.
0: అవునండి.
1: ఓకే ఓకే అండి, బాగా చదువుతున్నారా? మీ అభిప్రాయాలను కూడా మాకు పంపించవచ్చు అండి, ఉత్తరాల ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీ అభిప్రాయాలను కూడా మాకు పంపించవచ్చు మీరు.
0: తప్పకుండా.
1: ఓకే అండి, ఏ దివిలో వెలిసిన పాట అడిగారు, రెడీగా ఉంది, విందామా?
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో చివరి కాలర్ ఎవరో లైన్ లో ఉన్నారండి, చూద్దాం. హలో, హలో, వనిత లోకం స్త్రీల కార్యక్రమానికి స్వాగతం అండి.
3: గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: మా జయంపు బాలాయపల్లి మండలం.
2: జయంతినా?
3: జయంపు.
2: జయంపు
3: బాలాయపల్లి మండలం.
2: ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటారు
3: మేడం? ఓల్డ్ సాంగ్స్. ఈ సాంగ్స్ ఉందా?
2: ఏ సాంగ్ అమ్మా?
3: పాతవి.
2: చెప్పండి, మీకు ఏ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలో చెప్పండి.
3: గులాబీ కావాలి కథ నుండి.
2: ఆ,
3: నన్ను దోచుకుందవతి ఆ సాంగ్ ఏడు.
2: తప్పకుండా ప్రసారం చేస్తాము. ఏం చేస్తూ ఉంటారు మీరు
3: మేడం? నా చిల్లరంగడి మేడం.
2: చిల్లరంగడా? బాగా జరుగుతుందా వ్యాపారము?
3: పర్లేదు మేడం.
2: మా కార్యక్రమాలు ఏవే వింటూ ఉంటారు మీరు
3: మేడం? నేను 6 నుంచి 9 వరకు వింటాను. 9 నుంచి మళ్ళీ వినను మేడం సరిగ్గా. మళ్ళీ వచ్చి 5 నుంచి 10 వరకు వింటాను.
2: ఇక్కడ నైట్ పూట ఆపాత మధురాలు వస్తాయి కదా, చాలా బాగుంటుంది కదా ప్రశాంతంగా పాటలు.
3: అవును మేడం, ఉంటాయి మేడం, చాలా బాగున్నాయి. మొన్న నైట్ వేసారు కదా మేడం.
2: అదే అదే, బాగుంటుంది పాటలు.
3: బాగుంటాయి మేడం. శుక్రవారం ఆ ప్రోగ్రామ్ ఇంకా బాగా నచ్చింది మేడం.
2: ఈ రోజు కూడా మరి 10:45 నుంచి ప్రోగ్రామ్ ఉంది, ఆపాత మధురాలు వినవచ్చు మీరు.
3: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
2: ఓకే అండి, మరి మీరు అడిగిన పాట కూడా రెడీగా ఉంది, విందామా?
3: ఈ పాట మా డాడీ కోసం మేడం, మా నాన్నకి ఇష్టం అది.
2: అలాగే.
3: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
2: తప్పకుండా.

ఈనాటి వనితలోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకైతే దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 1,500. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు

చేసుకోవచ్చు. వయస్సు 1/4/2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం ప్రారంభ బేసిక్ పే వచ్చి 48,480 రూపాయలు ప్లస్ అలవెన్స్లు ఉంటాయి. ఎంపిక విధానం 3 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 వచ్చి ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 వచ్చి మెయిన్స్ పరీక్ష, ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్షన్, ఇంకా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8 జూలై 2026, అంటే ఈ నెల 8వ తేదీ ఆఖరు తేదీ. ప్రిలిమ్స్ పరీక్ష వచ్చి 2026 ఉంటుంది. మెయిన్స్ పరీక్ష 2026 ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ వచ్చి 2026 ఉండవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ అడ్రస్ https://sbi.bank.in దీన్ని సందర్శించగలరు. ప్రకటన విన్నారు.

యువవాణి యువజనుల కార్యక్రమంలో తరువాత అంశం వన మహోత్సవ వారోత్సవాల సందర్భంగా వాటి విశేషాలను తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా నిర్వహించే వృక్షారోపణ అంటే మొక్కలు నాటే ఉద్యమం పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి, అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి, ఇంకా ప్రజల్లో చెట్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించడానికి 1950లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక దీని ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే కాలుష్య నివారణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, ఇంకా గాలిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడం, పండ్లనిచ్చే మొక్కలను నాటడం, వీటి ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచడం, చెట్లు వేర్ల నేలకోతను అరికట్టి సారవంతమైన మట్టిని పరిరక్షిస్తాయి, భవిష్యత్తు తరాలకు కలప, నీడ, ఇంకా పశువులకు మేతను కూడా అందించడం. ఇది వన మహోత్సవ వారోత్సవాల సందర్భంగా వాటి విశేషాలు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా జూలై మొదటి వారం అంటే జూలై 1 నుండి 7 వరకు దేశవ్యాప్తంగా ఈ మహోత్సవాన్ని జరుపుకుంటారు. మీరింతవరకు వన మహోత్సవ వారోత్సవాల సందర్భంగా వాటి విశేషాలను విన్నారు. ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరాలను తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను ప్రకటించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నేపథ్యంలో జూలై 1 నుంచి సవరించిన రేట్లు వర్తిస్తాయి. అధిక వేతనాల చెల్లింపు, ప్రాంతీయ అసమానతల తగ్గింపు, శ్రమకు తగిన గౌరవం ద్వారా గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడంలో ఈ సవరణ ప్రకటన ఒక కీలక ఘట్టం కాగలదు. ఈ మేరకు మధ్యంతర కనీస వేతనాన్ని 300 రూపాయలుగా నిర్ణయించడం ఈ సవరణ ప్రత్యేకత. దీనివల్ల గ్రామీణ ఉపాధి కల్పనలో వేతనం ఏ రోజున 300 రూపాయల కన్నా తక్కువ ఉండే వీల్లేదు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వాన దేశంలోని ప్రతి పేదకు ప్రగతి ఫలాలు దక్కే విధంగా మా ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుంది. ఇందులో భాగంగా తెచ్చిన బీబీజీరామ్జీ చట్టం అమలుకు శ్రీకారం చుట్టడం ఒక కీలక ఘట్టం. సుసంపన్న గ్రామాల తోడ్పాటు, వీటి ద్వారా ఇంకా వికసిత్ భారత్గా దేశాన్ని రూపుదిద్దడంలో ఇదొక చారిత్రక మలుపు. ఉపాధి హామీని 125 రోజులకు విస్తరించడం సహా గ్రామీణ కార్మికులకు మెరుగైన వేతనాలు లభించేలా మేం చర్యలు చేపట్టామన్నారు. లోగడ వేతనాలు తక్కువగా ఉన్న రాష్ట్రాలకు అత్యధిక పెంపు ద్వారా ప్రయోజనం కల్పించడం, దీనివల్ల ప్రధానంగా నిరుపేదలకు ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈ చారిత్రక వేతన సవరణతో గ్రామీణ జీవనోపాధి బలోపేతం కావడంతో పాటు ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి గ్రామీణ భారతంలో సార్వజనీన వృద్ధిని మరింత వేగపరుస్తుంది అని పేర్కొన్నారు. వేతన సవరణ ప్రకటన ఫలితంగా దేశంలోని అన్ని రాష్ట్ర

0: ప్రాంతాలు కేంద్ర పాలిత ఇంకా వేతన వైవిధ్యం గల ప్రాంతాల్లోనూ పెంపు సాధ్యమవుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యంత ముఖ్యమైన వేతన సవరణలో ఇదొకటిగా నిలుస్తుంది. సవరణ ప్రకటన ముఖ్యాంశాలు. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ఇంకా వేతన వైవిధ్య ప్రాంతాలన్నిట వేతనాలు పెంపు. ముఖ్యంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాలనా విభాగాల పరిధిలో వేతనాలను ప్రస్తుత మధ్యంతర కనీస వేతనం 300 రూపాయల స్థాయికి పెంపు. ఎంజీఎన్ఆర్గా కింద జాతీయ సగటు వేతనం రోజుకు 298 రూపాయల 80 పైసలు కాగా, విబిజీరామ్జీ కింద 327 రూపాయల 40 పైసలకి, అంటే రోజుకు సగటున 28 రూపాయల 60 పైసల వంతున పెరిగింది. దేశవ్యాప్తంగా సగటు పెంపు 10% కన్నా అధికం. ఆ మేరకు విబిజీరామ్జీ కింద గ్రామీణ వేతనాలకు 300 రూపాయల పరిమితి కొత్త జాతీయ ప్రమాణంగా మారింది. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం కింద రోజుకు 300 రూపాయలు తాత్కాలిక కనీస వేతన పరిమితిని ప్రభుత్వం తొలిసారి నిర్దేశించింది. ఈ సవరణ ప్రకటనను ముందు అనేక రాష్ట్రాల్లో వేతనం 300 కన్నా తక్కువగా, అంటే రోజుకు 241 రూపాయలుగా ఉండేది. ఇటువంటి పరిస్థితులు గల ప్రతి రాష్ట్రానికి కొత్త ప్రమాణాన్ని వర్తింపజేసింది. దీనివల్ల గ్రామీణ కార్మికులకు ఆదాయ భద్రత గణనీయంగా మెరుగుపడటం సహా ఇతర ప్రాంతీయ వేతన వ్యత్యాసాలు కూడా సమసిపోతాయి. ఈ కొత్త తాత్కాలిక కనీస వేతన నిర్ణయంతో ముఖ్యంగా 21 రాష్ట్రాలు, ఇంకా పరిపాలనా విభాగాలకు ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది. సవరించిన వేతన స్వరూపం చారిత్రకంగా తక్కువ వేతనం అమలులో గల రాష్ట్రాలకు అధిక ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం జాగ్రత్త వహించింది. తద్వారా సమానత్వం, సమతుల ప్రాంతీయ అభివృద్ధి ప్రోత్సహిస్తుంది. తదనుగుణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో కార్మికులు దాదాపు 24.5% అత్యధిక పెంపు పొందారు. వీటితో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా సహా అనేక ఇతర రాష్ట్రాలకు వేతన పెంపు గణనీయ స్థాయిలో ఉంది. ఇప్పటికే మధ్యంతర కనీస వేతనం కన్నా ఎక్కువ చెల్లిస్తున్న రాష్ట్రాలకు నిర్దేశిత పద్ధతి ప్రాతిపాదికన సవరణ ప్రకటనతో ప్రయోజనం కలుగుతుంది. ఈ మేరకు హర్యానా, గోవా, కేరళ, సిక్కిం ప్రాంత పంచాయతీలు రాష్ట్రాల్లో ప్రకటిత వేతనం రోజుకు 400 రూపాయలు దాటుతుంది. ఇంతకుముందు ఈ స్థాయి వేతనం ఒకే ఒక వేతన ప్రాంతానికి మాత్రమే పరిమితంగా ఉండేది. విబిజీరామ్జీ చట్టం 2025 నిబంధనల ప్రకారం సవరించిన వేతనాలపై ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. గ్రామీణ వేతన చెల్లింపులో చారిత్రక అసమానతలను తగ్గిస్తూ సముచిత వేతన నిర్ధారణకు ఉద్దేశించిన ఈ ప్రకటనతో ఇటీవల కొత్త మధ్యంతర కనీస వేతనం సహా వార్షిక సూచీకరణ సమ్మిళితం అవుతుంది. అర్హత గల ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల హామీ సహిత వేతన ఉపాధినిచ్చే కొత్త చట్టంలోని వినూత్న నిబంధనలకు ఈ సవరణ వేతన నోటిఫికేషన్తో మరింత బలం చేకూరుతుంది. ఉపాధి హామీ విస్తరణతో పాటు వేతనం పెంపుతో గ్రామీణ భారతంలో ఆదాయ వృద్ధి ద్వారా కొనుగోలు శక్తి మెరుగుపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలాగే గ్రామాలకు శాశ్వత ఆస్తుల సృష్టితో పాటు సార్వజనీన సుస్థిర గ్రామీణ అభివృద్ధి దోహదం చేస్తుందని భావిస్తుంది. గరీబ్ కళ్యాణ్, అంత్యోదయ, వికసిత భారత్ 2047 దార్శనికతపై ప్రభుత్వ నిబద్ధతను ఈ కొత్త చట్టం అమలు, వేతన సవరణ ప్రకటన ప్రస్ఫుటం చేస్తున్నాయి. దేశ పురోగమన ఫలాలు ప్రతి గ్రామానికి, గ్రామీణ కుటుంబానికి చేరే విధంగా ఇది భరోసానిస్తుంది. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్.

0: ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి నువ్వే నువ్వే చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిని ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు కోటి.

ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయ ధరల కార్యక్రమంలో ఖేత్ బచావో అభియాన్ రాస్ కరకంబడి కృషి విజ్ఞాన కేంద్రం విభాగ అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. ఈరోజు సాయంత్రం 8:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక నిర్వహణ కె శృతి ప్రియాంక గారు, సాంకేతిక సహకారం ఎస్వి జానకినాథ్ రెడ్డి గారు, వై వేణుగోపాల్ గారు. 8:30 అనంతరం చిత్రకుస్మాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి, 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి, వయలిన్ గాయత్రి విభావరి వ్యాఖ్యానం, మృదంగంపై మాపుడూరు సూర్యప్రసాదరావు ఆకాశవాణి విశాఖపట్నం సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:45 ఆపాత మధురాలు. ఇవి ఈ పూట ప్రసారాలు. రేపటి మా కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 ప్రబోధగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తిగీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం విశేషాలు వింటారు. ఇంకా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు.

8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత కథ 16వ భాగం సత్యాగ్రహి ఆత్మత్యాగం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 10:00 ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:15 12:10 12:40 1:30 ఇంకా 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. రేపు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన చిత్రగీతాల కార్యక్రమం సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం ఇంకా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ఇంకా 7:45 8:40 9:15 ఇంగ్లాండ్లోని ద ఓవల్ మైదానంగ వేదికగా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగనున్న ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక పాల దిగుబడి ఇచ్చే పాడి పశువుల పోషణ గురించి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ లావణ్య గారి ప్రసంగం ఉంటుంది. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 10:45 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ఉంటాయి. ఇవి ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: dance, making its field visits more meaningful and interactive. Chairperson of the Joint Parliamentary Committee on One Nation, One Election, P.P. Chaudhary, today stressed the need for holding simultaneous elections to the Lok Sabha and state legislative assemblies. Addressing a press conference in New Delhi, he said conducting elections together would strengthen governance, reduce disruptions caused by frequent polls and benefit the economy. India and Pakistan today exchanged lists of civil prisoners and fishermen in each other's custody through diplomatic channels in New Delhi and Islamabad. The External Affairs Ministry said in a statement that India has shared lists of 386 civil prisoners and 53 fishermen in its custody who are Pakistani or believed to be Pakistani. Pakistan has shared lists of 52 civil prisoners and 198 fishermen in its custody who are Indian or believed to be Indian. India has consistently called for early release and repatriation of civil prisoners, fishermen, along with their boats, and missing Indian defence personnel from Pakistan's custody. The first batch of pilgrims for the Sri Amarnath Ji Yatra has reached the Bhagwati Nagar base camp in Jammu and is all set to begin the annual pilgrimage tomorrow. All necessary arrangements, including enhanced security and accommodation for pilgrims, have been put in place for the 57-day Yatra scheduled to take place through the Nunwan, Pahalgam and Baltal routes under tight security. Akashwani today unveiled its broadcasting house photo gallery Swar Prerna Vithika at Rang Bhavan Auditorium in Akashwani Bhavan, New Delhi. The photo gallery was inaugurated by Padma Vibhushan flautist Pandit Hariprasad Chaurasia. The gallery features portraits of Bharat Ratna awardees including Vidushi M.S. Subbulakshmi, Ustad Bismillah Khan, Pandit Bhimsen Joshi, Pandit Ravi Shankar, Lata Mangeshkar and Dr. Bhupen Hazarika. During the event, a musical concert was organized in which a flute recital was performed by Pandit Rupa Kulkarni, Chief Executive Officer of Prasar Bharati Gaurav Dwivedi, and Director General of Akashwani and DD News, Rajiv Kumar Jain, were also present at the event. In men's cricket, India will take on England in the first T20 International of the five-match series in Chesterler Street tonight. The match is scheduled to begin at 10 p.m. Indian time. The Shreyas Iyer-led Indian side will look to bounce back from their shocking 2-0 defeat to Ireland in the last series. In FIFA World Cup, England will face Democratic Republic of Congo, Belgium will meet Senegal, and USA will clash with Bosnia and Herzegovina in round of 32 matches tonight. And with that, we end this news bulletin.
1: Come premium. ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरबीएलआई इससे बेहतर कुछ नहीं।
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरबीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
3: आकाशवाणी ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగం కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా 1268 పట్టభద్రులకు డిగ్రీలు, 56 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయంలో కష్టపడినట్లే భవిష్యత్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా విద్యాసంస్థతో అనుబంధాన్ని కొనసాగించాలన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో

0: పట్టభద్రులుగా అడుగుపెడుతున్నారని పేర్కొంటూ సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మారుస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేవలం డిగ్రీ పొందడం ద్వారా జ్ఞాన సముపార్జన ముగియకూడదని, నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. వినూత్న ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి సూచిస్తూ,
1: connected to this institution. Wherever life takes you, you should remain connected to this institution. You are the ambassadors of this university. You are entering a world that is changing at an unprecedented pace. Technological advancements are transforming every sector. In such a rapidly changing world, learning should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technology will be one of your greatest strengths.
0: రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెంలో ముఖ్యమంత్రి ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగానే ప్రతి నెల 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆపన్నులకు పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీల లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తూ వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయల మేర పెన్షన్ల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని, ప్రతి నెల 22,20,000 మందికి 2,712 కోట్ల రూపాయల పెన్షన్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో లాంటి వివిధ పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలోనే తల్లికి వందనం పథకం నిధులను కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ నెలలో ఈ రోజు పింఛన్లు ఇచ్చాం, తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది తల్లులకి తల్లికి వందనం ఇస్తాం. స్త్రీశక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో
0: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట పరిధిలో నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలయ్యాయి. రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంజనీరింగ్లో 182,317 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో 69.63% మంది బాలురు, 71.65% మంది బాలికలు ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.59% మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 90.22% మంది బాలురు, 89.40% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మావిగన్ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా మారనున్నాయని పేర్కొంటూ, ప్రజలు ఏ విధానానికి మద్దతు ఇస్తారో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. ప్రజా తీర్పుకే తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా డిఎస్సీ అంశంలో తమ పార్టీ ఆధారాలతో మాట్లాడిందని, తాము చేసిన ఆరోపణలు తప్పని ప్రభుత్వం భావిస్తే వాటిని ఆధారాలతో ఖండించాలని అన్నారు. వాస్తవాలను ఆధారాలతో చెప్పినప్పుడే ప్రజలు వాటిని నమ్ముతారని, నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నగర వనాలు, 6 ఎకో టూరిజం పార్కులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాల్లో పచ్చదనం పెంచడానికి నగర వనాలు ఉపయోగపడుతున్నాయని, కాలుష్యంతో నిండిపోయిన నగరాలకు ఈ వనాలు ఊపిరినిస్తున్నాయని చెప్పారు. 36 కోట్ల రూపాయలతో నగర వనాలు, ఎకో పార్కులు ఏర్పాటు చేశామన్నారు. నక్షత్ర వనాలు, రాశి వనాల ద్వారా సాంప్రదాయాలు

0: ఒక పెద్ద పీట వేస్తున్నామన్నారు. నగర వనాలు రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న పచ్చని వారసత్వమని, ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
1: ప్రస్తుతం నెలకొన్న ర్యాపిడ్ అర్బనైజేషన్ ను దృష్టిలో పెట్టుకుని అర్బన్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కావచ్చు, క్వాలిటీ ఎయిర్ మరియు సస్టైనబుల్ ఎకో టూరిజం ప్రోత్సాహానికి ఈ నగర వనాలు చాలా దోహదపడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నగర వనాలను దాదాపు 36 కోట్ల వ్యయంతో నగర వన యోజన మరియు స్థానిక నిధుల ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే బర్డ్ హ్యాబిటేట్స్, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్, యోగా సెంటర్స్, ఓపెన్ జిమ్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ పార్కుల్లో ప్రత్యేకత.
0: నరసాపురం నుంచి ప్రత్యేక రైలుగా నడుస్తున్న నరసాపురం అరుణాచలం తిరువన్నామలై ఎక్స్ప్రెస్ పూర్తి స్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మారింది. ఈ రైలు తొలి రెగ్యులర్ సర్వీస్ను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో లాంఛనంగా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఏడాది జూలై 9న ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు తిరువన్నామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించామని, దానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో రెగ్యులర్ సర్వీస్గా మార్చడానికి అధికారుల నుండి ఆమోదం లభించిందని అన్నారు. రెగ్యులర్ సర్వీస్గా మారడంతో ఇకపై అదనపు ఛార్జీలు, రైలు ఆలస్యం, ఆకస్మిక రద్దు వంటి సమస్యలు ఉండవన్నారు. వైద్య వృత్తి కేవలం ఉపాధి కోసం కాకుండా మానవ సేవకు అంకితమైన అత్యున్నత వృత్తి అని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. భారతదేశపు ప్రముఖ వైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ కుమార్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీసీ రాయ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన 10 మంది ప్రముఖ వైద్యులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

0: कायम कर्तुं च समर्थं भवेत।
1: इस बदलते सिक्योरिटी एनवायरनमेंट की चुनौतियों का सामना करने के लिए हमें सेना के मॉडर्नाइजेशन को नए उत्साह और दृढ़ संकल्प के साथ आगे बढ़ाना होगा। हमारा उद्देश्य एक ऐसी टेक्नोलॉजी इनेबल्ड फ्यूचर रेडी आर्मी का निर्माण करना है जो हर तरीके से मल्टी डोमेन में ऑपरेट करने के लिए सक्षम हो।
0: दिल्ल्यां वसंतकुंज क्षेत्रस्य नेल्सन मण्डेला मार्गेण सह द्वारिकादूत मार्गं संयोजयन् दिल्ली नगरे 48,100 AE राष्ट्रिय राजमार्गस्य कृते षड्मार्गीय सुरंगस्य निर्माणाय अद्य सर्वकारेण अनुमतिः प्रदत्ता। अद्य राष्ट्रिय राजधान्यां वार्ताहरान् संबोधयन् सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः अवदत् यत् उत्तरप्रदेशे राष्ट्रिय राजमार्गस्य 34 इत्यस्य 17.7 किलोमीटर सुदीर्घस्य कानपुर कवराई खण्डस्य चतुर्मार्गीय अभिगम नियंत्रित मार्गस्य निर्माणमपि सर्वकारेण अनुमोदितमस्ति। यत्र संरचनाः षड्मार्गाणि यावत् सुलभतया विस्तारयितुं परिकल्पनाः सन्ति।
2: कई सारे पीछे प्रयास किए गए थे, फाइनली आज जो प्रयास अप्रूव हुआ है वो है 6 लेन द्वारका टनल, ये 6,970 करोड़ रुपीज की है। और दूसरा उत्तर प्रदेश में कानपुर को भोपाल से जोड़ने वाला लाइन, उसमें कानपुर से काबराई के बीच में 4 लेन एक्सेस कंट्रोल हाईवे 7,145 करोड़, और उसके आगे वाले सेक्शन का भी उसमें बहुत सारा इम्प्रूवमेंट है, एक्सेस कंट्रोल करना, उसकी वाइडनिंग इम्प्रूवमेंट, वो सब भी उसमें इंक्लूडेड है।
0: भारतीय ऋतु विभाग अवदत् यत् आगामि दिनेषु दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब इत्येतेषु प्रदेशेषु दक्षिण पश्चिम प्रावृत कालः अग्रे गमिष्यति। आगामि दिनद्वयोः उत्तर प्रदेशे बिहारे उत्तराखंडे ओडिशा प्रदेशे विदर्भ क्षेत्रे च प्रचंडतः अतिवृष्टेः ऋतु विभागेन नारंगवर्णीया पूर्व संचेतना प्रसारिता। फीफा विश्वकप क्रीडायां मेक्सिको देशः अद्य प्रातः मेक्सिको सिटी क्रीडांगणे राउंड ऑफ 32 क्रीडायां एक्वाडोर देशं 2-0 पराजित्य राउंड ऑफ 16 इत्यस्मिन् प्रविष्टवान्। नॉर्वे देशः अपि टेक्सास नगरे आइवरी कोस्ट देशं 2-1 पराजित्य 16 चरणे प्रविष्टवान्। इति वार्ताः।
3: आकाशवाणी तिरुपति केंद्रम 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. ముందుగా కొన్ని ప్రకటనలు.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
5: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
8: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
5: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఇప్పుడు వినండి అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు.

అన్నమయ్య మధుర కవితాగానం. ప్రకృతి దేవత చిద్విలాసమును చూసి ఆనంద పరవశుడైన ప్రాక్తన మానవుడు చిందులు త్రుక్కుతూ పాడిన పాటి మానవలోక కవిత్వ ఆవిర్భావానికి నాంది. అది అవ్యక్త మధురమైన ఆటపాట. రాగలయాత్మకమైన ఆ సుందర కళా జగత్తులు వెలిగించిన మణిదీపాలే పదకవితా పితామకుని తొలి గీతాలు. ఆ దేశి కవితలు తెలుగు ఉద్యానాల విరిసిన సిరిమల్లెలు.

ఆ మధుర కవితలు వాగ్దేవి తరహాస చంద్రికలు. అవి అలమేలు మంగ కరకంకణ నిక్వాణములు, అవి వెంకటపతి చరణ మంజీర నినాదములు, కొండలరాయిని కొలువుకు సాగే భక్తజన బృందాలు. వారి తలలపై మూటలున్న, వారి తలపులలో గుడి కట్టుకొన్నది తిరుమల దేవుడే. సతులతో సుతులతో బంధుజన పరివారాలతో కొండలెక్కి వారి గుండె లోతులలో ప్రతిధ్వనించేది

0: అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారి దర్శనం.
1: అలమేలు మంగను ఉరమంగిడుకొన్న దేవుడు సందడి సొమ్ములతో సాకారమై నిలిచాడు. అన్నమయ్య తన కులదైవాన్ని, తన దక్తి తీర్చే కాలమేఘాన్ని, తన ప్రాణబంధువులు ఆనందాశ్రువులతో అభిషేకించాడు.

వెంకటేశ్వరుని కటివరద హస్తాలలో ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించే తారక బ్రహ్మ, వేదాలలో సారా, శాస్త్రాలలో పరమార్థము.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు.
2: శ్రీరామచంద్రుని దర్శనమైనది ఇక రామబంటు ఆంజనేయుల వారు.
3: హనుమంతుడు ఉదయాస్తగిరులపై పాదాలు మోపి సూర్యుని వద్ద సకల శాస్త్రాలు చదివినవాడు. రావణుడు రామబాణంతో నేలకూలిన ఆ దశకంఠుని తేజస్సును ఈ రామభక్తుడు ముందే హరించాడు. పవనపుత్రుడు శ్రీ వెంకటపతి పాద సరోరుగ పాలకుడు.

0: అన్నమయ్య సంకీర్తన లహరి.
1: శరణాగతి ధర్మాన్ని అవలంబించి వెంకటపతిని తన అంతరంగాన నిలిపి వేదార్థాలను సంకీర్తన లహరిలో పొరలించిన తెలుగు ఆళువారు అన్నమయ్య, అప్పని వరప్రసాది.

మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:04 దాటి 35 సెకండ్లుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి T20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి

0: అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త్ భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలీతో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం

0: ప్రతి సంవత్సరం జనవరి 1న జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి

0: ఈనాటి ఈ కార్యక్రమంలో ఖేత్ బచావో అభియాన్ రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం విభాగ అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: రైతు మిత్రులకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతుల సంక్షేమానికై ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఈ కార్యక్రమం గురించి మరింత అవగాహన కల్పించేందుకు మనతో పాటు కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం
1: సార్. ముందుగా ఈ ఖేత్ బచావో అభియాన్, ఈ సేవ్ ద ఫార్మ్ క్యాంపెయిన్ అంటారు కదా, అసలు ఇదేంటో మన శ్రోత వివరించగలుగుతారా?
2: రైతు సోదరులకు నమస్కారం. ఖేత్ బచావో అభియాన్ అనేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు దేశంలోని అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు ఈ ఆరోగ్యకరమైనటువంటి నేల, సుస్థిర వ్యవసాయం, రైతు

0: శ్రేయస్సు అనే ఒక లక్ష్యంతో చేపట్టినటువంటి కార్యక్రమం. ముఖ్యంగా భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయం కోసం మనము రైతులకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనకు తెలుసు, నేల ఆరోగ్యంగా ఉంటేనే దాంట్లో పండేటువంటి పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది, అది తినే మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని మంచి ఆరోగ్యకరమైనటువంటి నేలని సంరక్షించే దానికోసము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తద్వారా రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, సమతుల ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి రైతులకి అవగాహన కల్పించడం, మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పోషకాల నిర్వహణ ఎలా చేపట్టాలో తెలియపరచడం ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్, సేవ్ ది ఫార్మ్ క్యాంపెయిన్ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం.
1: సార్, మరి ఈ అభియాన్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?
0: సార్, ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు నేల ఆరోగ్య పరిరక్షణ విషయానికి వస్తే ఇంకా కొద్దిగా విపులంగా చూసినట్లయితే మన దేశంలో ఎక్కువగా ఎరువులు వాడేటువంటి జిల్లాలని కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా డై అమ్మోనియం ఫాస్ఫేట్ డిఏపి వినియోగం అత్యధికంగా ఉన్నటువంటి 100 జిల్లాల్లో ఈ కార్యక్రమం ఎక్కువ ఫోకస్ పెట్టి రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశం ఉంది. మన రాష్ట్రంలో చూసినట్టయితే నంద్యాల మరియు గుంటూరు జిల్లాలు డిఏపి అధికంగా వాడేటువంటి 100 జిల్లాల్లో ఉన్నాయి. అదేవిధంగా 150 జిల్లాలను కనుక తీసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా కూడా ఉంది. అందుకోసమని ఈ జిల్లాల్లో మరీ ఎక్కువగా మనము ఫోకస్ పెట్టి మట్టి ఆరోగ్య నిర్వహణ, స్థిరమైనటువంటి వ్యవసాయాన్ని రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నేల పరీక్ష చేయడం, పంట వేసే ముందు రైతులకి భూసార పరీక్ష మీద మరింతగా అవగాహన కల్పించి ఖచ్చితంగా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడేటట్లు చేయడం. మనం చూసినట్లయితే నత్రజని, భాస్వరం, పొటాషియం మనకి సిఫారసు చేసిన మోతాదు 2.7, 1.3, 1గా ఉన్నట్లయితే హెచ్చు తగ్గులుగా ఉన్నాయి. ఒక పోషకాన్ని ఎక్కువగా వాడడం, మరొక పోషకాన్ని తక్కువగా వాడడం, అందువల్ల మనకి దిగుబడిలో వ్యత్యాసం రావడం, పోషకాల లోపాలు రావడం గమనిస్తూ ఉన్నాం. అందువల్ల సమతుల ఎరువుల యాజమాన్యాన్ని మనము ఇక్కడ రైతులకి అవగాహన కల్పించడం అనేది ప్రముఖమైనటువంటి ఉద్దేశం. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రీయ వ్యవసాయం వైపు రైతుల్ని మొగ్గు చూపేటట్లు చేయడం, ఎందుకంటే మనం చూసినట్లయితే విచ్చలవిడిగా రసాయనాలు వాడడం వలన మనం విపరీతమైనటువంటి అనారోగ్యాలకు గురి కావడం, నేల సారం తగ్గిపోవడం, దిగుబడులు క్రమేపీ తగ్గిపోవడం మనం గమనిస్తున్నాము. దాన్ని అధిగమించడానికి రైతులకి ప్రదక్షిణా క్షేత్రాల ద్వారా, శిక్షణా కార్యక్రమాల ద్వారా క్రమేపీ సహజ మరియు సేంద్రీయ వ్యవసాయం వైపు మరల్చేటట్టు కూడా చేయడం ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా పంట వ్యర్థాలని మనం ఎరువుగా మార్చేటువంటిది పద్ధతులు కూడా రైతులకు తెలియచేయడం. మనం చూసినట్లయితే పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా పంట కోసిన తర్వాత కాల్ చేస్తుంటారు, దానివల్ల పర్యావరణ కాలుష్యం అవి కూడా ఉన్నాయి. మన దగ్గర కూడా అక్కడక్కడ ఈ చెరుకు పంటగా కోత కోసిన తర్వాత తగలబెట్టేటువంటి పరిస్థితి ఉంది. సో అటువంటి వాటి మీద అవగాహన కల్పించి కాల్చకుండా దాన్ని ఎరువుగా మనం చేసినట్లయితే బాగా నేల సారం పెరిగేదానికి అవకాశం ఉంటుందనే దాని మీద కూడా అవగాహన కల్పించడం. అదేవిధంగా విత్తనాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు, అదేవిధంగా ఎరువులు, పురుగు మందులను నకిలీలు లేకుండా గుర్తించి ఎలా గుర్తించాలి, ఏమిటి, ఎటువంటి రకాల విత్తనాలు ఉన్నాయి, వాటి మీద అంతా అవగాహన కల్పించడం చేస్తాము. అదేవిధంగా నేల మరియు నీటి సంరక్షణ, మనకు తెలుసు నేల బాగుండాలి, అదేవిధంగా నీటిని పొదుపుగా వాడాలి. అందుకోసమని మనము ఈ యొక్క మైక్రో ఇరిగేషన్ మరింతగా ప్రోత్సహించి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు వచ్చేటట్టు చేయడం, ఆ విధంగా కూడా రైతులని ప్రోత్సహించడానికి ఈ యొక్క అభియాన్లో ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి, ముఖ్యంగా రైతుల కోసం అమలు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరింతగా మనం చూసినట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు, ఇటువంటి కార్యక్రమాలు, అన్నదాత సుఖీభవ, ఇటువంటి కార్యక్రమాలను కూడా రైతులకి తీసుకెళ్లి మరింత అవగాహన కల్పించేది కూడా ప్రధాన ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా, ఇటువంటి కార్యక్రమాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, నమో డ్రోన్ దీది, ఇటువంటి కార్యక్రమాలు కూడా రైతులకు వివరించి ఆ స్కీముల్ని రైతులు ఉపయోగించేటట్లు చేయడం కూడా ఈ కార్యక్రమంలో చేయడం జరుగుతూ ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఖేత్ బచావ్ అభియాన్ వల్ల రైతులకు ముఖ్యంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి?
0: ముఖ్యంగా రైతులతో మనము చర్చా కార్యక్రమాలు చేపడతాం, శిక్షణా కార్యక్రమాలు చేపడతాం, అక్కడక్కడ అవసరమైతే మెథడ్ డెమాన్స్ట్రేషన్స్, సపోజ్ విత్తన శుద్ధి ఎలా చేయాలి, విత్తన గుళికలు ఎలా తయారు చేయాలి, ఘనజీవామృతం ఎలా తయారు చేయాలి, ద్రవజీవామృతం ఎలా చేయాలి, ప్రకృతి వ్యవసాయంలో వాడేటువంటి కషాయాలు, నేమాస్త్రం కానీ, అగ్నియాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇటువంటి కషాయాలు ఎలా తయారు చేయాలి, వాటిని కూడా మనము ప్రదక్షిణా క్షేత్రాల ద్వారా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా జీవన ఎరువులు, జీవన ఎరువులు మనం ఎలా వాడాలి, జీవన ఎరువులు ఎక్కడ దొరుకుతాయి, ఇటువంటి వాటి మీద

0: అవగాహన కల్పిస్తాము. మట్టి నమూనాలు ఎలా సేకరించాలి, ఏ విధంగా చేయాలి, సేకరించిన తర్వాత ఏమేమి డీటెయిల్స్ రాయాలి పేపర్ మీద, ఇవన్నీ కూడా రైతులకు వివరించడం జరుగుతుంది. సాయిల్ హెల్త్ కార్డు గురించి వాళ్ళకి చూపించి, కార్డు ఏ విధంగా ఉంటుందో చూపించి, దాంట్లో ఎటువంటి డీటెయిల్స్ ఉంటాయో వివరించి, దానికి అనుగుణంగా ఎలా ఎరువులు వాడాలి అనేది కూడా రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది. రైతులతో కిసాన్ గోష్ఠీలు కూడా నిర్వహించడం జరుగుతుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఖేత్ బచావ్ అభియాన్లో ముఖ్యంగా ఎవరెవరు భాగస్వామ్యులు అంటారు?
0: కృషి విజ్ఞాన కేంద్రము ఒక టీమ్గా ఉంటుంది. ఈ

0: ఏర్పడి మనము గ్రామాల్లోకి వెళ్ళి కనీసం ఒక రోజుకి 200 మంది రైతులను కలిసి వాళ్ళకి ఈ అభియాన్ గురించి వివరించి, ఈ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా వివరించి, రైతుల్ని ఈ యొక్క సమతుల ఎరువుల యాజమాన్యం మీద, అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు వీటి మీద అవగాహన కల్పించడం జరుగుతుంది.
1: సార్, మరి ఇప్పటి వరకు మీరు ఈ ఖేత్ బచావ్ అభియాన్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుంటారు, దానికి స్పందన ఎలా ఉంది?
0: మనకి రైతుల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. మనం వెళ్ళినప్పుడు చూసినట్లయితే సుమారు 200 మందిని ఒక రోజులో కలవడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు కూడా మన రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో సహజ వ్యవసాయ రైతు సదస్సును నిర్వహించడం జరిగింది. సుమారు 300 మందికి పైగా రైతులు తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల నుంచి విచ్చేయడం జరిగింది. వారికి మనము ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్ యొక్క ఉద్దేశాలు వివరించి, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి తెలియజేసి, వారిని ఈ యొక్క ఎరువుల్ని వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలనేది ప్రధాన ఉద్దేశం. మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద సబ్సిడీ రూపంలో సుమారు 2,00,000 కోట్ల వరకు ఖర్చు పెడతా ఉంది. అందుకోసమని ఈ యొక్క ఖర్చును తగ్గించాలంటే మనము మితిమీరి వాడకుండా, ఎరువుల్ని వాడొద్దని చెప్పడం లేదు, కానీ సిఫారసు మేరకు వాడుతూ వీలైనంత వరకు మనము రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులు, అదేవిధంగా పిఎండిఎస్ కిట్సు, జీవన ఎరువులు, పొలంలో దొరికే వ్యర్థాలను కంపోస్ట్గా చేసుకొని వాడడం, ఇటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు కనుక పాటించినట్లయితే రసాయనిక ఎరువుల మీద పెట్టేటువంటి ఖర్చును గణనీయంగా మనం తగ్గించి నాణ్యమైనటువంటి ఉత్పత్తులను కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఖేత్ బచావ్ అభియాన్ యొక్క ఇతర ప్రాధాన్యతల గురించి కూడా తెలియజేస్తారు మన శ్రోతలకి.
0: ముఖ్యంగా మనకి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి సూచన మేరకు మనము ఈ యొక్క ఖేత్ బచావ్ అభియాన్ కార్యక్రమాన్ని చేస్తూ, ఆయన ప్రకృతి వ్యవసాయం మీద రైతులకి చెప్తున్నారు. మన కీ బాత్లో కూడా గౌరవ ప్రధానమంత్రి గారు విన్నవించారు, ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్తున్నారు. ఆయన ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో కూడా ప్రజలను ఉద్దేశించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళండి, ఎరువుల వినియోగాన్ని తగ్గించండి, అదేవిధంగా వంట నూనె వినియోగాన్ని కూడా తగ్గించమని చెప్పి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉండి మంచి జీవనశైలి కలిగి ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందుకోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా మనము ఈ యొక్క ఇంతకుముందు చెప్పినట్లుగా కిసాన్ క్రెడిట్ కార్డు, వ్యవసాయ రుణాల కోసం రైతులు తక్కువ వడ్డీతో రుణం అందించేందుకు ఈ యొక్క మన కేంద్ర ప్రభుత్వము కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఇస్తూ ఉంది. దాని ద్వారా మనము లోన్లు తీసుకోవచ్చు రైతులు. ఇందువల్ల మనకి 7% మాత్రమే వడ్డీ వస్తుంది. మనం సకాలంలో రైతులు కనుక కట్టుకున్నట్లయితే 4% వడ్డీ కూడా తగ్గించే అవకాశం ఉంది. సో తక్కువ వడ్డీతో మనం కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగించి రుణ సౌకర్యం పొందేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి భారత వాతావరణ సంస్థ చెప్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని. ఎల్నినో ప్రభావం కారణంగా మనము సాధారణ వర్షపాతంలో 10% వరకు లోటు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ పరిశోధన సంస్థ తెలియజేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలో ఎక్కడైతే వర్షాధార ప్రాంతాలు ఉంటాయో అక్కడ మనము ఈ కంటింజెన్సీ క్రాప్ ప్లాన్, అంటే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కూడా మనము రైతులకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులు గురించి కూడా, అవసరమైతే ఎక్కడైనా కందకాలు తవ్వుకోవడము, ఫామ్ పాండ్స్ గురించి తెలియజేయడము, వాటికి వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా ఏమైనా సబ్సిడీలు ఉంటే వాటిని రైతులకి తెలియజేయడము, ఇటువంటి ఈ కార్యక్రమాల గురించి కూడా రైతులకి వివరించడం జరుగుతూ ఉంది.
1: సార్, మరి ప్రత్యేకంగా మీ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ అభియాన్లో భాగంగా ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారు?
0: నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతిరోజు కూడా కృషి విజ్ఞాన కేంద్రం ఒక బృందంతో కూడినటువంటి వాళ్ళు ఈ చిత్తూరు మరి తిరుపతి జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొత్తం మీద మనం దేశం మొత్తంలో చూసినట్లయితే 1657 బృందాలు తయారు చేయడం జరిగింది. సుమారు 75,000 గ్రామాల్లో 1,00,000,000 రైతులకు ఈ యొక్క అభియాన కార్యక్రమం రీచ్ అవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సుమారు 70,000 ప్రదక్షిణా క్షేత్రాలు కూడా నిర్వహించాలనేది ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్ యొక్క కార్యక్రమం. దీంట్లో రైతులనే కాకుండా స్వయం సహాయక సభ్యుల్ని, అదేవిధంగా ఇన్పుట్ డీలర్స్ని, దేశీయ ప్రోగ్రాంలో ఉండేటువంటి ఇన్పుట్ డీలర్స్ని, ప్రజాప్రతినిధుల్ని, వీళ్ళందరినీ కూడా మనము కలిసి ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్ గురించి వివరించడం జరుగుతుంది. మా రాస్ కృషి విజ్ఞాన కేంద్రం గురించి చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఈ తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో మేము మా శాస్త్రవేత్తతో పాటు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి శాస్త్రవేత్త, అదేవిధంగా వ్యవసాయ శాఖ నుంచి అధికారులు, ఆత్మ నుంచి అధికారులు, ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి

0: విఏఏలు, విహెచ్ఏలు, విఎస్ఏలు వీళ్ళంతా కూడా ఒక బృందంగా ఏర్పడి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రెండు జిల్లాల్లో కూడా చేస్తున్నాం. ఇప్పటివరకు సుమారు 2000 మందికి పైగా రైతుల్ని కలిసి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించడం జరిగింది.
1: సార్, సాధారణంగా మనం రైతులు గమనిస్తుంటాం ఒకే రకమైన పంటలు వేస్తుంటారు, మరి పంటల మార్పిడి వల్ల ఈ భూసారాన్ని కాపాడుకోవడం అలాగే ఈ ఖేత్ బచావ్ అభియాన్లో ఎంతవరకు ఉపయోగపడుతుందంట?
0: సార్, ఖచ్చితంగా మనము ఒకే పంట రిపీటెడ్గా ఒకే పొలంలో వేసినప్పుడు మనకి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా పురుగులు తెగుళ్ళ సమస్య కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దాన్ని అధిగమించాలంటే మనము పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. వరి వేసిన తర్వాత ఒక లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంట, వేరుశెనగ కానీ ఇంకా ఇతర పంటలు, లెగ్యూమ్ జాతికి పంటలు, ఈ పల్స్ క్రాప్స్ కానీ అంటే పప్పుధాన్య పంటలు కానీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేసినప్పుడు మనకి పురుగులు తెగుళ్ళ ఉధృతి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎరువుల వినియోగాన్ని కూడా మనము బ్యాలెన్స్డ్గా అంటే సమతులంగా వాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు లెగ్యూమ్ జాతి పంటలు వేసినప్పుడు నత్రజని స్థిరీకరణ జరుగుతుంది భూమిలో, అది మళ్ళీ తిరిగి మనం వరి పైరు వేసినప్పుడు దానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు పంట మార్పిడి చేయాలి, వీలైతే బహుళ పంటల సాగు కూడా చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో మనం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎల్నినో అంటున్నాము. ఇంకా మనకి ఋతుపవనాలు వల్ల సంభవించేటువంటి వర్షాలు ఇంకా పడలేదు. అటువంటి పరిస్థితుల్లో మనం 2 లేక 3 పంటలు వేసినప్పుడు మనకి ఏదన్నా ఒక పంట నష్టపోయినా దిగుబడి తగ్గినా ఇంకో పంటలో మనకి దిగుబడి వచ్చి రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంటలతో పాటు మనం సమగ్ర వ్యవసాయ విధానాలు అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, వాటితో పాటు మనం పశువులు పెంచుకోవడము, కోళ్ళు పెంచుకోవడము ఈ విధంగా చేసినట్లయితే మనము ఒక ఎంటర్ప్రైజ్లో ఒక ఆదాయం తగ్గిన ఇంకొక ఎంటర్ప్రైజ్లో మనకి ఆదాయం వచ్చి రైతు నిలకడగా ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఖేత్ బచావ్ అభియాన్లో భాగంగా మన నేలను సంరక్షించుకోవాలంటే ఈ భూగర్భ జలాల నిర్వహణ కూడా చాలా ముఖ్యం. మరి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: సార్, మనకి పడిన వర్షాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మనకు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి దానికోసము ఉండేటువంటి చెరువుల్ని శుభ్రం చేసుకోవడం, పిచ్చి మొక్కలు తొలగించుకోవడం, వీలైతే విబీజీ రామ్జీ ద్వారా మనకి చెరువుల్లో ఉండేటువంటి పిచ్చి మొక్కలు తొలగించుకోవడము, అదేవిధంగా పూడికి ఏదన్నా కాలువల్లో పూడికలు తీసుకోవడం, పడిన వర్షము ఎక్కడ పడిన వర్షం అక్కడ ఇంకడానికి, మన పొలంలో పడిన నీళ్లు మన పొలంలోనే ఇంకేటట్లు చేసుకోవడానికి, ముఖ్యంగా మామిడి తోటలు లేకుంటే ఆర్చార్డ్ క్రాప్స్ అంటే పండ్ల తోటలు ఉండేటువంటి వాటిల్లో కందకాలు తోకున్నట్లయితే, ఎందుకంటే వర్షాధార ప్రాంతాల్లో నేల ఏటవాలుగా ఉంటుంది, వర్షం పడినప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని నిలబెట్టాలంటే మనం కందకాలు తోకున్నట్లయితే మన పొలంలో పడిన నీళ్లు మన పొలంలోనే ఇంకి మనకి భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేల ఖాళీగా ఉంచకుండా మనం ఏదో ఒక తొలకరి వర్షాలు పడినప్పుడు మనము ఈ పిఎండిఎస్ కిట్స్ కానీ లేదా లెగ్యూమ్ జాతికి చెందిన పంటలు వేసుకున్నట్లయితే మనకి భూమి కోతకు గురి కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పడిన వర్షము ఇంకేదానికి అవకాశం ఉంటుంది. తేమ తొందరగా ఆరిపోకుండా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ పంటలు వేసిన దానివల్ల భూమి సారం పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేంద్రీయ కార్బనం పెరుగుతుంది కాబట్టి మనకి భూమి సారం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మేము మా రాజ్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా పడమటి ప్రాంతాల్లో నిక్రా ప్రాజెక్టు అంటే వాతావరణ అనుకూలిత వ్యవసాయ పథకం ద్వారా కూడా మనము ఈ యొక్క నేల నీటి సంరక్షణ పనులు చేపట్టడం జరిగింది. ఎండిపోయినటువంటి బోర్వెల్స్ను కూడా వర్షం పడితే ఎలా రీఛార్జ్ చేసుకోవాలో కూడా ఒక కొన్ని మనం డెమాన్స్ట్రేషన్స్ ఏర్పాటు చేసి కొంతమంది రైతులకి ఈ వాన నీటిని బోర్వెల్స్లోకి పంపించి ఎండిపోయిన బోర్వెల్స్ను కూడా మళ్ళీ తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా మామిడి తోటల్లో కందకాలు తోవడం వల్ల కూడా మనం నీళ్ళు నిలగెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని కాలువలను కూడా మనము ఈ పిచ్చి మొక్కలు అంతా తొలగించి దాదాపు సుమారు 15 నుంచి 20 చెరువులు కూడా వాటిల్లో పూడికి తీయడం, పిచ్చి మొక్కలు తొలగించడం వల్ల కూడా ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరిగింది. అంతేకాకుండా మనము ఈ తొలకల వర్షాలు పడినప్పుడు సబ్సాయిలర్ వాడుకున్నట్లయితే అంటే సబ్సాయిలర్ అంటే ఒంటి మడక అంటాం, దాన్ని 1-2 మీటర్లు లేదా 3 మీటర్లకి ఒక చాలు నడుపుకున్నట్లయితే లోపల ఉండేటువంటి భూమి పొర దాదాపు 2 నుంచి 3 అడుగుల వరకు బాగా చీలుతుంది. అందువల్ల పడిన వర్షం బాగా భూమిలో ఇంకేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సబ్సాయిలర్ వల్ల బెట్టని తట్టుకునే గుణం కూడా పైరుకు వస్తుంది, దిగుబడులు కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. ఇవి కూడా మేము డెమాన్స్ట్రేషన్ చేశాము మా దత్తత గ్రామాల్లో. రైతులు కూడా దీని ఈ యొక్క టెక్నాలజీ పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఖేత్ బచావ్ అభియాన్లో ఈ ఎఫ్పిఓల పాత్ర ఏమైనా ఉందా?
0: సార్, మనం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్వయం సహాయక బృందాలని అదేవిధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్

0: ఇచ్చిన వాళ్ళని కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క ఖేత్ బచావో అభియాన్ యొక్క ప్రాముఖ్యత, దానివల్ల ఉపయోగాలు వివరించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఆ బృంద సభ్యులు మరికొంతమంది రైతులకు చేరవేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో.
1: సార్, చివరగా ఇప్పుడు ఖేత్ బచావో అభియాన్లో భాగంగా మీరు రైతులకు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
0: సార్, ముఖ్యంగా మనకి ఇది చాలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫ్లాగ్షిప్ యాక్టివిటీ, అంటే కీలకమైనటువంటి ఒక కార్యక్రమము. ఇది ముఖ్యంగా మనం గమనించినట్లయితే హరిత విప్లవం వచ్చిన తర్వాత అధిక దిగుబడుల కొరకు మనం కొత్త రకాలని సృష్టించడం జరిగింది. ఆ కొత్త రకాలకి ఎక్కువ ఎరువులు వాడడం జరిగింది, ఎందుకంటే ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడులు రావడం జరిగింది కాబట్టి మనం సిఫారసు చేసిన మోతాదుకే ఎరువులు వాడమని చెప్పాం. కానీ రైతులు తెలుసో తెలియకో ఎక్కువ మొత్తంలో వాడడం, లేకుంటే కొన్ని చోట్ల సిఫారసు చేసిన దానికంటే తక్కువ వాడడం, అంటే సమతులంగా ఎరువులు యాజమాన్యం చేపట్టకపోవడం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నాము. అందుకోసమనే ముఖ్యంగా రైతులకి ఎరువుల వినియోగాన్ని తగ్గించడం అనేది ప్రధాన ఉద్దేశం. తద్వారా నేల ఆరోగ్యాన్ని పరీక్షించడం, నేల ఆరోగ్యంగా ఉంటే నేలలో పండేటువంటి పంటలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, దాన్ని తీసుకునే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అందుకోసమని భూసార సంరక్షణ, మట్టి నమూనాలు సేకరించే విధానము, దాని ద్వారా మనం ఎరువులు ఎలా వాడాలో తెలుసుకోవడం, అదేవిధంగా జీవన ఎరువుల ఉపయోగాలు, పచ్చి రొట్టె ఎరువుల ప్రాముఖ్యత, పిఎండిఎస్ కిట్స్ ఎలా వాడాలో తెలియజేయడము, అదేవిధంగా ఈ ఖరీఫ్లో సాగు చేసేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా ప్రస్తుత కాలంలో ఈ పశువులకు సంబంధించి కానీ కోళ్ళకు సంబంధించి కానీ ఎటువంటి యాజమాన్య పద్ధతులు చెప్పాలా, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి అధిక ఉష్ణోగ్రతలకు సంబంధించి మనం పాడి పశువుల్లో కానీ కోళ్ళలో కానీ ఏమైనా వ్యాధులు వస్తే వాటిని ఎలా నివారించాలి, ఇటువంటి పద్ధతులు కూడా మనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పంట బీమా కానీ, నమో డ్రోన్ దీదీ కానీ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కానీ, వీటన్నిటి గురించి కూడా మనం అవగాహన కల్పించడం, అదేవిధంగా పాడి పశువులకు కావాల్సినటువంటి కొత్త పశుగ్రాసాలు ఏమంటే పశుగ్రాస రకాల గురించి అవగాహన కల్పించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో మనం రైతులకు వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అభియాన్ కార్యక్రమంలో రైతులంతా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల గురించి తెలుసుకొని వాళ్ళు పంట పొలాల్లో ఈ యొక్క చెప్పినటువంటి విషయాల్ని ఆచరించి అధిక దిగుబడులు పొంది నికరాదాయాన్ని పొందుతారని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమం ద్వారా.
1: ధన్యవాదాలు సార్. భూమి ఆరోగ్యంగా ఉంటేనే రైతు ఆరోగ్యంగా ఉంటాడు, రైతు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, తదనుగుణంగా మన దేశం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అనే భావనను ఈ ఖేత్ బచావో అభియాన్ స్పష్టం చేస్తుంది. ఈ విషయంపై మీరు చాలా చక్కని అవగాహన కల్పించారు సార్, మన రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేత్ బచావో అభియాన్ రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం విభాగ అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: జానపద గీతం విన్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శనివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: ఇప్పుడు మరొక జానపద గీతం విందాం.

0: పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలువోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు. వీరు ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు.
2: నమస్కారం సార్.
1: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
2: మంచి సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో భాగంగా ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0 to 18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్, పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్, నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాల లోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్, అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
1: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
2: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనము దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మరి ప్రధానంగా ఈ ఆర్బీఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
2: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి D వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ D వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ D వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ D వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బీఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
1: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
2: యాక్చువల్లీ ఆర్బీఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా

0: ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్నటువంటి 0 నుంచి 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
1: ఆర్బీఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి. అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
0: ఆర్బీఎస్కేలో ప్రధానంగా 2 వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి MHT, అంటే మొబైల్ హెల్త్ టీమ్. దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి, అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్, ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM, అలాగే ఒక ఫార్మసిస్టు, ఈ 4 కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ MHC టీమ్సు మరియు డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బీఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక DIC మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
1: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు, అంటే 18 సంవత్సరాల పిల్లల వరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
0: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది PSC కానీ CSC కానీ లేకపోతే పల్లె దవాఖాన కానీ ఎక్కడైతే జన్మించిందో, దాన్ని 0 వయసు 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి PSC మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే ఆర్బీఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. రెండవ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ, లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్లో PSCలో CSCలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ to 6 వీక్స్ వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే ఆర్బీఎస్కే స్టాఫ్కు ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి, అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లబ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి 48 అవర్స్ నుంచి 6 వీక్ ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని HBNC అంటాం, హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ దాదాపు 6 విజిట్స్ ఉంటాయి. ఆశా కార్యకర్త 6 విజిట్స్ చేస్తుంది ఆ పిల్లవాడింటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడింటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ HBNC కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్సు, ఆరోగ్య జాగ్రత్తలు ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th విజిట్ వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది రెండవ దశ. రెండవ దశ దాటుకున్న తర్వాత మూడవ దశలో 6 వీక్స్ టు 6 ఇయర్స్. సో 6 వీక్స్ టు 6 ఇయర్స్ అంగన్వాడీ

0: ఇండస్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బీఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
1: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
0: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు ఆర్బీఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ
0: రైట్? ఆర్బీఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, ఆర్బీఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీమ్ ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారీ ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడీకి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4 డేస్తో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 to 6 ఇయర్స్ పిల్లలకి ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండో విజిట్ వచ్చేసి జూలై టు మార్చ్ అంగన్వాడీస్ రెండో విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4 డేస్లో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుడిని కానీ బాలికని కానీ డిఏసీకి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సికి కానీ సిఎస్సికి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమైన కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 సార్లు విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు స్కూలు 1 సారి వెళ్ళడానికి, లేకపోతే ఇది రొటీన్లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 సారి విజిట్ చేస్తారనడానికి, ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయమున్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
1: క్రీడా విశేషాలు విశ్వసనీయమైన వార్తా ప్రసారం
2: కార్లో ఉన్నా రైల్లో ఉన్నా వంటింట్లో ఉన్నా పొలంలో ఉన్నా వెన్నెల్లో ఆరుబయట ఉన్నా ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
3: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
2: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
3: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
2: వేరే మార్గాల కోసం వెతకండి,
3: ఆకాశవాణినే సంప్రదించండి.
2: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: వివరాలకు ఫోన్స్ 0402321516323215164. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
4: ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక.
5: ఈరోజు అనంతపురం జ్ఞానసీమలో నెలకొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, రాష్ట్ర మానవ వనరులు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ శంకరాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
6: ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, I extend a warm welcome to the Honorable President of India and visitor of the university, Srimati Draupadi Murmu. It is a historic occasion as the Honorable President is gracing this occasion. By virtue of the authority vested in me as Chancellor of the Central University of Andhra Pradesh, I declare the first convention of the university open.
5: కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి స్వాగతోపన్యాసం చేస్తూ,
7: ద మోస్ట్ రివర్డ్ అండ్ డిస్టింగ్విష్డ్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ముజీ, ఎస్టీమ్డ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ జీ, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ పయ్యావలు కేశవ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఆర్టీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఎస్టీమ్డ్ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్స్, ఎలక్టెడ్ రీప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్ అండ్ ఫైనాన్స్ కమిటీ, రిజిస్టర్ స్టాఫ్ హెడ్స్, డీన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇన్వైటెడ్ డిగ్నిటరీస్, గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, ప్రౌడ్ పేరెంట్స్, మీడియా ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు ద ఫస్ట్ కన్వోకేషన్ ఆఫ్ ద సియుఏపీ. ఐ ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ముజీ.

0: for nature are not only lofty moral ideas, they are also the foundation of historic development.
1: చివరిగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్బి కివడే గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
2: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు, చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అన్నయ్య చిత్రం కోసం హరిహరన్ సుజాత ఆలపించిన వేటూరి గీతం, సంగీతం అందించినవారు మణిశర్మ.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: చిత్రకుస్మాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆయుధం చిత్రం కోసం కుమార్ సను రష్మి పాడిన చిన్ని చరణ్ గీతం. సంగీతం అందించిన వారు వందే మాతరం శ్రీనివాస్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: చిత్రకుస్మాలు చిత్రగీతలు విన్నారు శ్రోతలు. రేపు ఉదయం 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత కథ 16వ భాగం ప్రసారమవుతుంది. సత్యాగ్రహి ఆత్మత్యాగం ఈ అంశం గురించి ప్రసారమవుతుంది. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. రేపు ఉదయం 9 గంటలకు హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మరి

శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0877-224-6605, మరొక నంబర్ 0877-224-6606. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 8:29 దాకి 12 సెకండ్లకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీలను, విశేష ప్రతిభ కనపరిచిన వారికి స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విశ్వవిద్యాలయం అద్భుతమైన విద్యా కేంద్రంగా ఎదుగుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్టపతి, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: You are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the inner talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty,
0: డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియా ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీలు పారదర్శకంగా లబ్దిదారులకు చేరుతున్నాయని వివరించారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్తో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో

0: 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవైన రహదారి సొరంగం ప్రాజెక్టును 6,969 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో అభివృద్ది చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: NDA 3 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 2,60,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 3,70,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 1,50,000 करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़, फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी, शिपिंग के रिफॉर्म्स मिला के 1,50,000 करोड़ करीब.
0: క్షయవ్యాధి నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కార్యక్రమం, డెంగ్యూ నియంత్రణ సన్నద్దతపై ఆయన ఈరోజు ఢిల్లీ ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరువయ్యేలా అందరికీ అర్థమయ్యే భాషలో అందించాలని మంత్రి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను వివరిస్తూ, టీబీని ముందుగానే గుర్తించేందుకు, కేసుల గుర్తింపు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని కృత్రిమ మేధ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రాలకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 2025 కింద సవరించిన వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రామికుల వేతనాలు పెరిగాయి. ఈ పథకం కింద రోజుకు కనీస ప్రాథమిక వేతనంగా 300 రూపాయలను ప్రవేశపెట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇకపై ఏ రాష్ట్ర వేతనం కూడా రోజుకు 300 రూపాయల కంటే తక్కువగా ఉండదని స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA కింద జాతీయ సగటు వేతనం రోజుకు 298 రూపాయలు ఉండగా, వీబీజీరామ్జీ పథకం కింద అది 327 రూపాయలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేతనాల పెంపు గణనీయంగా పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకంపై విలేకరులతో మాట్లాడుతూ,
2: कल मनरेगा का समापन हो गया और मनरेगा से बहुत बेहतर योजना जिसमें 100 दिन नहीं 125 दिन का रोजगार मांगने पर मजदूर बहनों और भाइयों को दिया जाएगा. विकसित भारत जी राम जी योजना आज से लागू हो गई. अकेले केंद्र सरकार ने 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत जी राम जी योजना के लिए रखी है. इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गाँव को बनाने में सहायक सिद्ध होगी.
0: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో ఈరోజు ఆయన న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్టు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్టు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్ధం చేసినట్టు కమిటీ హోంమంత్రికి వివరించింది. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ చెస్టర్ లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండవ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, మూడవ మ్యాచ్ జులై 7న నాటింగ్హామ్లో జరగనుంది. సిరీస్లో చివరి రెండు మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్ హాంప్టన్ వేదికలు కానున్నాయి. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జూలై 11న ముగుస్తుంది. ఆ తరువాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత 2 ఏళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సారుచ్చారు చిత్రం నుండి కుషి, మురళి, నరేంద్ర, శ్వేతామోహన్ పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: చిత్రకుస్మాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎవడో చిత్రం నుండి కార్తీక్ శ్రేయా ఘోషల్ ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
3: చిత్రకుసుమలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నిన్ను కోరి చిత్రం కోసం కార్తీక్ చిన్మయి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు గోపీ సుందర్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు.
2: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరో

0: మారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:59 దాటి 20 సెకండ్లు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

rnstdocs@gmail.com or WhatsApp on 9289094044. Spotlight.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అర్ధనారీశ్వరం నాటిక రచన సంజీవి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో కుటుంబరావు డాక్టర్ ఎంసీ దాస్, రాజేష్ శ్రీ పి హృదయరాజ్, మహేష్ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, గణేష్ శ్రీ అశోక్ ఆనంద్, పార్వతి శ్రీమతి బుర్రా విజయ్ దుర్గ, వసంత శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, జాహ్నవి శ్రీమతి పి పావని పాల్గొన్నారు. వినండి అర్ధనారీశ్వరం నాటిక.

0: कौसल्या सुप्रजा रामा पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठन
1: अम्मो अम्मो कालिके एदो तगिलिंदी కోడల గారి కాల ఇంకా నయం కాస్తుంటే ఆ కాలుకి కాలు తగిలి బోర్లా పడేవాడిని. అమ్మాయి వసంత వసంత
2: వస్తున్నా దాదయ్య. ఏం దాదయ్య పిలిచారు?
1: అది అదేమ్మా ఆడదంటే ఇదిగో నీలా ఉండాలి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి, స్నానాదులు ముగించుకొని ఇలా నేను చేస్తున్న పని ఇల్లంతా శుభ్రంగా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి. అటు అటు చూడు, మీ అమ్మ సంగతి చూడు, ఎంత పొద్దుగ్గినా నిద్ర లేవలేదు. పొద్దున్నీ చూస్తున్నా అసలు ఆవిడ హాల్లో పడుకోవడం ఏంటి, అంతగా మొద్దు నిద్రపోవడం ఏంటి? నేనా పూజ చేసుకోవాలి, లేచి తన గదిలో పడుకోమను.
2: అమ్మా అమ్మా అమ్మా అమ్మ ఏంటి ఇలా పడుకుంది? అమ్మా అమ్మా తెల్లారిందిలేమ్మా? అమ్మా అమ్మా తాతయ్య అమ్మా నానా నానా.
3: వసంత ఏంటమ్మా?
2: అమ్మా అమ్మా అమ్మ కదలటం లేదు నాన్నా, ఎంత పిలిచినా పలకట్లేదు. అమ్మా అమ్మా
3: పార్వతి పార్వతి పార్వతి పార్వతి
2: అమ్మా అమ్మా
3: పార్వతి
2: అమ్మా.
4: ఏమైంది
3: పార్వతి? పార్వతి లేవడం లేదు నాన్న.
4: ఎందుకని?
3: పార్వతి పార్వతి
2: అమ్మా
3: పార్వతి లే పార్వతి.
4: నువ్వు తప్పుకో నువ్వు తప్పుకో తప్పుకోరా లే అక్కడి నుంచి.
1: అమ్మా పార్వతి పార్వతి మహేష్ రే నాన్న
3: నాన్న
1: పార్వతి మన పార్వతి మనకి లేదు మహేష్, మనల్ని వది శాశ్వతంగా
2: వెళ్ళిపోయింది.
1: పార్వతి అమ్మా ఎంత పని చేసావమ్మా, నీ చావుకి కారణం నేనేనమ్మా. అమ్మా మహేష్ నాన్న ఏమిటి నాన్న అలా మాన్పడిపోయావేంట్రా మహేష్, మాట్లాడు బాబు. పార్వతి నీ పార్వతి నీకు దూరం అయిపోయిందిరా.
3: పార్వతి లే పార్వతి, కళ్ళు తెరు కళ్ళు తెరు పార్వతి. పార్వతి లే లే లే పార్వతి లే.
1: ఇంకెక్కడి పార్వతిరా మహేష్, పార్వతి చనిపోయింది.
3: పార్వతి పార్వతి ఏదేదో అంటున్నారు, నువ్వు నువ్వు చచ్చిపోయావు అంటున్నారు.

0: అదెలా జరుగుతుంది? లే, కళ్ళు తెరువు పార్వతి, ఈ చావు అబద్ధమని చెప్పు పార్వతి. పార్వతి, ఇది ఇది నిజం కాదు, కాకూడదు. లే పార్వతి, లేచి చెప్పు పార్వతి. ఇటు చూడు, ఇదిగో ఇదిగో ఇదిగో మన వసంత. వసంత ఎలా ఏడుస్తుందో చూడు పార్వతి. లేదమ్మా వసంత, అమ్మ చచ్చిపోలేదు, నన్ను వదిలి తిండి వదిలి ఎలా చచ్చిపోతుందమ్మా. పార్వతి పార్వతి, లే పార్వతి, ఇదిగో ఇదిగో కళ్ళు తెరు పార్వతి, ఇదిగో ఇదిగో అమ్మ ఇక్కడే ఉంది పార్వతి, వసంత ఇక్కడే ఉంది పార్వతి పార్వతి పార్వతి పార్వతి పార్వతి.
1: నాన్న నాన్న ఇక్కడే కూర్చుండిపోయారా? 3 రోజులైంది నాన్న, ఒక్క చుక్క మంచినీళ్ళైనా తాగలేదు. అమ్మ ఫోటోనే చూస్తూ కూర్చుండిపోయారు. నాన్న లేవండి, నాన్న నాన్న లేవండి.
0: వసంత
1: నాన్న,
0: అమ్మ ఎందుకింత పనిచేసింది వసంత?
1: మన దురదృష్టం అనుకోవాలి నాన్న.
0: నిన్ను నిన్నేం చేసి వెళ్ళిపోయిందమ్మా?
1: ఒక్క మాట అడగనా నాన్న.
0: ఏంటమ్మా?
1: మీరు నన్ను ఏం చేయాలని ఇలా మాట మంతి లేకుండా కూర్చుండిపోయారు.
0: వసంత, ఎంత కాదనుకున్నా నా వల్ల కావడం లేదమ్మా. నేనేం తప్పు చేశాను? ఎంత బాధ పెట్టానని ఆ గుండె ఆగిపోవాలి. మీ అమ్మ నీతో ఏమైనా చెప్పిందా అమ్మా?
1: దేని గురించి నాన్న?
0: తన చావు గురించి, బాధ గురించి. కారణం ఏమిటి?
1: అమ్మ ఏమీ చెప్పలేదు, కానీ ఆ రాత్రంతా అర్ధనారీశ్వరం పుస్తకం రాస్తూనే ఉంది. నవల రాసుకుంటుంది కదా అని నేను ఊరుకున్నాను.
0: అర్ధనారీశ్వరం? అవును, అర్ధనారీశ్వరం మీ అమ్మ రాస్తున్న కొత్త నవల. ఏదమ్మా, ఎక్కడుంచింది?
1: ఆ టేబుల్ సరుగులోనే ఉంది నాన్న.
0: కొద్దిసేపు నేను ఆ నవల చదివి వస్తానమ్మా. ప్లీజ్ నువ్వు నిద్రపో తల్లి, ప్లీజ్ అమ్మా.
1: త్వరగా పడుకోవాలి మరి, ఓ అరగంట మాత్రమే, సరేనా?
0: సరేనమ్మా. పార్వతి, అర్ధనారీశ్వరంలో నా పొరపాటు గురించి రాశావా? నీ గుండె అగ్నిపర్వతం అయిన వైనం వివరించావా? తప్పకుండా అంతే అయి ఉంటుంది. రచయిత్రివి కదా, ఎప్పుడు నీ మనసు గాయపడినా మొరపెట్టుకునేది, సరిపెట్టుకునేది నీ అక్షరాలతోనే కదా. ఇదిగో అర్ధనారీశ్వరం, నా కన్నీరు కళ్ళకడ్డు పడుతోంది. అర్ధనారీశ్వరం,
2: అర్ధనారీశ్వరం, నేను వ్రాయబోతున్న సరికొత్త నవల. ఈ పేరు పెట్టగానే మా వారు చూసి నవ్వారు. అదేమిటో, ప్రతిసారి సాంఘిక నవలలు రాసే నువ్వు అర్ధనారీశ్వరం అంటూ పౌరాణికమైన పేరు పెట్టావు, పురాణ కథ అని అడిగారు. కాదండి, మన కథ అన్నాను. అవునండి, ఈ అర్ధనారీశ్వరం మన కథే, పార్వతీ మహేష్ల కథ అన్నాను. బాగుంది బాగుంది, పేర్లు కూడా కలిసాయి, పార్వతీ మహేశ్వరుడు. అవును, పరమశివుడు మీలాగే పార్వతికి తన శరీరంలో అర్ధభాగాన్ని పంచిచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. మరి నేను కూడా అంతే కదా, మీలో సగమై, మీ అడుగులో అడుగై, మీ హృదయ స్పందనలో శృతి నేనై నయమీరే. ఎంత మమేకమైపోయా, ఏనాడైనా ఏ క్షణమైనా మనిద్దరం విడివిడిగా ఉన్నామా? మరి మన బంధం అర్ధనారీశ్వరమేగా.
0: అబద్ధం అబద్ధం అబద్ధం.
3: మహేష్, నానా. మహేష్ ఏమిట్రా, ఏమిటా అరుపులు?
1: నానా, నేను మిమ్మల్ని పడుకోమని చెప్పానా?
0: చూడు నాన్నా, నానా, పార్వతి పుస్తకంలో ఏమని రాసిందో తెలుసా? మా ఇద్దరి బంధం అర్ధనారీశ్వరం అంట.
1: అంతేగా నానా?
0: అంతే ఎలా అవుతుందమ్మా? అంతే అయితే ఇప్పుడు ఎందుకు విడిపోతామమ్మా? నన్ను వదిలి ఒంటరిని చేసి ఎలా వెళ్ళిపోతుందమ్మా? తాను

0: తాను లేని నేను ఎలా ఎలా బతకాలి?
1: అరే, బ్రష్ మీద పేస్ట్ వేసుకోవడం కూడా నాకు చేతకాదే. పెద్ద కొడుకుని చదివించలేదు, ఈ కూతురి ఆలనాపాలనా నేను చూడలేదు, ఈ ఇల్లు నేను కట్టించలేదు. తను తలదువ్వి పంపిస్తే నేను ఆఫీస్కి వెళ్ళాను. అక్కడి నుండి వచ్చిన ప్రతిక్షణం తన కంటి కాపలాలోనే కాలం గడిపాను. అర్ధనారీశ్వరం అంట, అర్ధనారీశ్వరం నన్ను నిన్ను ఈ ఇంటిని వదిలి ఎలా వెళ్ళిపోతుంది, ఎలా బతకమంటుంది? న్యాయం చెప్పు నాన్న.
2: మహేష్
1: నాన్న,
2: పార్వతి మనల్ని వదిలి పారిపోవడానికి, అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకురా తెలిసి కూడా నిన్ను నువ్వు క్షోభ పెట్టుకుంటావు? మర్చిపో, మర్చిపో బాబు. తాను పోయిందని మనం పోలేం కదా. పద పడుకుందా, పద పదమ్మా. వసంత
3: నానా
2: వస్తాడులే, పద.
0: సమాధానం చెప్పు పార్వతి, సమాధానం చెప్పు.
1: నీ చావుకి కారణం నాకు తెలుసు అంటున్నాడు నాన్న.
0: నేనా నీ చావుకి కారణం? నేనా నీ ఆత్మక్షోభకి కారణం? నీ మరణానికి కారణం ఈ నవల్లోనే రాశావా? ఏ పేజీలో రాశావు? ఏ పేజీలో రాశావు? చూస్తా.
3: అలసాని పెద్దనా, ఓ పద్యంలో ఏమన్నాడు? ఆ పద్యం తాత్పర్యం ఏమిటి?
1: ఏమన్నాడు ఆ పద్యం తాత్పర్యం ఏమిటి?
3: గణపతి బాలుడుగా ఉన్నప్పుడు ఎడమరొమ్ము పాలు పూర్తిగా తాగేసి కుడిరొమ్ము పాలు తాగడానికి ఎగబడ్డాడు. కాని అక్కడ ఆ బాలుడికి పాలు దొరకలేదు, నోటికి పాము తగిలిందట. అప్పుడు గణపతి తలెత్తి తల్లి వంక దీనంగా చూస్తూ, ఏమిటమ్మా నాకు, ఏమిటి అర్ధాకలి అన్నట్ట. ఆ మాట వినేసరికి పార్వతి మనస్సు కుంగిపోయింది. మహేశ్వరుడికే తన శరీరంలోని అర్ధభాగాన్ని పార్వతికి ఇచ్చేసి తాను అర్ధనారీశ్వరుణ్ణి అనిపించుకున్నాడు. సంతాన విషయాన్ని తాను పట్టించుకోకుండా ఇలాంటి చెప్పుకోలేని ఇబ్బందుల్ని తాను సరిదిద్దగలడా ఇప్పుడు ఈ పార్వతికి? అదే, మీ పార్వతికి కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. ఇది చంటి పిల్లోడి పాలకు సంబంధించిన విషయం కాదు, సంసారాన్ని చీల్చేసేంత పెద్ద విషయం, చాలా పెద్ద విషయం.
2: ఇంకా పుస్తకం చదువుతూనే ఉన్నావా బాబు? కనురెప్ప చాలా బాధల్ని కప్పుకుపోయేలా చేస్తుంది నాన్న, నిద్రపో.
1: చూడు నాన్నా, నాన్నా, పార్వతి ఈ పుస్తకంలో ఏమి రాసిందో తెలుసా? సంతానం విషయంలో ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది సంసారాన్నే చీల్చేసే ఇబ్బందట.
2: ఎన్నాళ్ల క్రితం రాసిందో కాని నిజాన్ని వ్రాసింది కదరా. మరి నీ సంసారంలో నీ కొడుకు మామూలు తుఫాను తెచ్చాడా? అది ఒక భయంకరమైన తుఫాను.
1: అయితే ఆ తుఫాను వాడు తెచ్చాడు, వాడే పోతాడు. మా ఇద్దరి మధ్య ఏమిటి ఇబ్బంది నాన్నా?
2: అంత తేలికగా కొట్టిపారేస్తున్నావు కాబట్టి నువ్వు మగాడివయ్యావు. అలా కొట్టిపారేయలేకపోయింది కాబట్టి తను పార్వతి అయ్యింది. ఏమిటలా చూస్తున్నావు? నీ కొడుకు విషయంలో నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే.
1: నాన్నా,
2: నిన్ను సమర్థించడంలోనూ పార్వతిని వ్యతిరేకించడంలోను నేను చేసింది అన్నింటికంటే పెద్ద తప్పు. ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో మహి.
4: హే అమ్మా, నాన్న, తాతయ్య, అన్నయ్య వచ్చాడు, ముంబై నుంచి అన్నయ్య వచ్చాడు.
5: హే ఏ, బ్యాగ్ జారిపోతుంది, చెయ్యి లాగేయకు. ఎరా గణేష్, ఏ పండగ పాపం లేకుండా హఠాత్తుగా ఊడిపడ్డావు?
3: ఇప్పుడేం సెలవులరా?
1: కార్పొరేట్ ఉద్యోగం కదా, ఎప్పుడుంటుందో ఎప్పుడు ఊడుతుందో ఎవరికీ తెలీదు. ఏం జరిగిందిరా అక్కడ?
4: భలే వాడివి నాన్న, నీకు ప్రతిదానికి అనుమానమే.
5: సరే, వాణ్ణి స్నానం చేయమనండి, పోరా లోపలికి. వసంత, నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వస్తాను.
3: ఏమిటలా ఉన్నారు?
1: వాడి ముఖం చూస్తుంటే అంత జోషిగా ఉన్నట్టు లేదు. సంథింగ్ హ్యాపెండ్, చూడు, తర్వాత నువ్వు వివరం కనుక్కో.
5: మహేష్,
1: ఏంటన్నా?
5: పోలీస్ ఆఫీసర్ రా, మన ఇంటికొచ్చి మన అడ్రస్ అడుగుతున్నాడు పోలీస్ ఆఫీసరు.
1: అయితే మాత్రం అంత కంగారు పడతావేంటన్నా?
6: ఎవరండి లోపల?

0: హలో, ఎవరు లోపల?
1: లోపలికి రండి. ఎవరు కావాలి మీకు?
0: మహేష్ అంటే మీరే అనుకుంటాను.
2: అవునండి, మా అబ్బాయే. వాడు ఎప్పుడు ఎలాంటి తప్పులు చేశారగడు.
0: మీరేదో తప్పు చేసినట్టు ఎందుకంత కంగారు పడిపోతున్నారు?
1: వయసు అలాంటిది, చెప్పండి ఎందుకు వచ్చారు? నాతో ఏంటి పని? నిలబడే ఉన్నారు, కూర్చోండి. పార్వతి, పార్వతి, కాఫీ తీసుకురా. చెప్పండి సార్.
0: గణేష్, ఆ కుర్రాడు మీ అబ్బాయి అనుకుంటాను?
2: వాడు మా మనవడండి. వాడు కూడా ఏ తప్పు చేయడు. అసలు వాడు ఈ ఊళ్ళోనే ఉండడు.
0: రండి, మీరు కాస్త బయటికి వెళ్తారా?
1: నాన్న, నువ్వుండు.
0: బై ది వే, నా పేరు రాజేష్. డిపార్ట్మెంట్ మనిషినని చెప్పక్కర్లేదుగా.
1: యూనిఫామ్ చెప్తుందిలేండి.
3: కాఫీ తీసుకోండి.
0: ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. హలో, పారు, సారీ, పార్వతి గారు, మీరా? మీరేనా?
3: మీరు
0: మీలో ఏ మార్పు లేదు కానీ నాలో చాలా మార్పు వచ్చింది. నేనండి రాజేష్ని, మీ క్లాస్మేట్ని.
3: ఓ రాజేష్, సారీ రాజేష్ గారు, ఎలా ఉన్నారు?
0: ఇదిగో ఇలా కాకీలా ఉన్నాను, ఐ మీన్ కాకీ డ్రెస్లో ఉన్నాను.
3: ఏమిటి ఇలా వచ్చారు?
2: ఊరకరారమ్మా, పోలీసులు ఏదో గండాన్ని తీసుకొస్తారు.
0: సార్, మహేష్ గారు, మీ నాన్నగారిని కాస్త బయటికి పంపించండి.
2: నేనా? బయటిక?
1: నాన్న, బయటికెళ్ళు. బా, మరేం పర్వాలేదులే, నువ్వు వెళ్ళు.
2: అలాగే అలాగే.
0: ఇప్పుడు చెప్పు పారు, సారీ పార్వతి గారు, ఈ మహేష్ గారు మీ వారా?
3: పార్వతికి మహేశ్వరుడేగా వారు మా శ్రీవారు.
0: కరెక్ట్ కరెక్ట్. సార్, మహేష్ గారు, మీ శ్రీమతి పార్వతి గారు, అబ్బా, కాలేజీ రోజుల్లో ఆవిడే కాలేజీ బ్యూటీ అంటే నమ్మండి.
1: అవునవును, చెప్పింది. మీరు తనని గాఢంగా ప్రేమించేవారని కూడా చెప్పింది.
0: అదే, అఫ్కోర్స్. నేను మీ ఇద్దరిని లైటర్ వెన్ చేయటానికి సంభాషణను అటు తీసుకువెళ్ళానులేండి.
1: అర్థమైంది, అసలు విషయం చెప్పండి.
0: మీరిప్పుడు ఆపదలో ఉన్నారు.
1: అర్థమైంది.
0: అర్థమైందా?
1: అవును, కానీ అర్థమే అయ్యింది, ఐ మీన్ సగమే అయ్యింది.
0: ఏమని?
1: మా గణేష్ విషయంలో మీరు వచ్చారు, అర్థమైంది, కానీ కారణం ఏంటో తెలియడం లేదు.
0: భలేవరండి, చూస్తుంటే నేనటు మీరు ఇటు అయితే బాగుండు అనిపించేలా ఉంది.
3: రాజేష్,
0: సారీ సారీ. మీ ఆయనలో పోలీసు బుద్ధులున్నాయని చెప్పడం నా ఉద్దేశం. మహేష్ గారు, పార్వతి వ్యక్తిత్వం, మనస్తత్వం నాకు తెలుసు కనుక మీరే కొంచెం గుండె దిటవు చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాను కనుక సరిపోయింది. మరొకరు ఎవరైనా వస్తే చాలా ప్రమాదంలో మునిగిపోయేవారు.
1: ఏమిటా ప్రమాదం?
0: అందుకే కంగారు పడొద్దన్నాను నేను.
1: నేనేం కంగారు పడడం లేదు. చెప్పండి, ఏమిటా ప్రమాదం?
0: మీ అబ్బాయి గణేష్ ఒక ఘోరం చేశాడు.
1: ఏమిటి, ఏమిటా ఘోరం, చెప్పండి.
0: మీరు గాబరా పడిపోతున్నారు.
1: నోను నోను.
0: పార్వతి గారు, మీ గణేష్ ముంబైలో ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. మీ అబ్బాయి కారణంగా ఆ అమ్మాయి నెల తప్పింది.
3: ఓ మై గాడ్.
1: అయితే
3: మీరు ఆవేశపడకండి రాజేష్. ఒకవేళ వాడు అలాంటి తప్పేదన్నా చేస్తే వెంటనే పెళ్లి చేసేద్దాం.
1: కీప్ క్వైట్ పార్వతి, చెప్పండి. అంతకు మించి ఏమైనా జరిగిందా?
0: జరిగింది.
1: ఏంటది?
0: ఆ పిల్ల పెళ్లి చేసుకోమని అడిగింది, మీ వాడు తిరస్కరించాడు. షీ అటెంప్టెడ్ సూసైడ్, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటూ మీ వాడి పేరు మెన్షన్ చేసింది.
3: భగవంతుడా,
0: అందుకే ప్రమాదం అన్నాను. మహేష్ గారు, ఆ పిల్ల అలా చేయడం
1: మంచి పని చేసింది, చాలా మంచి పని చేసింది. అంటే సహజీవనం చేసి ఆ పేరుతో సంసారం చేసేసి గర్భవతిని చేసి మోసం చేస్తాడా? ఈ సంస్కారానైనా నేను వాడికి నేర్పింది, ఈ సంస్కృతినైనా వాడి నుంచి నేను ఆశించింది.
0: మహేష్ గారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే?
1: వద్దు, మీరు నాకు ఆ సలహాలని టిప్స్గా ఇవ్వమాకండి. తీసుకెళ్ళండి వాణ్ణి, అరెస్ట్ చెయ్యండి.
3: ఏమండి
2: బాబు? మహేష్,
0: మహేష్ గారు,
1: ఎవరు ఏం చెప్పినా వినిపించుకోను. లెట్ హిమ్ గో టు హెల్. అరెస్ట్ చెయ్యండి వాణ్ణి.
4: నానా నానా, అన్నయ్య పారిపోతున్నాడు.
1: పట్టుకోండి వాణ్ణి, పట్టుకోండి, షూట్ చెయ్యండి, షూట్ చేసేయండి వాణ్ణి.
2: గుర్తుకొచ్చిందా? నీ చేతులతో నువ్వు వాణ్ణి పట్టించావు. నా మనవడి చేతులకి సంకెళ్ళు వేసి తీసుకెళ్తుంటే నేను, నా కోడలు, నా మనవరాలు విలవల్లాడిపోతుంటే బండరాయిలా కూర్చుండిపోయావు. గుర్తుందా? పార్వతి నిన్ను బ్రతిమిలాడింది, కాళ్ళ మీద పడింది, నిందించింది, రెచ్చిపోయి మాట్లాడింది. చివరకు ఆ రాత్రి పార్వతి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తాను ఎక్కడికి వెళ్ళిందో నా స్నేహితుడు నాకు చెప్పాడు. నాకు కోపం వచ్చింది. పార్వతి

0: రాజేష్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక తిరిగి రాదు అనుకున్నాను, కానీ వచ్చింది. వారం రోజుల తర్వాత వచ్చింది. నేనే అడ్డగించాను.
1: వసంత, వసంత,
0: ఆగు. నిన్నే ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికల్లా లోపలికి వెళ్ళిపోతున్నావు? మాట్లాడు, మాట్లాడవే.
1: ఏమండి మాట్లాడమంటున్నారండి? ఆయన నన్ను మాట్లాడమంటున్నారు. మీరేం మాట్లాడరే?
0: ఏమిటి ఏమిటి వాడు మాట్లాడేది? నా కొడుకుని అమాయకుడిని చేసి అంతకంటే మంచి జీవితం వాడితో ఉందని ఆ రాజేష్ గారితో లేచి వెళ్ళిపోయిన దానివి. అవును అవును. అంటే వారం రోజులు పోలీసు కాపురం చేసి అది నచ్చక తిరిగి వచ్చిన దానివి నువ్వు నా కొడుకుని మాట్లాడమంటున్నావేటి?
1: మిస్టర్ కుటుంబరావు, విల్ యు షట్ యువర్ మౌత్? ఇదిగో మిమ్మల్ని, మహేష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. వారం రోజులు ఇంట్లో నేను లేకపోవడాన్ని మీ నాన్న ఏడాది పాటు సీత రావణుడి లంకలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు అని లోకులు కాకులై కూసిన విధంగా కూస్తున్నాడు, నోటికొచ్చినట్టు బాగుతున్నాడు. దీనికి మీ నుండి సమాధానం ఏమి ఉండదా? మీ నోరు మూగపోయిందా? మీ మెదడు నా మీద వేసిన అపవాదుని నమ్మేసిందా? చెప్పండి.
0: అపవాదు? ఏంటి అపవాదు? నువ్వు ఆ రాజేష్ గారితో ముంబై వీధుల్లో తిరగడం నిజం కాదా? ఇదిగో ఈ ఫోటో చూసి చెప్పు. పైగా నా కొడుకు చచ్చిపోయినట్టు బొట్టు చెరుపుకొని గాజులు పగలగొట్టుకొని ఈ విధ వేషం ఏమిటి? ఎందుకో చెప్పు.
1: మీరు మాట్లాడరేమండి, నేను మీ పార్వతిని అర్ధనారిని చెప్పండి.
2: నేను చెప్పడం కాదు, ఆయన ఏదో అడుగుతున్నారుగా, ముందు సమాధానం చెప్పు.
1: చెప్పను, ఇప్పుడు అస్సలు చెప్పను. మీరు మీరు అవమానించింది నన్ను కాదు, నా శీలాన్ని, నా పాతివ్రత్యాన్ని.
3: అమ్మా నువ్వు లోపలికి రామ్మా.
2: పార్వతి, పార్వతి, ఏమిటా కాగితం?
1: ఏమీ లేదు.
2: ఏంటా కాగితం ఇటువ?
1: నేను ఇవ్వను.
2: ఇస్తావా లేదా?
1: నేను ఇవ్వను.
2: ప్రేమలేక కదు?
1: అవును
2: ప్రేమలేక. వాడు ఆ రాజేష్ నీకు రాసిన ప్రేమలేఖ అంతేనా? ఈ ప్రేమలేఖ చూశాక నువ్వు పరిగెత్తికెళ్ళింది?
1: ఇది చదివారా? ఈ లేఖ మీరు చదివారా?
2: చదవడమా? ఛీ, దుర్మార్గురాలివి నువ్వు, నీచురాలివి.
1: మహేష్,

0: ఆ రాత్రి నేను అగ్గి రాజేసి ఆజ్యం పోస్తే నువ్వు పార్వతిని సమిసను చేశావు. ఆ ఉత్తరం గురించి అంత సంఘర్షణ పడ్డావు. ఏనాడు పల్లెత్తు మాట అనని నువ్వు ఆ రాత్రి నా కోడల్ని తిట్టావు, దారుణంగా కొట్టావు. అసలు ఆ ఉత్తరం నువ్వు చదివావా?
1: లేదు నాన్న, చదవలేదు. మా ఇద్దరి పెనుగులాటలో ఆ ఉత్తరం ఎటుగిరిపోయిందో కూడా తెలియదు.
2: నాన్నా నాన్నా, పోలీస్ అంకులు వస్తున్నారు.
3: నమస్కారం. నమస్కారం సార్ మహేష్ గారు.
1: నమస్కారం.
3: ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు రిసీవ్ చేసుకోలేదు.
1: అసలు నేను ఫోన్ ఎక్కడ పడేశాను కూడా నాకు తెలియడం లేదండి.
3: చివరికి మీ అమ్మాయి వసంత రిసీవ్ చేసుకుందిలేండి. విషయమంతా చెప్పింది. మీ అబ్బాయి బాగున్నాడు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
1: వాడి గురించి నాతో చెప్పొద్దండి.
3: చెప్పకపోతే ఎలాగండి? మీకు చెప్పడానికి మీ శ్రీమతి లేదుగా. ఆ రాత్రి మీరు బలవంతంగానైనా ఆ ఉత్తరం, అదే ఐ మీన్ ఆ ప్రేమలేఖ చదివి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. పార్వతి గుండె ఆగిపోయేది కాదు. వెతకండి, ఆ ఉత్తరం ఎక్కడుందో వెతకండి.
2: ఇదిగో సార్, ఈ టేబుల్ మూలలోనే ఉంది.
3: ఆ ప్రేమలేఖ మడతలు విప్పి మీ నాన్నకి వినిపించమ్మా. పార్వతి అందులోని విషయమంతా నాకు చెప్పింది. మీ నాన్నకి తెలియాలి. చదువమ్మా, చదువు.
2: మీరు మహేశ్వరులు, నేను పార్వతిని. అర్ధ శరీర భాగస్వామ్యంలో పిల్లల అవకతవకల్ని సరిదిద్దవలసిన దాన్ని. అందుకే రాజేష్ చెప్పిన విధంగా అతనితో ముంబై వెళ్ళిపోతున్నాను. అతను చెప్పిన విధంగా ముంబైలో నా బొట్టు గాజులు తీసేసి జడ్జి గారితో నేను విధవరాలినని చెప్పబోతున్నాను. నా బిడ్డ నన్ను పోషించాలి గనక దయ ఉంచండి. నాకెవ్వరూ లేరు. ఆ పిల్లను నా కోడలిగా అనుగ్రహించండి అని వేడుకొని పిల్లలను రక్షించుకొని రెక్కల కట్టుకు వాలిపోతాను. హే మహేశ్వర, నా ప్రాణనాథ, పార్వతి చేసిన తప్పుల్ని ఎన్నో క్షమించారు. నా ఈ తప్పుని కూడా

0: క్షమిస్తారు కదూ, క్షమిస్తారనే నమ్మకంతో మీ అర్ధనారీశ్వరి పార్వతి. అమ్మా
1: పార్వతి, పార్వతి, పార్వతి!
2: మీ మొండితనం, ఆమె పంతం, మీరు తప్పకుండా ఉత్తరం చదివి ఉంటారన్న నమ్మకంతో వచ్చింది. కానీ ఒక అపార్థం ఇంత అనర్థానికి దారితీసింది.
3: మహేష్, అదిగోడు చూడు, నీ కొడుకు, నీ కోడలు.
1: నాన్న, నన్ను క్షమించు నాన్న, ఇంతలోనే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నాన్న.
2: మహేష్ గారు, ఈ సందర్భంలో మీకోసం ఒక వ్యక్తి వచ్చారు. రండి రండి జాహ్నవి గారు. మహేష్ గారు, ఈవిడ, ఈవిడ పేరు జాహ్నవి.
3: జాహ్నవి అంటే గంగ?
2: అవును, గంగే, నిజంగా గంగే. ఈవిడ మీ పార్వతి గారి నవలలన్నీ చదివారు, వాటి మీద పిహెచ్డి చేస్తున్నారు. పార్వతి గారంటే అపరిమితమైన అభిమానం.
4: నమస్కారం మహేష్ గారు.
5: నమస్కారం.
6: అబ్బా, అచ్చు అమ్మగొంతులాగే ఉంది
3: కదా. అచ్చు అమ్మలాగే ఉంది.
2: అవును, మీ నాన్నగారు ఒప్పుకుంటే అమ్మే అవుతుంది. మహేష్ గారు, చరమాంకంలో ఈ జీవితాన్ని ఇలా ఒంటరిగా ఎలా కొనసాగిస్తారు? ఈవిడ తను ఒంటరిగానే ఉంటుంది. ఈవిడ్ను మీ జీవితంలోకి ఆహ్వానించండి.
4: అవును, అమ్మను కావాలనే వచ్చాను, మీ నాన్నగారికి భార్యను కావాలనే వచ్చాను. నచ్చితే ఆయనతో సహజీవనం చేయాలని లేదా పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుని వచ్చాను.
2: శుభం మహేష్ గారు. ఈవిడ ఈ ఇంట్లో ఉంటే పార్వతి గారు ఉన్నట్టే ఉంటుంది, కాదనకండి.
5: రాజేష్ గారు, సహజీవనం సంస్కృతి ఏమిటో నాకు తెలీదు, ఆ సహజీవనం అవసరం ఏమిటో కూడా నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే, క్రౌంచ పక్షి కథ. బోయవాడు పక్షి జంటలో ఒక పక్షిని కొట్టాడు. మరో పక్షి అతన్ని నిందిస్తూ, ప్రపంచంలో క్రౌంచ పక్షి జాతి తన జంటను కోల్పోతే తాను కూడా చనిపోతుంది, కానీ మరో పక్షితో జతకట్టదు అని చెప్పి ఆ పక్షి కూడా చనిపోతుంది. అప్పుడే బోయవాడి మదిలో ఏకపత్నీవర్తుడైన రాముడి పాత్ర మెదిలింది. వెంటనే మానిషాదం ఆలపించాడు. బోయవాడు వాల్మీకి అయ్యాడు. అవును, నేను క్రౌంచ పక్షిని, నా జంట పోయిన తర్వాత ఇంక బతికి ఉండటం నేరం. ఇది నాకు నచ్చని జీవితం. సెలవు.
3: నానా, నానా,
6: నానా.

మీరింతవరకు అర్ధనారీశ్వరం నాటిక విన్నారు. రచన సంజీవి. ఇందులో కుటుంబరావు, డాక్టర్ ఎంసీ దాస్, రాజేష్, శ్రీ పి హృదయరాజ్, మహేష్, శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, గణేష్, శ్రీ కె అశోకానంద్, పార్వతి, శ్రీమతి బుర్రా విజయదుర్గ, వసంత, శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, జాహ్నవి, శ్రీమతి పి పావని పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమంలో గాయత్రి విభావరి వ్యాకరణంచే వయలిన్ వాదనం వింటారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం కార్యక్రమంలో తోడి రాగాలపన తానం గానలోల నీలీల లెల్లజాలర బాల గోపాల మురళి అనే పల్లవి త్రిశ్రన్నడ ఆదితాళం పల్లవి ఎత్తుగడ సమం నుండి ప్రారంభం పదగర్భం నాలుగు అక్షరముల జాగా.

0: మీరింతవరకు గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాదనం విన్నారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం.
1: ఆకాశవాణి విజయవాడ. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఆపాత మధురాలు అలనాటి మధుర గీతల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఆరాధన చిత్రం కోసం మహమ్మద్ రఫీ జానకి ఆలపించిన సినారే గీతం. సంగీతం అందించిన వారు ఎస్ హనుమంతరావు.

ఆపాత మధురాలు అలనాటి మధురగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం. సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

మీరు ఇంతవరకు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను విన్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 10:59 దాటి 50 సెకండ్లు కావస్తుంది. ఇంతటితో మా

రోజు ప్రసారాలు సమాప్తం. తిరిగి 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై రేపటి మా ప్రసారాలలో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. జై హింద్.